శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 13 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 1వ తేదీ సోమవారం. శుభోదయం.

0: సూక్తి ముక్తావళి ఈనాటి కార్యక్రమంలో ఆయుర్వృద్ధికారాల గురించి డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారి వివరణ వింటారు.
1: నమస్కరించగానే దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ అని దీవిస్తూ ఉంటారు. మన నిండా నూరేళ్ళు బ్రతకాలనేది వారి ఆకాంక్ష. ఆ సదాకాంక్ష మనసున చేయటం, చేయి ఎత్తి ఆశీర్వదించటమే కాక వాచా కర్తవ్యాలను కూడా ఉపదేశించారు. త్రికరణ శుద్ధిగా మన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఆయుర్వృద్ధికరమైన మార్గాలను ఇలా సూచించారు. వృద్ధార్కో హోమధూమశ్చ బాలాస్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిర్దినే దినే అని. అంటే సాయంకాలపు సూర్యుడు, హోమము నుండి వచ్చే పొగ, తనకంటే చిన్నదైన స్త్రీతో కాపురము, స్వచ్ఛమైన నీరు త్రాగటం, రాత్రిపూట అన్నంలో పాలు పోసుకుని తినటం రోజు రోజుకు ఆయుర్దాయాన్ని పెంచుతాయి. సాయంకాలపు ఎండలో విటమిన్ డి ఉంటుంది, అది రికెట్స్ వంటి వ్యాధులను పోగొట్టగలది. ఆ సమయంలో సూర్యుని నుండి వెలువడే కిరణాలు శరీరారోగ్యానికి అనేక విధాలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని చెప్పబడింది. అంటే ఆరోగ్యమును సూర్యుని నుండే ఆశించాలి, ఎందుకంటే ఆయన ఆరోగ్య ప్రదాత. సాయంకాలపు సూర్యకిరణాలు ఆయురారోగ్యాలను పెంచుతాయి. అందుకే ఆ సమయంలో కూడా పాఠాలు రుబ్బించే కంటే ఆ సమయంలో పిల్లలను ఆడుకొనేయటమే వారి బుద్ధిశక్తికి కూడా మంచిది. హోమము నుండి వెలువడు పొగ ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం మధ్యప్రదేశ్లోని భోపాల్ గ్యాస్ లీక్ సంఘటన. ఆ సమయంలో వేలాది మంది మరణించటం లేదా వికలాంగులవ్వటం జరిగింది. కానీ నిత్యహోము నిర్వహించేవారు దగ్గర ప్రాంతంలో ఉన్నా ఏ ప్రమాదము జరగలేదు. హోమ చికిత్సను గూర్చి వేదం కూడా ప్రస్తుతించింది. ముంచామిత్వా హవిషా జీవనాయ అనే మంత్రము హవనం వలన జ్ఞాతాజ్ఞాత రోగాలెన్నో ఉపశమిస్తాయని, దీర్ఘాయువు చేకూరుతుందని చెబుతోంది. హోమం యొక్క విశిష్టతను గ్రహించిన ఆధునికులు కూడా హోమోచికిత్స విధానాన్ని అనుసరించి ఆయురారోగ్యాలు సాధిస్తున్నారు. నేటి కాలపు సమస్య వాతావరణ కాలుష్యం. దానివల్ల ఓజోన్ పొర దెబ్బతినటం. వాతావరణ కాలుష్యాన్ని తొలగించటంలో సమర్థవంతమైనది హోమధూమము. తనకంటే తక్కువ వయస్సు స్త్రీతో కాపురం చేయటము ఆయుర్వృద్ధికరం. స్త్రీ పురుషులు శారీరక మానసిక వికాసాల విషయంలో వ్యత్యాసం కలిగి ఉంటారు. పురుషుని కంటే స్త్రీ ముందుగానే వికాసము పొందుతుంది, ఉత్పాదక శక్తిని కోల్పోతుంది. ఆ కారణంగా వారి మధ్య వయస్సులో కూడా కొంత వ్యవధానం ఉంటేనే వారి దాంపత్య జీవితం సుఖావహము ఆయుష్ప్రదము అవుతుంది. పూర్వకాలం భార్యాభర్తల కంటిలో 10 ఏండ్ల దాకా తేడా ఉండేది, కాబట్టి పెద్దవాడుకు భర్త మాటను వినటం జరిగేది. నేడు అన్నిటా సమము అధికము అయి పంతములు పెరిగి ఆరోగ్యము తరిగి విడాకులు పెరుగుతున్నాయి. కుటుంబ వ్యవస్థ దెబ్బతిని సమాజంలో అశాంతి పెరుగుతోంది. పురుషుని కంటే స్త్రీ తక్కువ వయస్సున ఉండటం వారికి ఆయురారోగ్యకరం. అనేక రోగాలకు కారణం త్రాగే నీరు. మంచి నీరు, నిర్మలమైన నీరు ఆరోగ్యాలను పెంచుతాయి. ఆపోవై అమృతం భేషజం అని, మంచినీటి ద్వారానే మనకు అమృత సిద్ధి ఏర్పడుతుంది అని వేదం చెప్పిన సత్యం. కాబట్టి నిర్మలమైన నీరు త్రాగటం మనకు ఆయుర్దాయాన్ని పెంచుతుంది. వర్షాకాలంలో జలములు కలుషితమై ఉండి అనేక వ్యాధులు ఏర్పడి ఆయుర్నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే కాచి చల్లార్చిన నీరు త్రాగమని డాక్టర్లు చెప్పటం, అధికారులు ప్రకటించటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిర్మలమైన జలాన్నే స్వీకరిస్తూ నిండా నూరేళ్లు బ్రతకాలి.
0: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఆయుర్వృద్ధికారాల గురించి డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారి వివరణ విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు ఈనాటి కార్యక్రమంలో ఫసల్ బీమా వివరాలు వింటారు.
2: ఈ పూట రైతులకు సూచనలు కార్యక్రమంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ అంశం గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో వాతావరణం వేడెక్కడంతో ప్రకృతి విపత్తులు ఎక్కువగా వస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టి రెండును వ్యవసాయంలో రైతాంగాన్ని వెంటాడుతూ ఉన్నాయి. ఈ తీవ్ర వర్ష

ప్రతికూల పరిస్థితులు, కరువు కటకాలతో అల్లాడుతున్న రైతాంగం పంట నష్టపోకుండా ఉండాలంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఖచ్చితంగా సభ్యులుగా చేరాలి. పంట బీమా అంటే ఏమిటి అనేది ముందుగా రైతాంగం తెలుసుకోవాలి. పంటల బీమా అన్నది పంటలతో ముడిపడి ఉన్న వివిధ రకాల సమస్యలు, ఆ సమస్యల కారణంగా సంభవించే పంట నష్టాల నుంచి రైతులకు రక్షణ సమకూర్చే ఒక సాధనం. ఎప్పుడైనా హఠాత్తుగా సంభవించే ఉపద్రవాలు, అంటే ఎక్కువ వర్షాలు కానీ, మరి తీవ్ర వర్షాభావ పరిస్థితులు కానీ, అంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రైతుకు సంభవించే పంట నష్టాన్ని ఇది భర్తీ చేస్తుంది. ఏదేని విపత్తు సంభవించినప్పుడు ఆ కారణంగా పంట నష్టం జరిగితే దానికి

చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు ఇప్పుడు ప్రీమియం భారం అనిపించదు, ఎందుకంటే చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ రిస్క్ కవర్ పొందేదానికి అవకాశం ఉన్న ఈ పథకం చాలా వరకు కూడా రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రీమియం భారం ఎక్కువగా ఉన్నందువల్ల ఇంతకుముందు రైతులంతా కూడా ఈ బీమా పథకంలో సభ్యులుగా చేరేవారు కాదు. ఇప్పుడు తక్కువ ప్రీమియంతో ఎక్కువ రిస్క్ కవరింగ్ ఉంది కాబట్టి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రొత్త పథకంలో రైతులకు గాను గరిష్ట ప్రీమియం రేటుని అన్ని రబీ పంటలకు 1.5%గాను అన్ని ఖరీఫ్ పంటలకు 2%గాను నిర్ధారించడం జరిగింది. ఇది కాకుండా అదనంగా రైతులు వార్షిక తోటలు లేకపోతే వాణిజ్య పంటలకు అత్యధికంగా 5% ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. ఇంతకుముందు ఏదేని ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు పంట నష్టపరిహారాన్ని బీమా కంపెనీలు సరిగా అంచనా వేయక నష్టపరిహారం రైతుకు పూర్తి స్థాయిలో అందేది కాదు. మనం లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకర్లు మన దగ్గర నుంచి మనకు వారిచ్చే రుణంలో నుంచే కొంత బీమా ప్రీమియం కింద తీసుకొని బీమా కంపెనీకి చెల్లించినా కూడా అటు బీమా కంపెనీలు కానీ ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు పంట నష్టాన్ని సరిగా అంచనా వేయకపోవడంతో ఆనాడు ఈ రైతాంగానికి నష్టపరిహారం సకాలంలో అందేది కాదు. సాధారణంగా ప్రకృతి విపత్తులు ఎక్కువగా వచ్చినప్పుడు రైతాంగానికి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. పంట వేసిన తర్వాత అనేక విధాలుగా నష్టం సంభవించే పరిస్థితులు ఉన్నాయి. అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగాళ్ళు, తుఫాను, తీవ్ర తుఫాను, అంతేకాకుండా ఉన్న పొలంగా పంట మునిగిపోవడం, భూమి దిగిపోవడం, అనావృష్టి, వాతావరణం బాగుండకపోవడం, పంట తెగుళ్ళు కీటకాల బారి నుంచి పూర్తిగా నష్టపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి సమగ్రమైన రిస్క్ బీమా పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది. నాట్లు వేసేటప్పుడు ప్రాథమిక దశలోనే ఏదైనా పంట నష్టం జరిగితే అప్పుడు కూడా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతు కొంతవరకు నష్టపరిహారాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంతకుముందు పంట కోసిన తర్వాత ఏదైనా రైతుకు నష్టం జరిగితే దానిని బీమా కంపెనీలు నష్టపరిహారం కింద పరిగణలోకి తీసుకునేవి కావు. కాబట్టి ఆ రోజుల్లో పంట కోసిన తర్వాత రైతుకు ఏదేని పంట నష్టం జరిగినప్పుడు పంటల బీమా పథకం ద్వారా నష్టాన్ని పొందేందుకు అవకాశం లేదు. ఈనాడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా పంట కోసిన తర్వాత కూడా 14 రోజుల్లోపు ఏదేని విపత్తు వల్ల పంట నష్టం కింద జరిగితే దానికి కూడా ఈ నష్టపరిహారాన్ని ఫసల్ బీమా యోజన పథకం ద్వారా పొందవచ్చు. ఈ పథకం కింద రైతులు ఏ పంటలను బీమా చేయించుకోవచ్చు అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తృణధాన్యాలు, ధాన్యాలు, చమురు గింజలు, వార్షిక తోటల పెంపకం లేకపోతే వాణిజ్య పంటలు పండించే రైతులు, రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతం నోటిఫై చేసిన ప్రదేశాలలో వేసిన ఏ పంటకు కూడా ఈ పంట బీమా సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎలా ఈ పథకం కింద సభ్యులుగా చేరగలరు అన్న సందేహాన్ని కూడా వ్యక్తం చేయొచ్చు. ఈ క్రొత్త పథకంలో కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి, అంటే ఆల్రెడీ వ్యవసాయదారులంతా కూడా బ్యాంకుల్లో రుణం తీసుకొని ప్రీమియంని డిడక్ట్ చేసి దానిని బీమా కంపెనీలకు జమ చేస్తూ ఉంటాయి. దీంతో ఆటోమేటిక్గా ఈ పథకంలో సభ్యులుగా ఆ రైతులంతా కూడా చేరుతారు. మిగిలిన రైతులందరూ, అంటే రుణం తీసుకొని రైతులు తమకి అతి దగ్గరలో ఉన్న బ్యాంకు బ్రాంచ్కి లేదా దీనిని అమలు చేసే ఏ ఏజెన్సీ కంపెనీకైనా పోయి అక్కడ ఏజెంట్లను సంప్రదించినట్లయితే ఈ బీమా ప్రీమియం వాటా ఎంత చెల్లించాలి, ఏ పంటకు ఎంత మోతాదులో చెల్లించాలి, ఎప్పుడు ఈ పథకంలో సభ్యులుగా చేరాలి, ఈ పథకంలో సభ్యులుగా చేరిన వారికి ఎటువంటి రిస్క్ కవరింగ్ ఉంటుంది, ఇట్లాంటి అంశాలని కూడా వారు తెలియజేయడం జరుగుతుంది. ఈ క్రొత్త పథకంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బీమా చేయబడిన పంటకి నాట్లు వేసిన తర్వాత ప్రకృతి విపత్తులు ఏదైనా సంభవించి పంట నష్టం కింద జరిగినట్లయితే బీమా రాశిలో 25% రైతుకు సరాసరిగా అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఖరీఫ్ నుంచే ప్రారంభమవుతుంది ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం. ఇంతకుముందు పంటల బీమా పథకం అమలులో కొన్ని లోపాలు లేకపోలేదు. అప్పుడు పంట నష్టపరిహారాన్ని చాలా జాప్యంతో లెక్కించేవాళ్ళు. దాంతో పంట నష్టపోయిన రైతు తిరిగి నష్టపరిహారాన్ని పొందేలోపు, పంట నష్టాన్ని అంచనా వేసేలోపు ఆ రైతు పంట వేసిన ఆనవాళ్ళు కూడా లేకుండా పోయే సందర్భాలు మనం చూస్తున్నాం. దాంతో పంట నష్టపరిహారాన్ని పూర్తిగా పొందలేని పరిస్థితి కూడా రైతాంగం ఎదుర్కొన్న సందర్భాలు మనం అనేకం చూసినాము. అయితే ఈ క్రొత్త పథకంలో పంట వేసిన తర్వాత

0: తర్వాత ఏ పంట ఏ పొలములో ఎంత విస్తీర్ణంలో వేశారు, ఏ సర్వే నెంబర్లో ఎంత మేరకు వేశారు అనేది ముందుగానే రికార్డ్ చేయబడుతుంది. ఆ పంటను స్మార్ట్ ఫోన్లో ఫోటోలు కూడా తీయడం జరుగుతుంది. వెంటనే ఆ పంటకు సంబంధించిన అన్ని వివరాలు సర్వర్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. దానివల్ల ఈ బీమా కంపెనీలు వీలైనంత త్వరగా దిగుబడి డేటాను పొందవచ్చు. దీంతో క్లెయిమ్లు త్వరగా పరిష్కారం చేయబడుతూ ఉంటాయి. ఈ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ పంట దిగుబడి నష్టాలను లెక్కించడంలో ఎంతగానో సహాయపడే అవకాశం ఉంది. ఇంతకుముందు ఏ బ్యాంక్ అయితే రైతుకు రుణం ఇస్తుందో ఆ రైతుకు తాను ఇచ్చిన రుణంలో నుంచే ప్రీమియం అమౌంట్ను డిడక్ట్ చేసి బీమా కంపెనీకి చెల్లించడం జరుగుతుంది.
1: చేరుముచ్చట్లు కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఫసల్ బీమా వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 వస్తుంది. వాణిజ్య ప్రకటనల అనంతరం ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఇక వార్తల్లోని వివరాలు. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి పలు అంశాలపై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రోజంతా తగినంత నీరు తాగడం, అవసరం లేని సందర్భాల్లో ఎండలో బయటకు వెళ్లకుండా ఉండటం, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం అవసరమని ప్రధాని పేర్కొంటూ,
1: హమారే యహాన్ గర్మీ సే లడ్నే కా తరీకా కై బార్ రసోయి మే భీ మిల్తా హై. आपने भी देखा होगा, जैसे जैसे गर्मी बढ़ती है वैसे वैसे घर की रसोई का स्वाद बदल जाता है, रसोई का प्रकार बदल जाता है, कहीं मटके का पानी निकल आता है, कहीं दही जमने लगता है, तो कहीं कच्चे आम उबलने लगते हैं, और फिर शुरू होता है देसी पेय का दौर. देसी पेय से आप भी परिचित हैं.
0: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారుల ఇళ్లను సందర్శించి వారితో మాట్లాడి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ పనితీరు మెరుగుపడటం ప్రభుత్వ కృషికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న పేర్కొన్నారు. భవిష్యత్తులో యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యావ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేశామని మోడల్ స్కూళ్ల ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యా ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టామని వెల్లడించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరులో పొగాకు రైతులు మంత్రిని కలిసి తమ సమస్యలను నిన్న వివరించారు. గిట్టుబాటు ధర

0: కల్పించాలని కోరుతూ రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంబంధిత మంత్రులు జిల్లా అధికారులతో ఫోన్లో చర్చించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఉదయగిరి, కావలి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ధరలు తగ్గిపోయి సరైనటువంటి కొనుగోళ్లు టొబాకో బోర్డు ద్వారా అమ్మకాలు జరగడం లేదనేటువంటి ఒక ఆందోళనతో రైతాంగం రైతు ప్రతినిధులందరూ కలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పొగాకు రైతుల యొక్క ప్రతినిధుల సమావేశానికి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, వీరికి న్యాయం చేసే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్ డాక్టర్ తరుణ్ కాకాని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: గ్రామీణ భారత నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉన్నాయి. రైల్వే జోన్ పరిధిలో మొత్తం 3,501 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ఉంది. 4 డివిజన్లలో 385 రైల్వే స్టేషన్లు ఉండగా సుమారు 17,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావటం చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక అభివృద్దికి బాటలు వేస్తుందని తెలిపారు. అలాగే రైల్వే జోన్ ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనంత పేర్కొన్నారు. విశాఖపట్నం లంకెలపాలెం సమీపంలో విధి నిర్వహణలో ఉండగా కత్తిదాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డును మంత్రి నిన్న పరామర్శించారు. ఘటనకు సంబంధించి నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
4: సరికి కాపలా కాసే బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న సమయంలో కూడా ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. డెఫినెట్ గా వాళ్ళు రాత్రులు 11, 12, 1 గంట అయినా పనిచేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు, అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని బంజారా హిల్స్ పరిధిలోని మిథిలా నగర్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ఆయన ముచ్చటించి సమాజ శ్రేయస్సు, ప్రజారోగ్యం, ఫిట్నెస్ కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఓపెన్ జిమ్ల వంటి ప్రజా సౌకర్యాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు వ్యాయామాన్ని తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ

0: తెలిపింది. రాయలసీమ జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రీలే వింటారు. ఇక 7:30 ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ పాల దినోత్సవ విశేషాలు, అనంతరం డాక్టర్ ఎన్ అంకమరావు గారి స్వీయ కవితలు, ఇంకా శ్రీ జిఎస్ఎస్ దివాకర్ దత్ గారి స్వీయ కవితలు, సినీ భక్తి గీతాలు వింటారు. ఇక 7:40 భావలహరి మృదుమధుర గీతమంజరి. మరి ఈనాటి కార్యక్రమంలో మీరు మెచ్చే లవ్లీ సాంగ్స్ ఈనాటి భావలహరిలో మీకోసం ప్రసారం చేస్తాం.

0: Pulcini Marta Betin. Pulcini Marta Betin.
1: ఇక ఈ ఉదయం 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ జోగినాయుడు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కొరే సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ మార్కాపురం ఎస్టేట్ కోడ్ 08596. ఇక మా ఫోన్ నెంబర్ 2233393. ఇక ఈ ఉదయం 8:30 హలో ఎఫ్ఎం కార్యక్రమం అనంతరం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో యుక్త వయసు ఆడపిల్లల్లో వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కె శ్రీలత గారు అందించే వివరాలు. ఇంకా ప్రపంచ ప్రాచీన నాగరికత ఔన్నత్యం, ఈజిప్టు పిరమిడ్ల గురించి శ్రీలక్ష్మి గారి ప్రసంగం మొదలైన అంశాలు ఉంటాయి. ఇక ఈ పగలు 10 గంటలకు, మధ్యాహ్నం 12:40, 1:30 విజయవాడ ఆకాశవాణి కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. ఇక ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు.

ఈ సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. ఈ సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. అనంతరం 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తలు వింటారు. రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:30 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో ఖరీఫ్ కందిలో అధిక దిగుబడికి సూచనలు. ఈ అంశం గురించి దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సంధ్యారాణి గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గేయాలు ప్రసారమవుతాయి. ఇక ఈ రాత్రి 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. రాత్రి 8:00 యువవాణి యువజనుల సమాచారంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, క్రీడావలోకనం, ఈ వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష మొదలైన అంశాలుంటాయి. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సరిగ్గా 7:00. కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం బృందగానం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం శ్రీలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ నాంగ్ హైలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్పై గెలిచి వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ నాంగ్ హైలాంగ్తో చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో పర్యటనకు వచ్చిన మయన్మార్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే మయన్మార్ అధ్యక్షుడు మయన్మార్ ఇండియా బిజినెస్ ఫోరంలో కూడా ప్రసంగించారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ఆ దేశ కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా పర్యటనకొచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పరస్పర చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. దేశ రాజధానిలోని రాయ్ పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ద లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ ప్రదర్శనను కూడా ఆయన సందర్శించనున్నారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాఫా అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. మన దేశానికి చెందిన నేబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల కలయికలో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ నాంగ్ హైలాంగ్ అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింతగా విస్తరణకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

సైన్ అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింతగా విస్తరణకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రెండవ భారత్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ధి, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. 35 కొత్త మంత్రులు మంత్రిమండలిలో చేరతారు. ప్రమాణ స్వీకారోత్సవం 11 గంటలకు కోల్కతాలోని లోక్భవన్లో జరుగుతుంది. 9 5 కేబినెట్ మంత్రుల బృందంతో బాధ్యతలు స్వీకరించిన శుభేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు మరింతగా విస్తరణ కానుంది. ఈ విస్తరణతో రాష్ట్ర కేబినెట్ మొత్తం బలం 41 పెరుగుతుంది. 290 సభ్యులు గల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన 15% పరిమితికి లోబడే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖేత్ బచావ్ అభియాన్ను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రైజన్ జిల్లా నుంచి ప్రారంభిస్తారు. 4 పాటే సాగే ఈ ప్రచారం 30 వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతుల్య విచక్షణాయుత వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేరాలని ఆయన కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా కోరారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ICAIR చెందిన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం జరిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ మంత్రి వారిని కోరారు. 10 రాష్ట్రాల నుండి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి 3 స్థానాలు, జార్ఖండ్లో 2 స్థానాలు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుండి 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత HD దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సభ్యులు ఉన్నారు. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి రాబోయే 17 స్థానాల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఫార్ములాను ఖరారు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం బీజేపీ 11 స్థానాల్లో, శివసేన 4 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అంతకుముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 17 స్థానాలకు గాను 15 స్థానాల కేటాయింపును ప్రకటించింది. కాంగ్రెస్ 8 స్థానాలు, శివసేన యూబీటీ 4 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 3 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. మిగిలిన నాసిక్, నాందేడ్ స్థానాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మహారాష్ట్రలో ఈవేళ చివరి రోజు. ప్రముఖ హిందీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణపూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో మరణించారు. ఆమె వయసు 89. 1950ల దశకం నుండి 1970ల వరకు సినిమా సంగీత స్వర్ణయుగంలో హిందీ, మరాఠీ, అనేక ఇతర భారతీయ భాషల్లో తాను పాడిన పాటల ద్వారా సుమన్ కళ్యాణపూర్ మంచి గుర్తింపు పొందారు. 1937 జనవరి 28 బంగ్లాదేశ్లోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణపూర్ లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా స్వరం కలిగి ఉండేవారు. 1950ల మధ్యకాలంలో ఆమె హిందీ చిత్రసీమలో రంగప్రవేశం

0: చేశారు. ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలు రికార్డ్ చేశారు. ఆజ్కల్ తెరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్కే ప్యార్ కర్కే బెఠే, తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే వంటివి ఆమె పాడిన గీతాల్లో ప్రసిద్ధమైనవి. మరాఠీ సంగీతాన్ని కూడా ఆమె విశేషంగా కృషి చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునీత్రా పవార్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత ప్రకటించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు బునియా నగర పర్యటన సందర్భంగా కొత్త ఎబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడీ సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడీ ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపైన 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను 5 తేడాతో ఓడించి ఈ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 8 నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. విరాట్ కోహ్లీ చేసిన 75 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 161 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ హ్లైన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ను ఓడించి 2వసారి టైటిల్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయ కిరణాలు.

0: ఈనాటి కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ పాల దినోత్సవ విశేషాలు, డాక్టర్ ఎన్ అంకమరావు గారి స్వీకవితలు, ఇంకా శ్రీ జిఎస్ఎస్ దివాకర్ దత్ గారి స్వీకవితలు, సినీ భక్తి గీతాలు మొదలైన అంశాలుంటాయి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రతి ఏడాది జూన్ 1వ తేదీన ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన ఆరోగ్యము, పోషకాహారము, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాల ప్రాముఖ్యతను గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజు ఇది. మరి పాలు ప్రకృతి మనకు అందించిన అత్యంత విలువైన ఆహారాల్లో ఒకటి. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి అవసరమైన అనేక పోషకాలు పాలలో లభిస్తాయి. అందుకే పాలను సంపూర్ణ ఆహారం అని పిలుస్తారు. ప్రపంచ పాల దినోత్సవాన్ని 2001లో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా పాలు మరియు పాల ఉత్పత్తుల ప్రాధాన్యతను తెలియజేయడం, పాడి రైతుల కృషిని గౌరవించడం ప్రధాన ఉద్దేశం. మరి పాల ప్రాముఖ్యతలో భాగంగా పాలలో ఉండే పోషకాలను మనం గమనించినట్లయితే పాలలో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ B12, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలుంటాయి. ముఖ్యంగా ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు కాల్షియం సహాయపడుతుంది. కండరాల పెరుగుదలకు ప్రోటీన్లు ఉపయోగపడతాయి. రోగ నిరోధక శక్తి పెరగడంలో విటమిన్లు తోడ్పడతాయి. పిల్లల ఎదుగుదలకు పాలు ఎంతో

0: సంవత్సరము. ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశాల్లో మన దేశం ఒకటి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక సాధికారతకు పాల ఉత్పత్తి రంగం ఎంతగానో ఉపయోగపడుతోంది. శ్వేత విప్లవం ద్వారా భారతదేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ విప్లవానికి ప్రధాన శిల్పిగా డాక్టర్ వర్గీస్ కురియన్ను గుర్తిస్తారు. ఆయన్ను అందుకే భారత శ్వేత విప్లవ పితామహుడిని కూడా పిలుస్తుంటారు. పాల ఉత్పత్తుల ప్రాముఖ్యత కూడా చాలా ఉంది. పాలు మాత్రమే కాకుండా పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, పన్నీరు, చీజ్ వంటి పాల ఉత్పత్తులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరి ఇప్పుడుండే వేసవి కాలంలో మజ్జిగ తాగితే శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నెయ్యి పరిమిత మోతాదులో తీసుకుంటే శక్తిని అందిస్తుంది. మన ఇంటికి ప్రతి ఉదయం చేరే పాల వెనుక వేలాది మంది రైతుల శ్రమ ఉంటుంది. పశువుల సంరక్షణ, మేత, ఆరోగ్య పరిరక్షణ వంటి అనేక బాధ్యతలను నిర్వహిస్తూ రైతులు సమాజానికి పోషకాహారాన్ని అందిస్తున్నారు. అందుకే ప్రపంచ పాల దినోత్సవం రైతుల సేవలను గుర్తించి వారికి కృతజ్ఞతలు చెప్పే రోజు కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా కొన్ని బిలియన్ల మంది ప్రజలు పాలు మరియు పాల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. పాలు అత్యధికంగా వినియోగించే పోషకాహారాల్లో ఒకటి. ముఖ్యంగా గ్రామీణ కుటుంబాల ఆదాయ వనరులో పాల ఉత్పత్తి చాలా ముఖ్యమైనది. పాడి పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తుంది. పాలు కేవలం ఒక పానీయం కాదు, ఆరోగ్యానికి, పోషకాహారానికి, రైతుల జీవనాధారానికి ప్రతీక. ఈ ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా పాల ఉత్పత్తిదారుల కృషిని అభినందిద్దాం. మన ఆరోగ్యాన్ని కాపాడే పాల విలువను గుర్తిద్దాం. ఆరోగ్యవంతమైన సమాజానికి పాలు ఒక బలమైన పునాది. పాల దినోత్సవ విశేషాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: కార్యక్రమంలో ఇప్పుడు డాక్టర్ N. అంకమరావు గారు స్వీయ కవితలు వింటారు.
4: శీర్షిక జాతీయ సమైక్యత. ఆర్ష సంస్కృతి అయి సమాదరించుటే గదా భిన్న సంస్కృతులిట ఉన్న

గురుతులయ్యే సర్వజనాళికి సహకరించనే గదా. కులమత సంస్కృతుల్ కుదురుకునియే మరసిపోవుట తగదిది మానవులకు జాతికి సమైక్యత భావజాలమమరా. పాలకులు సమర్థులై భూపాలనమున బుద్ధిగా ప్రవర్తిల్లిన బొసగు సుఖము సంతులితార్థకోన్నతి సుసాధ్యమనన్ సను పాలకుల్ సదా చింతనజేయుసును. ప్రజకు శ్రీకరమొప్పగా ఏలగాదగున్ సంతతమున్ జనులు మిగుల సత్పదవర్తనులైన సో కదా సంతసమందనేర్తురిల

జాతీయ సమైక్యమరు. శీర్షిక: దేశం నీకు దాసోహం వీర సైనిక. హద్దులు దాటిన వాళ్లకు తగిన బుద్ధులు చెప్పేందుకు నీ కళ్ళు తుపాకీ గుళ్ళై సరిహద్దు తీరంలో పహారా కాస్తూ సంచరిస్తూనే ఉంటాయి సైనిక. దేశభక్తినే దేశ జెండాగా ఎగరేస్తూ నీ దృష్టినెప్పుడూ శత్రు సంహారంపైనే నిలిపి సమర శంఖం పూరిస్తుంటావు. నీకు ఎదురొచ్చిన వాడి ఎముకల్ని కొల్లబడుస్తూ భరతమాతకు రక్షణ కవచమవుతుంటావు సైనిక, వీర సైనిక. నీ పోరాటానికి దేశం మొత్తం నేరాజనాలు పడుతుంది. మంచు కొండల్లో రెప్ప వాల్చకుండా నిద్ర మేల్కొని నువ్వు కష్టపడుతుంటే మేమంతా కడుపు నిండా తిని కడుపు నిండా నిద్రపోతున్నాం హాయిగా. దేశమాతను అక్కున చేర్చుకున్న నిన్ను చూసి మా గుండెల్లో విజయకేతనం ఎగురుతుంది సైనిక. వందే మాతరమంటూ మన దేశపు భారాన్ని మోస్తూ నీ భుజాలపై ధ్వజాలను ఎగరేస్తుంటే భరతమాత ముద్దుబిడ్డగా గర్వంగా ఉంది. వీరుడవై నీ ప్రాణాలను పణంగా పెట్టిన నీ ధైర్యానికి ప్రణమిల్లి నీ పార్థివ దేహం ముందు నా శిరస్సును ఉంచాలని ఉంది. నా కన్నీటితో నిన్ను అభిషేకించాలని ఉంది సైనిక, నా కన్నీటితో నిన్ను అభిషేకించాలని ఉంది. ఏ బంధాలు లేని సంబంధాలు అనుబంధాలై మన మధ్య రక్త సంబంధంగా పెనవేసుకుంటున్నాయి. మన దేశం కోసం నువ్వు నీ దేహాన్ని త్యజించి త్యాగానికి వారసుడవయ్యావు. మా బతుకుల్లో వెలుగుల పతాకయ్యావు సైనిక, వీర సైనిక. నీకు జోహార్లు, నీకు జోహార్లు. శీర్షిక: మన మహాత్ముడు.

సద్భావభరితమైన సత్పథమును చూపిన శాంతమూర్తి, దేశ దేశాలు మన్నించు దివ్యమూర్తి. బాపు మన జాతి కనయము భవ్య దీప్తి, బాపు మన జాతి అననయంబు భవ్య దీప్తి. శీర్షిక కృష్ణదేవరాయలు.

చిరాణకెక్కి సరస సాహితి సమరాన సార్వభౌముడంచు ఘనకీర్తి గడించే అవనిలోన రాజ్యపాలనయ

0: చెదరదు వర్ణించి చెప్పతరమే, చెక్కు చెదరదు వర్ణించి చెప్పతరమే, కృష్ణరాయ నృప. ఇదా జగతి ఏది ప్రగతి శీర్షిక పేరది. ఇదే నా దేశం అని బిగ్గరగా అరవాలని ఉంది, కానీ ఏమి ప్రయోజనం? తలదాసుకునుటకు జానిడంత జాగానే లేదాయే. ఇదే నా జాతి అని అందరూ గర్వించేలా చెప్పాలని ఉంది, కానీ ఆకలి కేకల ఆర్తనాదాలతో కడుపు కాలి మండుతున్న చోటాయే. ఇదే నా సంస్కృతి అని ఆకాశం అదిరేలా కేకేయాలని ఉంది, కానీ అసమానతల సమాజమాయే. మనిషిని మనిషిగా గౌరవించని చోటాయే. ఇదే నా మాతృభాష అని ఆనందంతో పరవశించాలని ఉంది, కానీ పరభాషకు పట్టాభిషేకమాయే, అమ్మ భాషకు విలువే లేని చోటాయే. ఛందస భావాల మనుషుల మధ్య, మనసుల మధ్య, మూఢ విశ్వాసుల మధ్య మనుగడ ప్రశ్నార్థకమవుతున్న చోటాయే. ఇలాంటి స్వార్థపూరిత జగతి యందు ప్రగతి అధోగతి పాలే. ఇక ఎలా మనగలం, ఏమి కనగలం? ఈనాటి బతుకు ముఖచిత్రం అంతా విచిత్రమాయే. ప్రకృతిమాత సందేశం: భూమి మీదకు వచ్చే ప్రతి ప్రాణిని స్వాగతిస్తున్నది అమ్మ ప్రకృతి. ఏ భేదాలు లేని ఆదరణ భావంతో తన నిర్మల ప్రపంచంలోకి ప్రేమతో తన కళల కాన్వాసుపైకి మురిపిస్తూ నిశ్శబ్దంగా ఆత్మీయంగా స్వాగతిస్తుంది ప్రకృతిమాత ఓర్పుతో. ఉషోదయాన ఉషస్సులా ప్రతిరోజు ప్రశాంత చిత్తంతో సర్రున కాలే ఎండకు మధ్యాహ్నంగా, పవన పులకిత సమీరపు సాయంత్రంగా, వెన్నెల వెలుగులు పంచే చలువ రాత్రిగా, కోటి రంగుల జలతారు పరదాలతో నన్ను విస్మయపరుస్తూ వినూత్రంగా పలకరిస్తుంది ఈ భావ ప్రకృతి. కనే కళ్లకు మనసుంటే కారు చీకట్లలో కాంతిపుంజమై ఇంద్రధనస్సులా వెలుగుతుంది ప్రకృతి. సుస్వరాల కోయల కోటి రాగాల్ని పలికిస్తుంది సప్తవర్ణాల శోభితమైన ఈ ముగ్ధ ప్రకృతి. కొండలోయల్లో జలపాతాల హోరును, మంచు కురిసే వేళల్లో మరిమల్లెలను పోయించి మనసనే కుంచెతో కోటి తారల్ని చిత్రిస్తుంది ఈ భావవీచికల స్నిగ్ధ ప్రకృతి. తరతరాలుగా యుగయుగాలుగా ఎన్నెన్నో రహస్యాల గాథల్ని, మరెన్నో ప్రకృతి వైపరీత్యాల్ని చరిత్రపుటల్లో నిలిసిపోయేలా ఎన్నో మధుర జ్ఞాపకాలను తనలోనే ఇముర్చుకున్నది ఈ నిగూఢ ప్రకృతి. నిశ్శబ్దంగానే ఉంటూ ఎగిసిన ప్రతి కెరటం, కురిసిన ప్రతి చినుకు, పుట్టిన ప్రతి జీవి, విరిసిన ప్రతి పువ్వు అలసి సొలసి గిట్టక తప్పదని తన నిర్వేదాన్ని వినిపిస్తుంది ప్రకృతి మాత. విపరీత పోకడల పరిణామానికి ఓర్వలేక విధ్వంసాలను, సునామీల బీభత్సాలను, భూకంపాల ఉత్పాతాలను, అణుబాంబుల విస్ఫోటనాలను రుచి చూపిస్తుంది ప్రళయ ప్రకృతి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, పొగడ్తలకు లొంగక తెగడ్తలకు కొంగక మమతా సమతలను మానవతగా పంచాలని ప్రకృతిమాత మనకి మౌన సందేశాన్నిస్తుంది. ప్రకృతిమాత మనకి మౌన సందేశాన్నిస్తుంది.
1: డాక్టర్ ఎన్ అంకమరావు గారి స్వీయ కవితలు విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं,

0: के अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेली लॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: अक्का चोड़ू
3: हैप्पी बर्थडे रा
2: चूपिंचु ना फेवरेट कलर
3: ఎప్పుడూ షాపింగ్
2: నాకు తెలుసమ్మా ఖర్చు పెట్టే వయసు ఇదే మరి రైట్
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు
5: నాకు తెలుసు నాన్న పొదుపు చేయండి సరైన చోట పెట్టుబడి పెట్టండి పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది
2: నాకు తెలుసు కదా
5: ఆర్బిఐ అంటుంది
0: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
6: ఉదయ కిండల కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ జిఎస్ఎస్ దివాకర్ దత్తు గారు స్వీయ కవితలు వింటారు.
7: కరోనా కబంధ హస్తాలకు చిక్కి గిజగిజలాడుతున్నది ధరణి. గిరగిరా తిరుగుతున్న భూగోళం పైన గింగిరాలు తిరుగుతున్నాడు మనిషి. చిటికెన వేలు మోపేటంత స్థలంలోన శతకోటి కరోనా క్రిముల నృత్యహేళ. పుడమిపై నాకెదురు లేదంటూ నిక్కి నీల్గుతున్న మనిషిని కరోనా రక్కసి హుంకరించి ఖబడ్దారంటూ నిలదీస్తున్నది. గిలగిలా తన్నుకుంటున్నాడు మనిషి, విలవిల్లాడిపోతున్నాడు మనిషి. చైనా దేశపు వుహాన్ నుంచి చరచరా చకచక విశ్వమంతా వ్యాపించింది కరోనా. ఎలా అరికట్టాలి కరోనాను అవనత మస్తకుడై ఆలోచిస్తూ కూచున్నాడు మనిషి. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి కొమ్ములు తిరిగిన దేశాలే చేతులెత్తేశాయి ఏమీ చేయలేక. 130 కోట్ల బిడ్డల కన్నతల్లి నిమ్మళంగా నింపాదిగా ఎదుర్కొంది కరోనాను. లాక్డౌన్ ప్రకటించినది ప్రభుత, మనిషికి మనిషికి మధ్య దూరం పాటించినది ప్రజ, పరిశుభ్రత పాటించమన్నది ప్రభుత, సబ్బునీళ్లు శానిటైజర్లు ఉపయోగించినది ప్రజ, దగ్గుల నుంచి తుమ్మల నుంచి బహుపరాక్ అన్నది ప్రభుత, ముఖకవచాలు మాస్కులు ధరించి కరోనాను తరిమికొట్టినది ప్రజ. చిన్న చిన్న పొరపాట్లు అక్కడక్కడ దొర్లినా ఒక్కతాటిపై నిలచినది భారత్. వైద్య పారిశుద్ధ్య రక్షక భట సిబ్బంది ప్రజకు అండగా నిలచినది. రామబాణం లాంటి భారతీయ టీకా మందునందుకొని కరోనాపై యుద్ధం ప్రకటిస్తున్నది భారత్. కరుణలేని కరోనా కాళీయుని ఫణి ఫణాలపైన పదముద్రలు నిలిపి జయకేతనం ఎగురవేస్తుంది భారత్. కవిత శీర్షిక అమ్మ. అమ్మ చుట్టూ అల్లుకున్న మన బాల్యం మధుర స్మృతుల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు మనిషికి ఎంత ఊరట. అమ్మ అనే దేవతను సృష్టించాక వటపత్రశాయి హాయిగా నిద్రపోతున్నాడు క్షీరసాగర లోకంలో. పుట్టిననాటి నుండి కాదు, పుట్టక ముందు నుంచే బిడ్డను ప్రాణప్రదంగా చూసుకుంటుంది అమ్మ. చందమామరావి అంటూ ఆప్యాయత రంగరించి అమ్మ తినిపించే గోరంత ముద్ద ముందు కొండంత అమృతభాండమైన దిగదుడిపే. బిడ్డల ఎదుగుదలను చూసి చింకిచాటంత ముఖంతో మురిసిపోతుంది అమ్మ. ఎంత స్థాయికి ఎదిగిన మనిషైనా కాల్లో ముల్లుగుచ్చుకున్నప్పుడో కంట్లో నలుసుపడ్డప్పుడో అసంకల్పితంగా అమ్మా అంటూ అమ్మను తలుచుకోకుండా ఉండడం సాధ్యమా? అమ్మ చుట్టూ అల్లుకున్న మన బాల్యం మధుర స్మృతుల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు మనిషికి ఎంత ఊరట. లోకం ఎంత మారిపోతున్నది. ఇప్పుడు వాడు పొత్తిళ్లలో బిడ్డడు కాడు. కన్నతల్లి కొంగున ముడివేసుకున్న రొక్కంతనకు అస్సలు సరిపోవటం లేదని తప్పతాగి వాగుతున్న రసజ్ఞుడు, ఇప్పుడు వాడు దుడ్డుకర్రతో కన్నతల్లి నడుం విరగ్గొడుతున్న ప్రబుద్ధుడు. లోకం ఎంత మారిపోతున్నది. ఇప్పుడు వాడు పొత్తిళ్లలో బిడ్డడు కాడు. డాలర్ల రుచి మరిగాక, పరాయి దేశంలో స్వర్గోపమ సౌఖ్యాల సన్నిధిలోకి ఒదిగాక కన్నతల్లి గంజి తాగినా తాగకపోయినా వాడికి దిగుల్లేదు. ఇప్పుడు వాడు వృద్ధాశ్రమం పంచన దిగాలుగా నిలబడ్డ కన్నతల్లిని చీదరించుకుంటున్న నయా నాగరికుడు. చింతలేని చిన్న చిన్న కుటుంబాల సంస్కృతి పట్టణాల్లో పెరిగాక పల్లెలు వృద్ధాశ్రమాలుగా రూపాంతరం చెందుతున్నవి. అమెరికా వైపుకు సాగే రెక్కలు యువతరం ఒంటికి మొలిచాక మన పట్టణాలు ఓల్డ్ ఏజ్డ్ హోమ్స్తో నిండిపోతున్నవి. పల్లెలు పట్టణాల వైపుకు, పట్టణాలు అమెరికా వైపుకు చూస్తున్న ఈ కుసంస్కృతికి విరుగుడు ఎప్పుడో. కవిత శీర్షిక భగవాన్ స్త్రీని రక్షించు. అమ్మ కడుపులో అందంగా రూపుదాలుస్తున్న ఆడపిల్ల పైన అస్త్రశస్త్రాలు సంధిస్తున్నది వికృత మేధస్సు. అమ్మాయిని వీధిబడిలోకి, అబ్బాయిని కాన్వెంట్ ఒడిలోకి చేర్చి నిట్టూరుస్తున్నాడు మధ్యతరగతి మనిషి. పసిడి బొమ్మ కూచున్న పళ్ళెంలో నగదు నట్రా ఉంచకుంటే త్రాసుముళ్ళు పైకి లేవదు. వరుడు 3 ముళ్ళు వేయడు.

0: అర్ధరాత్రి దాటాక రాక్షసావతారం ధరించి ప్రత్యక్షమైన పతిని భరిస్తున్నది భార్య అయిన నేరానికి. తగలబడుతున్న అబలను చూసి ఆకాశం చెక్కిలిపైకి రక్తాశ్రువుల్ని జార్చి అస్తమిస్తున్నాడు కర్మసాక్షి. పశువుల్లాంటి కొడుకుల పంచన పడి ఉండలేక ఫుట్పాత్కు చేరినది వార్ధక్యం. ముసిల్ది అడుక్కుంటున్నది. ఈ దేశంలో సత్యాన్ని నమ్ముకున్న హరిశ్చంద్రుడు సహధర్మచారిణిని అమ్ముకున్నాడు. ధర్మాన్ని నమ్ముకున్న ధర్మజుడు ఇంతిని జూదంలో పణంగా వడ్డాడు. భగవాన్, సత్యాన్ని ధర్మాన్ని పరిరక్షిస్తున్న స్త్రీని రక్షించు. తాజ్మహల్ కవిత. వెన్నెల్లో వెలిగే తాజ్మహల్, వేకువనే విరిసిన తాజ్మహల్, కన్నుల్లో మెరిసే తాజ్మహల్, హృదయాన్నే ఊపే తాజ్మహల్, యమునా నది తరగల నురుగుల తళతళ తళ మెరిసే తాజ్, సౌందర్యపు శిఖరాగ్రంలా ఆగ్రాలో మురిసే తాజ్, తాజందం కన్నులమేస్తూ తలలెత్తినాలను చూస్తూ భారంగా అడుగులు వేసే యమునా నది నేస్తం తాజ్, కనుమరుగైపోతుందా కలకాలం నిలిచేనా, అందానికి అందం తాజ్మహల్, డెందాలకు బంధం తాజ్మహల్, సౌందర్యపు హద్దున తాజ్మహల్, పూచిన స్వర్గం తాజ్మహల్, రాళ్లెత్తే కూలీల్ చెక్కిన పాలరాతి కావ్యం తాజ్, ప్రేమించే యదపునాదిగా పైకెదిగిన స్వప్నం తాజ్, పున్నమిలో మబ్బుల మాటున దాగి ఉన్న చంద్రుని చూస్తూ పులకించిన అందం తాజ్, స్వప్నంలా కరిగేనా కలకాలం నిలిచేనా. వెన్నెల్లో వెలిగే తాజ్మహల్, వేకువనే విరిసిన తాజ్మహల్, కన్నుల్లో మెరిసే తాజ్మహల్, హృదయాన్నే ఊపే తాజ్మహల్. కవితా శీర్షిక మబ్బు. మబ్బును చూస్తే మహాకవి కాళిదాసు గుర్తుకు వస్తాడు. నేలమీద సాగి పరుగులెత్తి అలలై పైకెగిరే నీళ్లకు నీలాల నింగిలో ఎగిరే విహంగాలమవ్వాలన్న కోరిక. సంద్రాలపైన భూఖండాలపైన వేలమైళ్ళు ఎగిరే మబ్బు తునకల పక్షులకు భూమిని ముద్దాడాలన్న తపన. ఆకాశపు క్యాన్వాసుపై అనుక్షణం రూపం మార్చుకునే నీలిమబ్బుల దొంతరల అపురూప చిత్రాలను చూస్తే మనసు పులకరిస్తుంది. కష్టించే తిండిని సృష్టించే రైతును, ఎదతడితో పులకరించే మబ్బు, చల్లగాలి సుతారంగా స్పృశించినప్పుడు జలజల వర్షించే మబ్బు, నింగి నుంచి ముత్యాలవాన చినుకుల్ని జల్లులా నేలపైకి వెదజల్లే మబ్బు, నల్లని కురుల వాల్జడలో మెరిసే సప్తవర్ణాల పువ్వుల్ని సింగారించుకునే మబ్బు, వసంతం వచ్చి వాలగానే చిలకాకుపచ్చ పట్టుచీరను భూదేవికి బహుమానంగా సమర్పించుకునే మబ్బు, పచ్చని చెట్లపైన పక్షులపైన పశువులపైన ఎక్కుపెట్టిన బాణం సర్వం స్వాహాజేసి ఎదురు తిరిగి మనిషినే కవళిస్తున్నది. రైతుల ఆత్మహత్యల సరికొత్త చిట్టా పుస్తకంలో రోజూ 25 మంది అభాగ్యులు పేర్లు నమోదు చేయించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఇవాళ మబ్బును చూస్తే రైతన్నల పాలిన ముఖాలపై జారిన కన్నీటి కాలువల చారికలు గుర్తుకు వస్తున్నాయి. కవితా శీర్షిక శ్రీశ్రీ. శ్రీశ్రీ పేరు వినగానే ప్రాణం లేచొస్తుంది. కష్టజీవికి వెన్నుదన్నుగా నిలిచిన కవిని శ్రీశ్రీని తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. పల్లకీని మోసే బోయిలకు, రాళ్లెత్తిన కూలీలకు, ప్రశ్నించే తత్వం నేర్పినవాడికి దారిపక్క చెట్టు కింద కూర్చున్న ముసిల్దాన్ని, దారి తప్పిన బాటసారిని కన్నీటితో వీక్షించినవాడికి విరహవేదనా తప్త ప్రణయభావ కవిత్వాన్ని విసురుగా పక్కకు నెట్టేసిన వాడికి, ఆధునిక అభ్యుదయ కవితా పతాకాన్ని దిగంతాలకి ఎగరేసిన వాడికి, మంటల్లో పుటం పెట్టిన మాటలతో మహాప్రస్థాన గీతికలను నగిషీలను చెక్కినవాడికి, దగాపడ్డ తమ్ముళ్ళ బాధాసర్పదష్టుల కన్నీటిని తుడిచి ఓదార్చిన వాడికి, మార్క్సును ఎదగుడిలో నిలుపుకొని మరో ప్రపంచపు కలలు గన్నవాడికి, అభాగ్యుల పాలిపోయిన నొసటి పైన వెన్నెలలు చిలకరించమంటూ చందమామతో కబుర్లు చెప్పినవాడికి, తెలుగు మాటలకు నయాగరాజల పాతపు దూకుడు నందించిన వాడికి, తెలుగు పాటకు ఆసేతు సీతనగం అరుదైన గౌరవం తెచ్చిన వాడికి, ఎత్తుపల్లాల స్వీయ జీవితం పైన నిర్దాక్షిణ్యంగా అనంతంగా ఫోకస్ చేసుకున్నవాడికి ఆధునిక తెలుగు సాహితీ ప్రపంచం ఎప్పటికీ రుణపడే ఉంటుంది. శ్రీశ్రీ పేరు వినగానే ప్రాణం లేచొస్తుంది. శ్రీశ్రీని తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది.
1: శ్రీ జిఎస్ఎస్ దివాగర్ దత్త గారి స్వీయ కవితలు విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్, ఈ

0: సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమలా
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: సుప్రభాత వేళ భక్తిభావం.
7: కర్షక జనావళికి తారక మంత్రం.
6: మహిళా లోకానికి ప్రియనేస్తం.
7: యువజనులకై ఉత్తుంగ తరంగం.
6: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
8: కొంతకాలం కొంతకాలం
7: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
6: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
9: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
7: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
9: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
6: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
7: అన్ని తానై,
6: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
7: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
6: ఆకాశవాణి.
7: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి. మరి సినిమా పాటల్లో కొన్ని పాటలు కేవలం వినడానికి మాత్రమే కాదు, విన్న వెంటనే మన కాళ్ళు తాళం వేయించే మాయ కలిగి ఉంటాయండి. అది ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పనేం లేదు. జానపద సంగీత మాధుర్యాన్ని, ఆధునిక బీట్ల ఉత్సాహాన్ని అద్భుతంగా మేళవించిన ఈ పాట విడుదలైనటి నుంచే యువతను, సంగీత ప్రియులను ఎంతగానో అలరించింది. గ్రామీణ నేటివిటీ, సరదా ప్రేమభావాలు, ఉత్సాహభరితమైన పదాలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెవులకింపుగా ఉండే స్వరాలు, మనసును ఉల్లాసపరిచే సంగీతం, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే బాణి ఈ పాట విజయానికి ప్రధాన కారణాలు. వచ్చేస్తుంది మీ ముందుకు అలవైకుంఠపురం చిత్రంలో అనురాగ్ కులకర్ణి మంగ్లీ కలిసి ధమన్ స్వరకల్పంలో పాడిన

మీరు వింటున్నారు 101.8 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. మరి ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు ఎక్కువైపోయాయి. ఎలా అంటే వాట్సాప్లో మనకు తెలియకుండానే అనేక మెసేజ్లు లింకులు వస్తుంటాయి. ఇవి ఓపెన్ చేసిన వెంటనే మన డేటా మొత్తం సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే మెసేజ్లు, అలాగే లోన్ యాప్స్, ఇంకా చెప్పాలంటే లింకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి దోచేస్తాయి మన దగ్గర నుంచి. మన ఫోన్లోని వివరాలు సర్వర్లో స్టోర్ చేసుకుంటాయి. సో మరి మన లింకు సైబర్ నేరగాళ్ళ చేతికి వెళ్ళిపోతే వాళ్ళు మనకు తెలియకుండానే మన అకౌంట్లోకి, మన అకౌంట్లో ఉన్న డబ్బులను వాళ్ళు లాగేసుకుంటారు. కాబట్టి ఫేక్ లోన్ యాప్స్, గుర్తు తెలియని వ్యక్తులు పంపే మెసేజ్లు, లింకులను ఎట్టి పరిస్థితులు ఓపెన్ చేయదు. ఒకవేళ మీరు పొరపాటున ఓపెన్ చేసి మీ అకౌంట్లో ఉన్న డబ్బు సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినట్టయితే మీరు వెంటనే 1930 ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 1930 నెంబర్కి కాల్ చేయండి. ఇది సైబర్ క్రైమ్ వారి ఫోన్ నెంబర్. మీరు వింటున్నారు 101.8 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి. సో మనకు తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి, విజయవాడ అంటే కనకదుర్గమ్మ అమ్మవారు, మరి హైదరాబాద్ అంటే చార్మినార్ ఎలా గుర్తొస్తుందో, మార్కాపురం అంటే మీరు 101.5 MHz మన అభిమాన మార్కాపురం ఆకాశవాణి కేంద్రం గుర్తురావాలి మీకు. సో మరి మీరు వింటున్నారు భావలహరి. ప్రేమను కళ్ళతో చూడలేము కానీ ఫీల్ అవ్వగలమంటారు. ఒకరి గురించి ఆలోచించినప్పుడు వచ్చే చిరునవ్వు, ఫోన్ రింగ్ అయితే గుండె వేగంగా కొట్టుకోవడము, మెసేజ్ కోసం ఎదురు చూడటము, ఇవన్నీ ప్రేమలో ఉండే అందమైన ఫీలింగ్స్. అలాంటి ప్రేమ భావాలున్న అద్భుతమైన సంగీతంతో మీ ముందుకు వస్తుంది పుష్పట్టు చిత్రం కోసం శంకర్ బాబు, లక్ష్మీదాస కలిసి దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పంలో పాడిన పాట.

0: ప్రతిరోజు మార్నింగ్ 7:45 101.5 MHz పై భావలహరిలో మరి మీరు మెచ్చే మీరు నచ్చే యువత నచ్చే లవ్లీ సాంగ్స్ మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం.
1: స్కూల్ స్టార్ట్ అవుతుంది,
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
4: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: साइबर नरगालु ఎలా మోసం చేస్తున్నారంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లకు పిఎం రిలీఫ్ ఫండ్ లేదా సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో లింకులు పంపిస్తున్నారు. తెలుసో తెలియకో ఆ లింకును ఓపెన్ చేసినట్లయితే వెంటనే మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళు లాగేసుకుంటున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, పిఎం రిలీఫ్ ఫండ్ లేదా సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం కేర్స్ ఎప్పుడు కూడా లింకులు పంపదు, వ్యక్తిగత వివరాలు అడగదు. అలాగే ఆర్థిక సహాయం చేస్తామని లింకులతో వచ్చే సందేహాలను ఎప్పుడు కూడా ఇలాంటి మెసేజ్లను మీరు ఓపెన్ చేయొద్దు. వ్యక్తిగత లేదా బ్యాంక్ వివరాలను కూడా ఎవరు అడగరు, మీరు కూడా చెప్పకూడదు. సహాయం పొందడానికి డబ్బు చెల్లించాలని కోరడము, అనుమతి లేకుండా అధికారిక లోగోలను ఉపయోగించి మెసేజ్లు పంపడం మనకు వస్తుంటాయి. ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వివరాల కోసం కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే సంప్రదించాలి. అనుమానాస్పద లింకులపై ఎట్టి పరిస్థితులు కూడా క్లిక్ చేయొద్దు. ఓటీపీలను ఎవరితోనూ కూడా షేర్ చేయొద్దు. సైబర్ మోసం జరిగితే వెంటనే 193

జ్యూర్కి కాల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 1930 నెంబర్కు కాల్ చేయండి. మీరు వింటున్నారు 101.8 MHz మార్క ప్రమాకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో. మరి కొన్ని పాటలు విడుదలైన వెంటనే హిట్ అవుతాయి, మరికొన్ని పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి, కానీ కొన్ని పాటలు మాత్రము చిన్న పెద్ద తేడా లేకుండా అందరి నోట నాతో సంచలనం సృష్టిస్తాయి. ఇప్పుడు మీకోసం అలాంటి ఓ మాస్ బ్లాక్ బస్టర్ సాంగ్, ఫోక్ బిటల జోష్, మాస్ స్టెప్లకు సరిపోయే సంగీతం, వినగానే ఊగిపోయే ఎనర్జీ, ఇవన్నీ కలిపి కూడా గుంటూరు కారం చిత్రం కోసం సాహితీ చాగంటి శ్రీకృష్ణ కలిసి పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అందమైన శుభోదయాన్ని మీరు వింటున్నారు 101.8 మెగాహెర్ట్జ్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరిలో మరి మంచి మంచి లవ్లీ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. ప్రేమను ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలు చెప్పాల్సిన అవసరం లేదండి. కొన్ని చూపులు, కొన్ని మౌనాలు, కొన్ని చిన్న చిన్న ఊహలు చాలు మనసులో దాగి ఉన్న ప్రేమను తెలియజేయడానికి. ఇప్పుడు మీకోసం అలాంటి స్వచ్ఛమైన భావాలను పలికిచ్చేటువంటి ఒక అందమైన మెలోడీ సాంగ్ మీకోసము. ఈ సాహిత్యంలో కవిత్వం ఉంది, స్వరంలో మాధుర్యం ఉంది, ప్రతి పదంలోనూ ప్రేమ.

అందుకే ఈ పాట వినగానే మనసు మరో లోకంలో విహరిస్తుంది. సార్ చిత్రం కోసం శ్వేతమోహన్ పాడిన పాట, స్వరకల్పన జీవి ప్రకాష్ కుమార్, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

ఇటీవల కాలంలో మనము న్యూస్ విన్నా, పేపర్ చూసినా, వాట్సాప్ ఓపెన్ చేసినా వచ్చేది ఏంటంటే పలాన చోట యాక్సిడెంట్ జరిగింది, ఇంతమంది చనిపోయారు, ఇంతమందికి దెబ్బలు తగిలినాయి. సో ఇలాంటి వార్తలు చూస్తే మనకు చాలా భయం వేస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలను మనం నివారించవచ్చు. ముఖ్యంగా టూ వీలర్స్ మీద వెళ్ళేవారు హెల్మెట్ పెట్టుకోవాలి, అలాగే కారులో వెళ్ళేవారు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎలా అంటే మనము హెల్మెట్ ధరించినట్లయితే పొరపాటున ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే తలపై గాయాలు తగ్గించి ప్రాణాలు కాపాడుతుంది. అలాగే తలగాయాల ప్రమాదాన్ని దాదాపు 69% వరకు తగ్గిస్తుందట. మరి ఎందుకంటే మనం ఇంటి నుంచి వెళ్ళగానే మన కుటుంబ సభ్యులు మనం ఎప్పుడొస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి అందమైన జీవితాన్ని మనం గడపాలంటే అది టూ వీలర్ కావచ్చు, కారు కావచ్చు, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులు కూడా అది కారు కానీ టూ వీలర్ కానీ డ్రైవ్ చేయొద్దు. మరి అలాగే ట్రాఫిక్స్ రూల్స్ పాటించాలి. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే సమయంలో కూడా జాగ్రత్తలు పాటించకపోతే ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకొని మనము ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ

ఏకాగ్రతతో డ్రైవింగ్ చేస్తే మనం అనుకున్న గమ్యస్థానాన్ని చక్కగా చేరవచ్చు. మీరు వింటున్నారు 101.8 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మరో లవ్లీ సాంగ్ వస్తుంది. మరి ఎలా అంటే, జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి, అవి ఎంత చిన్నవైనా కూడా మన హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. అయితే కొన్ని పరిచయాలుంటాయి, అవి యాదృచ్ఛికంగా మొదలై జీవితాంతము మధుర జ్ఞాపకాలుగా మారిపోతాయంటారు. ప్రేమ కూడా అలాంటిదే అండి. ఎప్పుడు మొదలవుతుందో తెలియదు, ఎలా మనసు

అయితే కొన్ని పరిచయాలుంటాయి, అవి యాదృచ్ఛికంగా మొదలై జీవితాంతము మధుర జ్ఞాపకాలుగా మారిపోతాయంటారు. ప్రేమ కూడా అలాంటిదే అండి. ఎప్పుడు మొదలవుతుందో తెలియదు, ఎలా మనసును తన వైపు తిప్పుకుంటుందో తెలియదు, కానీ ఒక్కసారి హృదయాన్ని తాకితే ప్రతి క్షణం అందంగా అనిపిస్తుంది. మరి సాహిత్యం కవిత్వంలా సాగుతుంటే సంగీతం మనసును మరో లోకానికి తీసుకెళ్తుందంటారు. సో అలాంటి లవ్లీ సాంగ్ మీకోసం, హాయ్ నాన్న చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, సితార కృష్ణకుమార్ కలిసి పాడిన పాట సమయమ మీకోసమైన పాట మీకోసం.

మరి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నయనతార గారు ఒకే సినిమాలో నటించారు. మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అందులో సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి. అయితే అందులో ఒక ప్రత్యేకమైన సాంగ్ ఉందండి. మరి ఎలా అంటే, పాటలో ప్రతి పదము ఒక నవ్వును పంచుతుంటే, అందులో ఇంకా చిలిపి పదాలు, సరదా భావాలు వినగానే పెదవులపై చిరునవ్వులు తెప్పించే సాహిత్యము, ఇలాంటివన్నీ కూడా ఈ పాట వింటుంటే మనకు అర్థమవుతుంటాయి. ఆలస్యమెందుకు? మనశంకర్ వరప్రసాద్ చిత్రం కోసం శ్వేతామోహన్, ఉదిత్ నారాయణ కలిసి పాడిన పాట.

భావల హరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం శ్రీలే వింటారు.

0: ఆకాశవాణి
1: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రస్తుత వేసవి తీవ్రత ఉపాధి హామీ పథకం శ్రామికులపై తీవ్ర ప్రతాపం చూపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల పరిధిలో సుమారు 150,000 మంది పనులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉపాధి హామీ పథకం కింద చెరువులు, సాగునీటి కాలువల్లో పుడిగితీత పనులు, చెక్డామ్ల నిర్మాణం, నూతన రహదారుల నిర్మాణం, లింక్ రోడ్ల అభివృద్ది మొదలగు పనులు జిల్లాలో జరుగుతున్నాయి. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృతంగా ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ బోధనా పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధనలు మొదలగు అంశాలు స్పష్టంగా వివరిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలో 159,032 మంది చేరగా ఈ ఏడాది 174,935 మందికి ప్రవేశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సమగ్రాభివృద్ది సాధ్యమవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాలో కోటబొమ్మాళి మండలం చీపురులపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని 12 ఎకరాల విస్తీర్ణంలో అంచనా వ్యయం 10.51 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న MSME పార్క్ నిర్మాణానికి మే నెల 25న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దశల వారీగా MSME పార్కులు అభివృద్ది చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, ఆముదాల వలస, ఇచ్చాపురం, నరసన్నపేట నియోజకవర్గాల్లో MSME పార్కులను అమరావతి నుంచి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. 12 ఎకరాల్లో భూమిని 74 ప్లాట్లుగా చదును చేసి రహదారులు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి జిల్లాలో ప్రధానమైన MSME పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఈ పార్కుకు నలుదిగ్గుల రహదారుల సౌకర్యం ఉన్నందున పారిశ్రామిక వాడగా రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మాతా శిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలని, ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మే 21న శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో చోటు చేసుకున్న 4 మాతా శిశు మరణాలపై జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన విచారణ చేపట్టారు. మాకివలస, మెట్టూరు, రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పుణ్యపు వీధి అర్బన్ పిహెచ్సీల పరిధిలో నమోదైన మాతృ మరణాలపై MDSR, CDSR కమిటీలతో కలిసి సమీక్షించారు. మాతృమరణాలకు గల ప్రాథమిక వైద్య కారణాలు, క్షేత్రస్థాయి నుంచి అందిన ఆరోగ్య సేవలు, వివిధ ఆసుపత్రుల్లో లభించిన చికిత్స తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం సాధించడానికి

0: అందరూ సమాయత్తమవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. స్వర్గీయ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రవనాయుడు క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా గత నెల 22న శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద ఎంపీ కప్ 2026 బాక్స్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. టోర్నీ లోగోను ఆవిష్కరించి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం పరిధిలోని పాత్రుని వలస సమీపంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ ఇటీవల నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించామని వివరించారు. ఈ పనులను ఏడాది కాలంలోనే పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. దీనిని కేవలం స్టేడియానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పూర్తిస్థాయి స్పోర్ట్స్ అకాడమీగా రూపుదిద్దనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పొందూరు ఖాదీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పొందూరులో ఖాదీ క్లస్టర్ ఏర్పాటు చేయుటకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఖాదీ కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు రచన ఎస్ జోగినాయుడు, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కొరే సినిమా పాటల కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ మార్కాపురం ఎస్టీడీ కోడ్ 08596. ఇక మా ఫోన్ నెంబర్ 2233393. సో మరి ఈనాటి కార్యక్రమంలో మనము పాటలు కోరే ముందు వినే ముందు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్షిప్ అంటే ఏమిటి? దీని మీద శ్రోతలు మీ అభిప్రాయం తెలియజేయండి. ఎందుకంటే జనరల్గా ఫ్రెండ్షిప్ అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం కాదు, అది ఒక అందమైన అనుబంధం. రక్త సంబంధం లేకపోయినా మనసులు కలిపే బంధం. జీవితంలో ప్రతి ఒక్కరికి కుటుంబం తర్వాత అత్యంత విలువైన ఆస్తి నిజమైన స్నేహితుడు. సో మరి ఫ్రెండ్షిప్ మీద మనము అభిప్రాయాలు వింటూ పాటలు విందాం. కార్యక్రమంలో మొదటి శ్రోత ఎవరు చూద్దాం మరి. హలో,
2: నమస్కారం సార్.
1: నమస్కారం అండి. ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: గంగాధర్ సావన్కర్, కుండల్వాడి, మహారాష్ట్ర నుంచి సార్.
1: చెప్పండి గంగాధర్ గారు.
2: బాగున్నా సార్.
1: బాగున్నాం, చెప్పండి.
2: ఇందిరా మూవీ నుంచి బొంబం బోలే శంకర్ మొగై.
1: ఓకే ఓకే, వేద్దాము. ఇప్పుడు మనము ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి మీ ఒపీనియన్.
2: ఫ్రెండ్షిప్ సార్, రేడియో నుంచి చాలా ఫ్రెండ్స్ అయింది సార్.
1: ఎలా?
2: చాలా స్నేహ బంధాలు అంటే సుట్టాల కన్నా ఎక్కువ ఉంటారు సార్ ఫ్రెండ్స్. ఏది అవసరం పడినా మన ఫ్రెండ్షిప్ చేస్తారు సార్.
1: సో ఫ్రెండ్షిప్ చాలా గొప్పది అంటారు.
2: గొప్పది గొప్పది సార్ ఫ్రెండ్.
1: ఓకే అండి. ఈ గంగాధర్ గారు
2: మా మిత్రు తీసుకుంటా కొన్ని.
1: ఓకేనండి, మీరు కూడా పాట వచ్చేస్తుంది వింటారు మరి.
2: మిత్రులు
1: చెప్పండి. ఓకే అండి.
2: పూజన్ శ్రీహరి, అలా అజీజ్ భాయ్, మన పులరయ్య, తుకారాం జాదవ్, వీళ్ళందరి కోసం సార్ పాట.
1: థ్యాంక్ యూ అండి. మీరు కొన్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: మరియు 101.8 MHz మార్క ప్రమ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎం లో శ్రోతల ఫోన్ ద్వారా కోరుతున్న పాటలు. సో మరి మనము ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రోతలు ఫ్రెండ్షిప్ గురించి తమ అభిప్రాయాలు తెలియజేస్తూ మరి వారు కోరిన పాటలు వినవచ్చు. కార్యక్రమంలో తర్వాత శ్రోత చూద్దాం. మరి హలో
1: సార్, నమస్తే.
0: నమస్తే అండి. ఏం పేరు మీ పేరు?
1: నరసింహారావు సార్ గారు అనుకుంటాను.
0: అవునండి, నమస్తే, చెప్పండి.
1: నేను మామూలుగా అది మీకు తెలిసే కార్యక్రమంలో పాల్గొంటా ఉంటాను.
0: అవునండి, చెప్పండి.
1: మీరు మాకు సుపరిచితులు. నేను ఇంతకుముందు 3 సార్లు ట్రైన్ చేశాను. ఇది నేను జనరల్ గా పాటలకి చేయను. ఇది లక్కీ గా దొరికింది. చాలా మంచి క్రేజ్ సార్ మార్తాపురం వచ్చేసినప్పుడు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: తర్వాత అక్కడ ఉండేటువంటి కళ్యాణి మేడం, శైలజ, సైరా, శైలజ, వీళ్ళంతా

0: ఓకే చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఇప్పుడు ఈరోజు?
1: సార్, స్వాతి నృత్యం, స్వాతి కిరణం ఉంది కదా,
0: స్వాతి కిరణం,
1: స్వాతి కిరణంలో
0: హలో,
1: ఆ పాట మధురం
0: సరిగా వినిపించట్లేదండి. స్వాతి కిరణం సినిమా ఉందండి, ఇందులో ఏ పాట వేయమంటారు?
1: ఆపాద మధురు అనే ఒక పాట ఉంది సార్, అది
0: అంటే సాంగ్ స్టార్టింగ్ చెప్పండి. మరి స్వాతి కిరణంలో ఆనతినియరా అంటే మీరు చెప్పే సాంగ్ అయితే లేదండి ప్రజెంట్. ఓకే చెప్పండి, ఫ్రెండ్షిప్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి.
1: ఫ్రెండ్షిప్ ఏంటి సార్, జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే అత్యంత ప్రముఖమైనది, విలువైనది స్నేహం. స్నేహం అనేది ఎక్కడా దొరకదు.
0: అవునండి,
1: ఇద్దరు హృదయాల్లో నుంచి సార్, నేను యాక్చువల్ గా న్యూస్ రీడర్ సార్.
0: ఓ వెరీ గుడ్, వెరీ గుడ్ అండి.
1: నేను ఇయర్లీ 10th క్లాస్ నుంచి రేడియో చూస్తూ కంటిన్యూ ఎప్పుడు టచ్ లో ఉంటాను. ఈ న్యూస్ లో జాతీయ తెలుగు వార్తల్లో దుగ్గిరాల పోనే నెంబర్ వన్.
0: ఓకేనండి.
1: అప్పుడు తర్వాత కందుకూరి సూర్యనారాయణ, మన్నారి ఆయన ఒక కొత్త విధి. ఆ గోల్డెన్ ఏజ్ లో దుర్గా ప్రసాద్ ఇప్పుడు ఉన్నారు కూడా, దుర్గారావు. తర్వాత తరం వీళ్ళు సార్.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి.
1: ప్రయాగ రామకృష్ణ ప్రాంతీయ వార్తలు ఆయన కూడా ఎక్సలెంట్ సార్ ఆయన.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ అండి.
1: తర్వాత డాక్టర్ కొండలరావు అని ఉన్నారు కదా సార్, విజయవాడ, మంచి ప్రాంతీయ అధికారి. ఏదైనా ఒక సందర్భం వస్తే చెప్పాలంటే మంచి, అది చాలా బాగా చెప్తాను, నేను చాలా మంది చెప్తా ఉంటాను రేడియో గురించి, నేను బాగా ప్రచారం చేస్తాను సార్.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, మీరు కొన్న పాట ప్రసారం చేస్తున్నా వింటారా మరి?
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నరసింహారావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నమస్తే.
0: నమస్తే అండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్జ్ మార్కప్రమ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు, మరి శ్రోతలు ఫ్రెండ్షిప్ మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ మీకు ఇష్టమైన పాటను కోరవలసిందిగా విజ్ఞప్తి. కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం మరి. హలో,
4: హలో,
3: గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు మీ పేరు?
4: గుడ్ మార్నింగ్ సార్.
3: చెప్పండి, ఏం పేరు మీ పేరు?
4: నేను నంద్యాల జిల్లా నిండోపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా సార్.
3: రామయ్య గారు ఎలా ఉన్నారు?
4: చాలా చాలా చాలా బాగున్నాం సార్.
3: వెరీ గుడ్. ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ చెప్పండి.
4: ఫ్రెండ్షిప్ అంటే చాలా మంది ఉన్నారు సార్, రేడియో ద్వారా చాలా మంది పరిచయం అయ్యారు. వాళ్ళందరూ మన దగ్గరకు వస్తుంటారు, మేము పోతుంటాము. మన దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కలిసిపోతారు సార్. ఎప్పుడు వచ్చినా మన దగ్గర కలిసిపోతారు, మేము
3: పోతుంటాం.
4: ఈరోజు ఎస్ కిస్తాడు బర్త్డే సార్. బర్త్డే సందర్భంగా ఉగాది సినిమా సార్.
3: ఉగాది
4: చూసాను నేను ఒకసారి.
3: ఒక నిమిషం చెప్పండి, ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి మీ ఒపీనియన్.
4: అదే సార్, మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్, రేడియో చాలా మంది పరిచయం అయ్యారు. ఇప్పటికి వందలాది మంది ఉన్నారు. వాళ్ళ పరిచయం ఎప్పటికీ మరవలేనిది.
3: ఓకే, థ్యాంక్ యూ.
4: ఎప్పుడైతే కలుసుకుంటూ ఉంటాం సార్, మార్కాపురం అయినా కలుసుకుంటాము, హైదరాబాద్ అయినా కలుసుకుంటాం. మరి
3: ఓకే, ఉగాది సినిమాలు ఏ పాట వేయమంటారు?
4: చూసాను నేను ఒకసారి. చూసాను నేను ఒకసారి.
3: ఓకేనండి, ఓకేనండి. పోలయ్య గారు
4: సార్,
3: ఓకేనండి, చెప్పండి.
4: భాగ్యాలు, సుబ్బలక్ష్మి, లక్ష్మీ నరసింహ, సుజాత, సుహాసిని, సువర్ణ, ఆదిశేషయ్య, లక్ష్మీదేవి, బాలకృష్ణ, చిన్నబాబు, దివాకర్ బాబు, మరియు పాలకొండ రాఘవేంద్ర కోసం, పాల కోలయ్య కోసం, మరియు సర్దార్ కోసం, మీకోసం, అందరికోసం పడతా.
3: థ్యాంక్ యూ అండి.

0: ஹலோ ஹலோ
1: హలో సార్
0: నమస్తే చెప్పండి, ఏం పేరు మీ పేరు?
1: నమస్కారం, వెంకటేశ్వర సార్.
0: వెంకటేశ్వర గారు, ఏ ఊరు నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నేను మార్కాపురం సార్.
0: ఓకే, ఏం చేస్తుంటారు మీరు?
1: నేను మెకానిక్ సార్.
0: మెకానిక్, ఏ సినిమా పాట కావాలి మీకు ఈరోజు?
1: జయంలో ఎవరు ఏమన్నా సార్?
0: జయం సినిమా. ఓకే, ఫ్రెండ్షిప్ గురించి మీ అభిప్రాయం చెప్పండి, ఎలా ఉండాలి ఫ్రెండ్షిప్? ఎలా ఉండాలి? మంచి ఫ్రెండ్స్ ఉన్నారా మీకు?
1: ఫ్రెండ్స్ ఉన్నారు సార్.
0: ఎలాంటి వాళ్ళందరూ?
1: ఫ్రెండ్స్ ఉండాలని కోరుకుంటున్నా.
0: ఓకేనండి. ఇందులో ఏ పాట అడిగారు మీరు? జయం చిత్రంలో.
1: జయంలో ఎవరు ఏమన్నా
0: స్టార్టింగ్ చెప్తారా మీరు? మరి
1: ఏమని చెప్పాలి సార్?
0: అంటే స్టార్టింగ్ పాట పేరు చెప్పాలి. మీరు మధ్యలో చెప్తున్నారు. మీరు
1: ఎవరు ఏమన్నా ఆల్రెడీ ప్రేమ
0: చూస్తానండి మీకోసము. ఆ పాట లేదండి, మరి ఏం అర్థం కావట్లేదు.
1: సరే, ఇంకో పాట ఏంటి సార్
0: చెప్పండి.
1: అడవిలో వందలో వందనాలమ్మ తల్లి వందనాలమ్మ అని పాట.
0: అడవిలో అన్న ఏం పాట అండి?
1: వందనాలమ్మ తల్లి వందనాలు.
0: మీరు అన్ని మధ్యలో పాట చెప్తున్నారండి, దాంతో ఇబ్బంది అవుతుంది మాకు.
1: సరే, వసంతం.
0: మీరు ఎప్పుడైనా పాట స్టార్టింగ్ పేరు చెప్పండి, చెప్తే మేము ఖచ్చితంగా మీకోసం మేము ప్రసారం చేస్తాం. మీరు పాట మధ్యలో అడుగుతున్నారు.
1: వసంతంలో ఓ జాబిలి అని పాట.
0: వసంతంలో ఓ జాబిలి. సరే, ఓకే ఓకే అండి, మీకోసం ఈ పాట ప్రసారం చేస్తున్నాం, వినండి.

0: కార్యక్రమంలో చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కమ్ చూడు.
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: వెల్కమ్ బ్యాక్ టు హలో ఎఫ్ఎం ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ మార్కాపురం ఎస్టేట్ కోడ్ 08596, ఇక మా ఫోన్ నెంబర్ 2233393. సో కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం మరి. హలో హలో
7: హలో,
6: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
7: సీతామహాలక్ష్మి.
6: సీతామహాలక్ష్మి గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
7: నాకు పెళ్ళి.
6: పెళ్ళి
7: తండ్రి.
6: ఓకే, ఏ గురించి కాల్ చేస్తున్నారండి మీరు? ఫ్రెండ్షిప్ గురించి మీ ఒపీనియన్ చెప్తారా? ఫ్రెండ్షిప్ గురించి ఎవరు లేరా? ఓకేనండి, మీరు కొన్న పాట వస్తుంది వింటారా మరి? థ్యాంక్ యూ సీతామహాలక్ష్మి గారు.
7: థ్యాంక్ యూ సార్.

0: మీరు వింటున్నారు 101.9 MHz మార్కపు ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో విషయంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: కార్యక్రమంలో తర్వాత శ్రోత ఇరొచ్చుదాం మరి. హలో,

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత శ్రోత చూద్దాం మరి. హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, లీలావతి గారు, మీ ఫోన్ నుంచి సౌండ్ గాలి వస్తుంది బాగా.
2: అవును సార్, ఫీల్ అవుతున్నాను.
1: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
2: మూగ మనసు సార్,
1: మూగ
2: మనసు పాతది.
1: మీకు
2: అందమైన మనసు ఉంది, అందమైన చిన్నది ఉంది.
1: మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా అంటున్నా.
2: ఉన్నారు సార్.
1: ఎవరు? చెప్పండి ఎవరు వాళ్ళు?
2: ఉన్నారండి, చాలా మంది ఉంది సార్.
1: చాలా మంది ఉన్నారా? ఏం చేస్తున్నారండి ఇప్పుడు?
2: కరువు పని చేస్తాను సార్.
1: కరువు పని చేస్తున్నారు. మూగ మనసులు సినిమాలో ఏ పాట పేయమంటారు?
2: అర్థం అంటే మనకు ఉంది, అందమైన వయసు ఉంది సార్, అదూరమ్మ పాప.
1: మీరు చెప్పింది అదే సినిమానా? మీరు అడిగింది అదే పాటనా? ఆ సినిమానేనా?
2: సార్,
1: ముద్దబంతినా? మీరు అడిగింది, మీరు అడిగిన పాట పేరు చెప్పండి స్టార్టింగ్.
2: అద్దం అంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది.
1: లేదండి, ఆ సినిమాలో ఆ సినిమా కాదనుకుంటా అండి. మరి చూశాను అన్ని, చాలా చాలా పాటలు ఉన్నాయి కానీ మరి మీరు కోరిన పాట అందులో లేదు. మరి మూగ మనసు సినిమాలో ఓ మంచి పాట వేయమంటారా? మంచి హిట్ సాంగ్ మూగ మనసులోనే
2: వేయండి సార్.
1: ఓకే అండి, ధన్యవాదాలు.

0: హలో హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను వెంకటలక్ష్మణ్ మేడం సార్.
0: వెంకటలక్ష్మి. ఏ ఊరి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా?
1: మేము కొత్తపల్లి సార్.
0: ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: శ్రీవారి ముచ్చట్లో ముక్కు పచ్చలారని కాశ్మీరం, మూడు ముళ్ళకి వచ్చింది కాశ్మీరం.
0: ముక్కు పచ్చలారని కాశ్మీరం. ఓకేనమ్మా.
1: ఓకే.

0: కార్యక్రమంలో చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: హలో హలో
2: హలో,
0: గుడ్ మార్నింగ్ అమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు?
2: మేడం సార్, మా కోటేశ్వరి సార్.
0: కోటేశ్వర్ గారు ఏ ఊరించి ఫోన్ చేస్తున్నారు?
2: బోడపాడు సార్.
0: బోడపాడు. మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా?
2: ఉన్నారు సార్.
0: ఉన్నారా? ఏ సినిమా ముందు చెప్పండి, ఏ సినిమా పాట కావాలి మీకు ఈరోజు?
2: అది శ్రీరామ్ సినిమా ఉంది కదా సార్, దాంట్లోంచి ఏటైందమ్మా గోదారమ్మ అని పాట ఉంది కదా సార్, ఆ పాట సార్.
0: శ్రీరామదాసు. ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు మీరు?
2: ముగ్గేస్తున్నారు సార్.
0: ముగ్గేస్తున్నారా? ఓకే. మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారంటారు, ఉన్నారు కదా మీరు?
2: ఉన్నారండి.
0: ఓకే. ఎలా ఉంటారు ఫ్రెండ్స్ మీరు?
2: బాగుంటా.
0: బాగుంటారు అందరూ? శ్రీరామదాస్ సినిమాలో మీరు ఒకసారి పాడండి, పాట బాగా పాడుతున్నారు మీరు.
2: ఎందుక ఉల్లికి పాటు బొల్లికి పాటు, ఎవరు వస్తున్ను ఎదురు చూస్తున్నది కట్టు, ఏలేనట్టు నట్టు నా కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీదొట్టు, మన సీతారామస్వామికి మంచి రోజులు రాబోతున్నట్టు.
0: ఓ వెరీ గుడ్.

మీరు వింటున్నారు 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరిన పాటలు. మనం ఇందాక మనం ఫ్రెండ్షిప్ అనుకున్నాం. ఫ్రెండ్షిప్ అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం కాదు, మరి అది ఒక అందమైన అనుబంధం. ఎలా చెప్పాలి అంటే రక్త సంబంధం లేకపోయినా మనసులు కలిపే బంధం జీవితంలో ప్రతి ఒక్కరికి కుటుంబం తర్వాత అత్యంత విలువైన ఆస్తి ఎవరైనా అంటే నిజమైన స్నేహితుడే. నిజమైన స్నేహితుడు మన సంతోషంలో చప్పట్లు కొట్టేవాడు మాత్రమే కాదు, మన కష్టాల్లో భుజం తట్టి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పేవాడు, మనం ఏడ్చినప్పుడు కన్నీళ్లు తుడిచేవాడు, తప్పు చేసినప్పుడు మందలించేవాడు, సరైన దారిలో నడిపించేవాడు. అదే నిజమైన ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్లో ముఖ్యమైనది నమ్మకం. ఒక్కసారి నమ్మకం కోల్పోతే స్నేహం బలహీనపడుతుంది. అందుకే స్నేహితుల మధ్య నిజాయితీ, పరస్పర గౌరవము, అర్థం చేసుకునే మనసు ఉండాలి. ఇప్పుడు ఒక పాట విందాం.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు విన్నారు. సమయం సరిగ్గా 9:30 ప్రకటించిన నిమిషం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మహిళా భారతి స్త్రీల కార్యక్రమం

0: ఈనాటి మహిళా భారత స్త్రీల కార్యక్రమంలో యుక్త వయసు ఆడపిల్లలు వచ్చే సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీమతి కె శ్రీలత గారు అందించే వివరాలు, ప్రపంచ ప్రాచీన నాగరికత ఔన్నత్యం, ఈజిప్ట్ల పిరమిడ్ల గురించి శ్రీలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈ రోజు మనం కౌమార దశలోని అమ్మాయిలకు ఒక దశ సూత్రాలు తెలుసుకుంటూ, ఇంకా ఈ తరం అమ్మాయిలు అందం కోసం వారు ఇస్తున్న ప్రాముఖ్యత, వాటి వలన వారు ఎదుర్కొనే సమస్యల గురించి తెలుసుకుందాం. కౌమార దశలో అడుగు పెట్టేటప్పుడు అమ్మాయిలకే కాదండి, అమ్మల్లోనూ ఒక ఆందోళన మొదలవుతుంది. వాళ్ళకి ఏది ఎంతవరకు చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఇలా ఎన్నో సందేహాలు, అపోహలు ప్రతి తల్లి మనసులో ఉంటూనే ఉంటున్నాయి. పిల్లలకు బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఈ దశ ఎంతో కీలకమైనది. ఇప్పుడు ఏర్పరచుకునే అలవాట్లు, జీవనశైలి సూత్రాలే వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది అవుతున్నాయి. అందుకు అమ్మల కోసం నిపుణులు చెప్పే సూత్రాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. కౌమార దశలో భావోద్వేగాల పరిణతి చేది టీనేజ్లోనే. ఇలాంటప్పుడు వాళ్లను విమర్శిస్తూ కఠినంగా వ్యవహరిస్తే కుటుంబంతోనూ తోటి పిల్లలతోనూ వాళ్ళు ఎమోషనల్గా దూరం అవుతారు, తమ సమస్యలను చెప్పుకోవడానికి ముందుకు రారు. కాబట్టి తప్పు సరిచేసే ముందు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని భంగం కలగకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. ఇంకా వాళ్ళు వచ్చే అపోహల గురించి ముందుగా తల్లి తొలగించాలి. ఎలా అంటే, ఋతుక్రమం శారీరకంగా మానసికంగా అమ్మాయిల్లో చాలా మార్పులే తెస్తుంది. కాబట్టి పీరియడ్స్ మొదలవ్వక ముందే వాటి గురించి పాపకు అర్థమయ్యేలా లాజికల్గా మనసును

ఇచ్చకుండా చెప్పాలి. అప్పుడే వారిలో ఉండే భయాలు అపోహలు తొలగిపోతాయి. తనలో వస్తున్న మార్పులను పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇంకా వారికి చెప్పాల్సింది శుభ్రత గురించి. ఇక పీరియడ్స్ మొదలయ్యాక మరో కొత్త సవాలు పరిశుభ్రత. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి 4-6 గంటలకు ఒకసారి ప్యాడ్ని మార్చుకోవాలని తప్పనిసరిగా పిల్లలకి మనం చెప్పాలి. మెనిస్ట్రువల్ కప్స్ని వంటివి వాడుతుంటే వాటిని శుభ్రపరచడం, స్టెరిలైజ్ చేయడం వంటివి నేర్పించాలి. క్రమం తప్పకుండా స్నానం, దుస్తులు, లోదుస్తుల వంటివి మార్చుకోవడం వారికి అలవాటు చేయాలి. ఇంకా వారి ఎదుగుదలకు తగ్గట్టుగా వాళ్లకు పోషకాహారాన్ని అందించాలి. ఎదిగే వయసులో అమ్మాయిలకు పోషకాహారం తప్పనిసరైనది. వారికి అధిక ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, లో ఫ్యాటీ, లో కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహార పదార్థాలని వారికి ఇవ్వాలి. తల్లి ఎంత బిజీగా ఉన్నా సరే ఒకరోజు ముందే వాటి గురించి ఒక ప్రణాళిక వేసుకుంటే వాటి తయారీ సులువవుతుంది. ఇంకా ముఖ్యంగా గమనించాల్సింది వాళ్ళు నీళ్లు ఎంత శాతం తాగుతున్నారు అనేది ఖచ్చితంగా గమనించాలి. ఎందుకు అనంటే పిల్లలు వాటర్ ఎక్కువగా తాగడం వల్ల వాళ్ళు వాష్రూమ్కి టీచర్స్ని ఎక్కువసార్లు అడగాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు వాటర్ని తాగడం నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఆరోగ్యకరంగా ఎంతో నష్టపోతున్నారనేది తెలుసుకోవటం లేదు. కాబట్టి తల్లులు అలాగే స్కూల్లో టీచర్లు వాళ్ళు నీళ్లు తాగుతున్నారు అనేది ఖచ్చితంగా గమనించాలి. వాళ్ళు నీళ్లు తాగకపోవడం వల్ల కలిగే నష్టాలను కూడా వారికి తెలియచెప్పాలి. ఆహారం ఒకటే కాదు, సరైన మోతాదులో నీళ్లు తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైనని చెప్పాలి. కాబట్టి పాప రోజుకి కనీసం 12 గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోవాలి. చక్కెర లేని పెండరసాలు కూడా మంచివే, వాటిని కూడా పిల్లలకి అలవాటు చేయాలి. ఇంకా ఈ సమయంలో వాళ్ళకొచ్చే హార్మోన్లలో మార్పుల గురించి పిల్లలకి మనం తెలియచెప్పాలి. టీనేజ్లో అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే మరో సమస్య మొటిమలు. ఇవే వారిలో ఆత్మన్యూన్యతను దారితీస్తున్నాయి. కాబట్టి ఇందుకు కారణం హార్మోన్లలో మార్పులే అని పిల్లలకు అర్థమయ్యేలా చెబుతూనే వాటి గురించి జాగ్రత్తలు చెప్పాలి. వాటిని గిల్లడము, పొత్తడం లాంటివి చేయకూడదని, పిహెచ్ సమతుల్యత ఉన్నా ఫేస్ వాష్ను రోజుకు 2 సార్లు వాడమని చెప్పాలి. ఆయిల్ ఫేస్ క్రీమ్లకు దూరంగా ఉంచాలి. అవాంఛిత రోమాలు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు, కాబట్టి వాటిని షేవింగ్ లేదా వ్యాక్సింగ్ వంటి పద్ధతులను పిల్లలకు వివరించాలి. బ్రెస్ట్ ఎదుగుదల, బ్రా వేసుకోవడం లాంటి విషయాలు వాళ్లకు పూర్తిగా కొత్త, కాబట్టి వాటి గురించి సౌకర్యంగా మాట్లాడగలిగేలా చేసుకోవాలి. ఇంకా వారికి ప్రతిరోజు వ్యాయామం చేయడం తప్పనిసరిని పిల్లలకు నేర్పించాలి. సిగ్గు, బిడియం ఇలా ఏదైతేనే టీనేజ్ అమ్మాయిలను ఆటలకు దూరం చేస్తున్నామని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి ఆ ఫీలింగ్స్ను పోగొట్టి వాళ్లు బయటకు వచ్చేలా ప్రోత్సహించాలి. స్విమ్మింగ్, వాకింగ్, రన్నింగ్ ఇలా ఏదో ఒక దాంట్లో భాగమయ్యేలా చూడాలి. దీనివల్ల వారి యొక్క జీవన శైలి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంకా వారిని ఒకవైపు శరీరంలో మార్పులు, మరొక వైపు చదువు, ఇవన్నీ వాళ్ళను ఒత్తిడికి గురిచేస్తాయి. అందుకే రోజుకో గంటైనా ప్రశాంతంగా కూర్చునేలా సమయం వారికి ఇవ్వాలి. ఇది వాళ్ల గురించి వాళ్ళు ఆలోచించుకునేందుకు సహాయపడుతుంది. వాళ్ళని డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్ వర్క్ వంటివి చేసేలా వారిని ప్రోత్సహించాలి. అప్పుడే వారి మానసికంగా బ్యాలెన్స్గా ఉండగలుగుతారు. ఇంకా నిద్ర ఎలా అంటే రోజుకు 7 గంటల పాటు గాఢ నిద్ర ఉండేలా చూసుకోవాలి. నిద్రించేటప్పుడు పరిశుభ్రమైన దుస్తులు వేసుకునేలా చూడాలి. కాఫీ, టీలు వారికి ఇవ్వకూడదు. పరీక్షలప్పుడు రాత్రంతా మేలుకొని చదవకుండా ముందు నుంచే వారిని సంసిద్ధమయ్యేలా చూడాలి. ఇవన్నీ నిద్ర నాణ్యతను పెంచేవే. ఇవే కాదు, ఇంకా టీనేజ్ పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లాంటివి వాటి గురించి తెలియచేయాలి. అప్పుడే వాళ్ళు చైల్డ్ అబ్యూజింగ్ లాంటివి ఎదుర్కోకుండా ఉంటారు. ఇలాంటి విషయాల గురించి ధైర్యంగా వారు తల్లిదండ్రులతో చెప్పేలా తల్లిదండ్రులు వారితో స్నేహపూర్వకంగా మెలగాలి. అవే కాకుండా ఈ తరంలో అమ్మాయిలు వారి యొక్క అందాన్ని గురించి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. దానివల్ల వారు ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. అవేంటంటే 15 ఏళ్ల ప్రియ చక్కటి రంగు గుండెడు మొహంతో చూడ్డానికి ఒక కుందన బొమ్మలా ఉంటుంది. అయినా సరే మరింత బాగా కనిపించాలి అని రకరకాల క్రీములు రాస్తూ చికిత్స చేయించుకుంటూ ఉంటుంది. ఒక చిన్న మొటిప కనిపించినా ప్రపంచమంతా ప్రళయమే వచ్చినట్లు హడావుడు చేస్తుంది. ఇక లాసి గురించి చూస్తే లాసి ప్రపంచమంతా ఫోనే. తరచూ ఫోటోలు తీసుకోవడం, ఎడిటింగ్ చేసి వాటిని ఒక సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో

0: సమయాన్ని గడిపేస్తుంది. ఆన్లైన్లో అపరిచిత స్నేహాలు చేస్తూ తనని పొగిడించుకుంటూ సంతృప్తి పడుతోంది. ఎవరైనా కాస్త ఎత్తు తక్కువనో ఛాయలేదో అనంటే చాలు, గది నుంచింకా బయటికి రాదు. ఈ ఉదాహరణలన్నీ చూస్తుంటే మీకు ఇలాంటి వారు మరికొంతమంది గుర్తొస్తున్నారు కదూ. అవును, ఇది వీళ్ల సమస్య మాత్రమే కాదండి, ఈ తరం యువత అందరిది అంటున్నారు నిపుణులు. దీన్ని బ్యూటీ అబ్జెక్షన్ సిండ్రోమ్గా చెబుతున్నారు. ఎందుకిలా అవుతుంది అనంటే, అందంగా కనిపించాలన్న తపన ప్రతి ఒక్కరికీ ఉంటుంది, కాని అది మితిమీరితేనే ఒక సమస్యగా మారుతుంది. యువత శారీరక సౌందర్యం కోసం అతిగా ఆలోచించడానికి సోషల్ మీడియానే ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. దీనివల్లే అందానికి ప్రమాణాలు, కొలతలు, స్టైల్ స్టేట్మెంట్లు అత్యంత వేగంగా మారిపోతున్నాయట. దీనికి తోడు ఈ వేదికల మీద ఫ్యాషన్ సౌందర్య ఉత్పత్తులు, వాణిజ్య ప్రచారాలు వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయనేది మరో వాదన. ఇక సామాజిక మాధ్యమాలన్నీ వినియోగదారులకు ఎడిట్ చేసి ఫోటోలను షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీంతో తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఫిల్టర్లు వాడి తమ ముఖాలకే కాదు వారి యొక్క మనసులకు కూడా ముసుకేసుకుంటుంది యువత. మరో విషయం, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ 2023 సర్వే ప్రకారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో ప్రపంచవ్యాప్తంగా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకునే వారి మూడేళ్లలో సుమారు 15% పెరిగారట. భవిష్యత్తులోనూ ఇది రెట్టింపు కానుందని అంటున్నారు నిపుణులు. మరి దీనించి బయటపడేది ఎలా అంటే, అందం తీరేని శరీరాకృతి కోసం అతిగా ఆలోచించడం అనేది తీవ్రమైతే అదొక మానసికంగానే కాదు సామాజికంగానూ ఆర్థికంగానూ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని అంటున్నారు నిపుణులు. ఈ మూడు అంశాలు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపిస్తున్నాయి. అదెలాగంటారా, తరచూ తమను ఇతరులతో పోల్చుకోవడం, సోషల్ మీడియా బ్యూటీ స్టాండర్డ్స్కి తగ్గట్లు లేమే అని బాధపడుతుండడం వల్ల డిప్రెషన్కి గురి అవుతున్నారు పిల్లలు. దీంతో ఒంటరితనాన్ని అనుభవించడం తప్పకపోవచ్చు. ఆ తర్వాత ఆ అందాన్ని పెంచుకోవాలనే తాపత్రయంలో వివిధ బ్యూటీ ప్రోడక్ట్స్, ట్రీట్మెంట్స్కి ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం కూడా పడుతుంది. మరి పరిస్థితి ఇంతవరకు తెచ్చుకోకుండా ఉండాలంటే ముందు మిమ్మల్ని మీరు అంగీకరించండి, ఆపై సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించండి. ఒకవేళ సోషల్ మీడియాను వాడినా మీ సమస్యకు మూలమైన ఖాతాలను అన్ఫాలో చేయండి. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యమే గొప్పగా అనిపించే వారి కథలు వినండి, చదవండి. సైకాలజిస్ట్ సహాయంతో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ తీసుకోండి. ఇది మీ ఆలోచనల్ని మళ్లిస్తుంది. అలానే మీ దృష్టి శరీరాకృతి మీద కాకుండా చేసే పనులపై ఉండేలా చూసుకోండి. యోగా, జుంబా డాన్స్ ఇలా నచ్చిన అభిరుచిని పెంచుకోండి. ఇవి మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. భౌతిక ఆకర్షణలు మించిన అద్భుత విషయాలు ఎన్నో ఉన్నాయని తెలుసుకోగలుగుతారు, ఉన్నతంగా కూడా ఎదుగుతారు, మీ భవిష్యత్తులో ఒక ఉన్నత స్థితికి మీద చేరుతారు. ఇవండి ఈ యువత గురించి మనం తెలుసుకున్న విషయాలు.
1: మీరు వింటున్నారు మహిళా భారత స్త్రీల కార్యక్రమంలో యుక్త వయసు ఆడపిల్లలు వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రపంచ ప్రాచీన నాగరికత ఔన్నత్యం, ఈజిప్టు పిరమిడ్ల గురించి శ్రీలక్ష్మి గారు అందించే వివరాలు.
5: ప్రపంచ ఔన్నత్యములలో ఈజిప్టు పిరమిడ్ల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ప్రపంచ ప్రాచీన నాగరికతల్లో ఈజిప్టు నాగరికత ఒకటి. 5000 ఏండు క్రితమే వర్ధిల్లిన ఈ నాగరికత ప్రపంచానికి అద్భుతమైన

కట్టడాలను విజ్ఞాన శాస్త్రాన్ని ప్రసాదించింది. ప్రస్తుత ప్రపంచం అబ్బురపడే అమేయమైన నిర్మాణాలను రూపొందించి అప్పటికీ ఇప్పటికీ ఈజిప్ట్ నాగరికత సాటి లేనిదని చాటి చెబుతోంది. ఈజిప్ట్ నాగరికత ప్రపంచానికి అందించిన అద్భుతాలు పిరమిడ్లు. ఈజిప్టు వాసుల రాజరికపు దర్పానికి విలాసానికి ప్రతీకలుగా నిలిచే పిరమిడ్లలో మమ్మీల్లోని శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఆధునిక ప్రపంచం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటోంది. శాస్త్రీయ విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా మమ్మీలను ఆ మిస్టరీలను సంపూర్ణంగా ఇంకా ఈ తరం మేధావులు ఛేదించలేకపోతున్నారు. మరణానంతరమే అసలైన జీవితమని బలంగా విశ్వసించిన ఈజిప్టు వాసులు దాదాపు 4,500 సంవత్సరాల క్రితమే ఆధునిక టెక్నాలజీకి కూడా సాధ్యం కాని రీతిలో భౌతిక కాయాలను భద్రపరిచారు. ఎంతో పవిత్ర భావంతో తాము రూపొందించిన మమ్మీలు చెక్కు చెదరకుండా ఉండాలని అద్భుతమైన ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో ఆకాశాన్ని తాకే పిరమిడ్లను నిర్మించారు. సిమెంటు, సున్నం, క్రేన్లు, కాంక్రీటు వంటిదేది అందుబాటులో లేని రోజుల్లో కూడా మనిషి మేధాశక్తికి శారీరక శ్రమ తోడవటంతో ఈ అపురూప నిర్మాణాలు సాధ్యమయ్యాయి. ప్రపంచ మానవ నాగరికతకు పుట్టిల్లు ఈజిప్ట్ నాగరికత. ఈ భూగోళం మీద గల అతిపెద్ద నైలు నది ప్రవహించే పరివాహక ప్రదేశమే ఈజిప్ట్. అందుకే ఈజిప్టును నైలు నది వరప్రసాదం అని అంటారు. ఎందుకంటే ఎడార్ లాంటి ఆ ప్రదేశంలో నైలు నది లేకపోతే అసలు ఈజిప్ట్ అనే దేశమే ఉండేది కాదు. ఆది మానవుడు ఆఫ్రికాలో పుట్టి దాదాపు 25 లక్షల సంవత్సరాలైన మానవ పురోభివృద్ధిని నాగరికత నేర్చుకున్న తర్వాత నుండే మనం లెక్కిస్తున్నాం. ఈ లెక్కన మనిషి వ్యవసాయం చేయటం నేర్చుకున్నదే, జంతువులను మచ్చిగ చేసుకున్నది, సామూహికంగా కలిసి జీవించడం మొదలు పెట్టిన కాలం నుంచి నాగరికత ప్రారంభమైనట్టు చరిత్రకారులు చెప్తారు. క్రీస్తు పూర్వం 3100 నాటికి ఈజిప్ట్ ఒక దేశంగా అభివృద్ధి చెంది ఫారో రాజుల పాలనలోకి వెళ్లిపోయింది. ఫారో రోళ్ల కాలంలో ఈజిప్ట్ చరిత్రలో స్వర్ణయుగంగా వెలసిల్లింది. క్రీస్తు పూర్వం 2686 సంవత్సరం నుండి 2160 మధ్యకాలంలో ఈజిప్టులో ఫారో రాజులు చనిపోయిన తమ పూర్వీకులు ఆత్మశాంతి కోసం రకరకాల లేపనాలు, రసాయనాలతో వారి పార్థివ శరీరాన్ని భద్రపరిచే ప్రక్రియ మొదలు పెట్టారు. ఇలా మనుష్యులను, జంతువులను, పక్షుల భౌతిక కాయాల్లో పాడైపోయే మెదడు, పేగులు, జీర్ణ వ్యవస్థ వంటి వాటిని తొలగించి ఆనాటి కాలంలోనే అందుబాటులో ఉన్న లేపనాలు, రసాయనాలు పూసి మృత శరీరం కుళ్లిపోకుండా చేసేవారు. మరణించి 1000 సంవత్సరాలైనా తర్వాత కూడా శరీరంపై రోమాలు, చర్మం భద్రంగా ఉంటే వాటినే మమ్మీలని అనటం ప్రారంభించేవారు. ముందుగా పిరమిడ్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. గ్రీకు భాషలో పైరో లేక పిరో అంటే అగ్ని అని, అమిడ్ అంటే మధ్యం అనే అర్థంతో ఉంది. పిరమిడ్ అనే పదానికి అర్థం అగ్ని మధ్యం అన్నమాట. ప్రాచీన విశ్వ విజ్ఞానం ప్రకారం పంచభూతాలలో అగ్ని ముఖ్యమైనది. ఇది విశ్వజనీతమైన శక్తి అన్ని జీవులలో ఉండేది. దీనినే బయోకాస్మిక్ ఎనర్జీ అంటారు. అతీతమైన మానసిక శక్తులకు మూలం కూడా ఇదే. అయితే మనం ఇప్పుడు ఫారోల వంశ చరిత్ర కొంచెం తెలుసుకుందాం. ఈజిప్టును 26 రాజవంశాలు పరిపాలించాయి. క్రీస్తు పూర్వం 3100 నుంచి 10,075 వరకు ఈజిప్టును పాలించిన ఫారోల కాలాన్ని అక్కడ స్వర్ణయుగ చరిత్ర ఆధారాలు మనకి చెప్తున్నాయి. ఈ ఫారోల్లో కొందరు ఆరోగ్యకరమైన జీవన విధానం వలన 80 నుంచి దాదాపు 100 ఏళ్ల వరకు జీవించారు. పెపీటు అనే ఫారో 6 సంవత్సరాల ప్రాయంలోనే సింహాసనం ఎక్కి దాదాపు 94 ఏళ్ల వరకు కూడా అతను పరిపాలించాడు. ఫారోలలో అత్యంత ప్రధానమైన రాజుగా రామ్సెన్ 2 అనే రాజును పరిగణిస్తారు. ఆ తర్వాత కాలంలో టూటెన్ కామున్ కేవలం 10 సంవత్సరములు పాలించిన ప్రజలకు బాగా ఆరాధ్యుడయ్యాడు. తన తల్లిదండ్రులు బహిష్కరించిన పాత దేవాలయాలను తిరిగి తెరిపించి దేవాలయాలకు తిరిగి ప్రజలకు స్వాగతం పలికి ప్రజలకు ఆప్తుడయ్యాడు. తర్వాత పాలించిన రాజుల్లో చాలా మంది ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. అలాగే తర్వాత పాలించిన రాణుల్లో కూడా క్లియోపాత్ర చాలా ధైర్యవంతురాలు, అలాగే ఆమె చాలా సౌందర్యవతి అని చరిత్రకారులు ఆమె గురించి చాలా గొప్పగా వివరించారు. మనం ఇప్పుడు మమ్మీల యొక్క రూపకల్పన ఎలా జరిగేదో వివరించుకుందాం. ఈజిప్టులో ఆనాటి కాలంలో చనిపోయిన తర్వాత మమ్మీలుగా మారే అదృష్టం అన్ని భౌతిక కాయాలకు దక్కేది కాదు. రాజకుటుంబీకులు, పూజారులు, భూస్వాములు ధనవంతుల శరీరాలను మాత్రమే మమ్మీలుగా భద్రపరిచేవారు. మానవ శరీరాలనే కాకుండా తమకు ఇష్టమైన జంతువులను, ప్రధానంగా పిల్లులు, గుడ్లగూబలు, ముంగిస లాంటి ప్రాణులను కూడా మమ్మీలుగా మార్చేవారు. చనిపోయిన తర్వాత మొదట కళేబరం యొక్క ముక్కు రంధ్రాల గుండా ఒక ఇనుప కుక్కని ఉపయోగించి మెదడును పూర్తిగా బయటికి లాగేసేవారు. ఆ తర్వాత ఒక పదునైన బ్లేడుతో పొట్ట దిగువగా ఎడమ వైపున 8 నుండి 10 అంగుళాల కోత పెట్టి కడుపులోని భాగాలను వెలుపలకు తీసేసేవారు. ఊపిరితిత్తులు, కాలేయము, జీర్ణాశయము, పేగులు బయటకు తీసి పారేసేవారు. అలాగే మెల్లగా శరీరం లోపల వెలుపల నైట్రేన్ అనే రాతి ఉప్పుని ఉపయోగించేవారు. నైట్రేన్ అనే రాతి ఉప్పు అనేది సోడియం క్లోరైడ్, సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ 3 కలిపితే నైట్రన్ అనే రాతి ఉప్పు తయారవుతుంది.

నీ శరీరం లోపల రాశిగా పోసి పార్థివ శరీరాన్ని దానితో భద్రపరుస్తారు. మృత శరీరంలో మిగిలి ఉన్న తడిని ఈ రాతి ఉప్పు పీల్చుకుంటుంది. ఈ ఉప్పు గాఢత వలన శరీరం కుళ్లిపోయేలా చేసే బ్యాక్టీరియా త్వరగా మృతదేహంలో అభివృద్ధి కాదు. ఆ తర్వాత 7 రోజుల పాటు మృతదేహానికి రకరకాల లేపనాలు రసాయనాలు పూసే పనిని ప్రారంభించేవారు. మొదటగా ఖర్జూర చెట్ల నుండి తీసిన మద్యంతో శరీర అంతర్భాగాన్ని కడిగేవారు. శరీరం శుష్కించిపోవటం లేదా పగులు రాకుండా రాతి ఉప్పుని కరిగించి మైనంతో కలిపి మొదట పూతగా లోపల పూసేవారు. విరివిగా లభ్యమయ్యే సుగంధ ద్రవ్యాలతో మరోసారి శరీరం చుట్టూ లేపనంలా పూసి మీటర్ల కొద్దీ పొడవైన వస్త్రాలతో చుట్టేవారు. ఇలా చుట్టిన శరీరాన్ని మొదట రంపపు పొట్టుతో 4 రోజుల పాటు భద్రపరుస్తారు. ఇలా చేయటం వల్ల శరీర ఆకృతి దెబ్బతినదని వారు నమ్మేవారు. అలాగే మమ్మీలతో పాటు భద్రపరిచిన చాలా అపురూపమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. మమ్మీలుగా మార్చిన తర్వాత ఆ వ్యక్తి సమాధిలో అతనికి ఇష్టమైన ఎన్నో వస్తువులను నాటి ప్రజలు భద్రపరిచేవారు. జీవించి ఉన్న కాలంలో అతడు వాడిన వస్త్రాలు, పాదరక్షలు, తలగడ, విసనకర్ర, అద్దం, సంగీత వాయిద్యాలు, ద్రాక్ష లేదా ఈత చెట్ల నుంచి తీసిన మద్యం, ఖర్జూరం, తేనె మొదలైనవన్నీ కూడా మమ్మీల పక్కనే భద్రపరిచేవారు. ఇది కాక శవం మీద నగలు, ఆభరణాలు అదే విధంగా ఉంచేసేవారు. చనిపోయిన వ్యక్తి ఆత్మ కొంతకాలానికి తిరిగి వచ్చి తనకు ఇష్టమైన వస్తువులను చూసి సంతృప్తి చెంది మరలా మమ్మీలోకి ప్రవేశిస్తుందని ఈజిప్షియన్ల యొక్క గాఢమైన విశ్వాసం. ఇలా 4000 సంవత్సరాల క్రితం వరకు కూడా మమ్మీలతో పాటు ఉంచిన ఆహార పదార్థాల్లో తేనె ఒక్కటే వినియోగానికి వీలుగా ఉందని, రామ్సెన్2 సమాధిలో లభ్యమైన తేనెను రుచి చూసిన శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఇది బాగుందని ప్రకటించడం జరిగింది. అలాగే మమ్మీలను మనుషులకే కాకుండా జంతువులు, పక్షులను కూడా తయారు చేసేవారు. ఫారోలు, రాణులు, సైన్యాధ్యక్షులు, ధనవంతులు చనిపోతే మమ్మీలుగా చేసే సందర్భాలలో సమాధుల్లో వారికి ఇష్టమైన వస్తువులే కాకుండా వ్యక్తికి ఇష్టమైన జంతువులను, పక్షులను కూడా సమాధుల్లో భద్రపరిచేవారు. ప్రాచీన ఈజిప్టులో పెంపుడు జంతువుల్లో పిల్లికి చాలా ప్రాధాన్యత ఇచ్చే వరకు తమ దేవతల్లో పక్షి జంతువుల రూపాలను అంటే నక్క, తోడేళ్లు, గ్రద్ద, కొంగ, వృషభాలు, పాము, మొసళ్లను కూడా మమ్మీలుగా మార్చి నిక్షిప్తం చేసిన ఆధారాలు లభ్యమయ్యాయి. అలాగే మమ్మీలలో చరిత్ర సృష్టించిన టుటెన్ఖామూన్ మమ్మీ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. 1922లో ఫ్రాన్స్ పరిశోధకుడు హేవర్డ్ కార్టర్ అనుకోకుండా టుటెన్ఖామూన్ సమాధిని కనుగొన్నాడు. మొత్తం బంగారం, వజ్ర వైడూర్యాలతో తాపడం చేసిన ఆ సమాధే ఖరీదైన మమ్మీగా చరిత్ర సృష్టించడం జరిగింది. అలాగే చిన్నతనంలోనే 18వ ఏటనే తమ ప్రియమైన రాజు టుటెన్ఖామూన్ చనిపోవడంతో ప్రజలు అతనికి మరణానంతర క్రియలు సమాధిని చాలా ఖరీదైన వస్తువులతో కట్టించారు. 40 మంది 40 రోజుల పాటు శ్రమించి ఇతని సమాధి నుంచి అతని మమ్మీతో పాటు 2500 కళాకృతులను వెలికి తీశారు. వీటిలో రాజుకి ఇష్టమైన వస్త్రాలు, ఆయుధాలు, బొమ్మలు, తివాచీలు, రథాలు, ఈజిప్టు దేవతల విగ్రహాలు ఇలా ఎన్నో వస్తువులు దొరికాయి. ప్రస్తుతం వీటన్నింటినీ కైరోలోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచడం అనేది జరిగింది. అలాగే మమ్మీలను భద్రపరచడానికి పిరమిడ్లనే ఎందుకు ఉపయోగించారు అనేది చూద్దాం. ప్రాచీన ప్రపంచ వింతల్లో మొదటిది, ఇప్పటికీ భారీ నిర్మాణాల్లో ఆధునిక కట్టడాలను తలదన్నే రీతిలో నిర్మించినది ఈజిప్టులోని పిరమిడ్లు. క్రీస్తుపూర్వం దాదాపుగా 2700 నుంచి 1700 మధ్యలో కాలంలో ఈజిప్టు పాలకులైన ఫారోలు చనిపోయినప్పుడు ఒక్కో ఫారో మమ్మీని భద్రపరిచేందుకు ఒక్కో పిరమిడ్ నిర్మించి ఉండొచ్చు. పిరమిడ్లను ఇదే ఆకారంలో ఎందుకు నిర్మించారు చరిత్రకారులు, పురావస్తు పరిశోధకులు విశ్లేషించారు. ఆనాటి కాలంలో సూర్యదేవుని ప్రధానంగా ఆరాధించేవారు. సూర్యకిరణాలు ఉదయాన్నే ఏటవాలుగా భూమిపై పడతాయో అదే సూత్రంతో ఇవి నిర్మించారు. చనిపోయిన తర్వాత దూర రకంలో తదనంతరపు జీవితం ఉంటుందని భావించిన ఈజిప్టు వాసులు మధ్యగా రూపొందించిన తర్వాత కూడా ఆ రాజు ఆత్మ ఇదే రకంగా ఏటవాలుగా సూర్యుడిని చేరుకుంటుందని విశ్వాసంతో పిరమిడ్లని కట్టారు. అలాగే నైలు నదీ తీరంలో 35 పిరమిడ్లతో పాటు నాటి రాణుల యొక్క మమ్మీలను ఉంచటానికి కూడా 40 చిన్న చిన్న పిరమిడ్లను వీరు నిర్మించారు. అయితే పిరమిడ్లన్నింటిలో కూడా స్టార్ గిజా అనేది ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు. అంటే గిజా పిరమిడ్ అనేది చాలా ముఖ్యమైన, చాలా ఎత్తైన పిరమిడ్. దీని యొక్క ఎత్తు 481 అడుగులు. ఈజిప్ట్ లో నైలు నదీ తీరంలో అంబరాన్ని సూచించే పిరమిడ్ల దృశ్యం మనకు గిజా వద్ద కనబడుతుంది. క్రీస్తుపూర్వం 2589లో కుఫు అనే రాజు మమ్మీని భద్రపరిచేందుకు ప్రపంచంలో ఎత్తైన ఈ పిరమిడ్ ను కట్టారు. దీన్నే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అని అంటారు. దీన్ని నిర్మించేందుకు దాదాపు 20 సంవత్సరాలు 100,000 మంది కార్మికులు పగలు రాత్రి కష్టపడి దీన్ని నిర్మించారు. క్రేన్లు, పుల్లీలు, లిఫ్ట్ల వంటి ఆధునిక యంత్రాలు ఏవీ లేని కాలంలో కూడా 1-5 టన్నుల బరువుండే సున్నపురాయి దిమ్మలను వాడారు. 7 నెలల పాటు నైలు నదికి వరదలు వచ్చినప్పుడు పడవల ద్వారా రాళ్లను ఇక్కడకు చేరవేసేవారు. ఇలా తెచ్చిన 100,000 రాళ్లను 7 పొడవునా కొయ్య దిమ్మలు, రాళ్లు ఉపయోగించి నాటి శిల్పులు దీన్ని నిర్మించారు. దొంగలు, దోపిడీదారుల చేతిలో మమ్మీలు పడకుండా అద్భుతమైన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ పిరమిడ్ల

0: నిర్మించారు. పిరమిడ్ల లోపల గోడలపై నగిశీలు చెక్కి వాటిలో బంగారు రేకులను తాపడం చేశారు. వర్షపు నీరు భూమిలోకి ఇంగిపోయేటట్లు పొరలు పొరలుగా కట్టారు. రహస్య మాళిగలు కంటికి కనిపించని అరలు దర్వాజాలు లెక్కలేనని నిర్మించారు. అందుకే ఈ పిరమిడ్లు మమ్మీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవటానికే పరిశోధకులకు చాలా ఏళ్లు పట్టింది. అలాగే స్పింగ్స్ అనే అంతు చిక్కని రహస్యం అనే స్పింగ్స్ అనే పిరమిడ్ కూడా దీంట్లో భాగంగా మనం చెప్పవచ్చు. గిజా పిరమిడ్ కు సమీపంలో ఎంతో నిగూఢంగా అంతు చిక్కని ప్రశ్నలా కనిపించారు స్పింగ్స్ అనే ఒక సింహపు శరీరము మానవ ముఖాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఎవరైనా వ్యక్తులు తమ ఆలోచనలు బయటికి చెప్పక నిగూఢంగా ఉంటే వారిని స్పింగ్స్ తో పోలుస్తారు. దీనిని ఫారో ఖప్రి నిర్మించాడని, అందుకే స్పింగ్స్ తల ఆయన తలను పోలి ఉన్నదనే ఒక ప్రతీతి. 66 అడుగుల ఎత్తు, 240 అడుగుల పొడవు గల దీని తల దాదాపు 4.2 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ స్పింగ్స్ ను అక్కడ ఉన్న పిరమిడ్లను కాపలాగా నిర్మించారని అక్కడి వారు చెబుతారు. గిజాలి ఈ పిరమిడ్లను తిలకించడానికి ఈజిప్ట్ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఓపెన్ ఎయిర్ థియేటర్ ను నిర్మించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చుని దాదాపు ప్రశాంతంగా ఈజిప్ట్ పిరమిడ్ అందాలను మనం ఇప్పుడు చూడవచ్చును. అలాగే మానవ జాతి చరిత్రలో ఎన్నో తరాలు అంతరించాయి. తరతరాల అంతరాల్లో ఎందరో ప్రముఖ చక్రవర్తుల చరిత్రలు సమసిపోయాయి. కానీ ఈజిప్షియన్ల నిర్మించిన పిరమిడ్లు కేవలం ఒక భౌతిక కాయాలను భద్రపరచడానికే కాక ఆనాటి ఈజిప్ట్ ప్రజల సంస్కృతిని మహోజ్వలమైన నాగరికతను ప్రపంచానికి ఎలుగెత్తి చూపుతూనే ఉన్నాయి. వాటిని నిర్మాణం జరిగి కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ ఈనాటికి చెక్కు చెదరకుండా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే అసంఖ్యాకమైన యాత్రికులు సంభ్రమాచార్యాలతో ముంచెత్తుతూనే ఉన్నాయి. రాచరికపు ఖ్యాతికి అలనాటి వైభవానికి నిలువెత్తు తర్కాణాలుగా సమున్నతంగా నిలిచే పిరమిడ్లు ప్రపంచ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.

0: కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఏదైతే 2020-2021 వరకు సాగిందో ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసేసినటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎందుకు విశ్వగురువుగా అవతరించింది అనేది బ్రెజిల్ ఒక అధ్యక్షుడు కూడా భారతదేశపు ప్రధానమంత్రిని కొనియాడుతూ భారతదేశం ప్రపంచానికి సంజీవని అలాగే నరేంద్ర మోడీ గారు హనుమంతుడు వంటి వారు అని చెప్పేసి సాక్షాత్తు బ్రెజిల్ అధ్యక్షులు పేర్కొనడం జరిగింది. అందరూ కూడా మిగతా దేశాలని కూడా కోవిడ్ సమయంలో వ్యాపారం చేస్తే కేవలం భారతదేశం మాత్రమే ఉచితంగా కరోనా టీకాలను అందించడం జరిగింది. అలాగే భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగటం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం పేర్కొనవచ్చు. ప్రముఖంగా మనం చూసినట్టయితే సేవా రంగానికి సంబంధించిన ఎగుమతులు 158 బిలియన్ డాలర్ల నుంచి 387 బిలియన్ డాలర్లకు పెరిగినాయి. అంటే దాదాపు 2 రెట్ల పైన అది జరిగిందని అనుకోవచ్చు. అలాగే మొత్తం ఎగుమతుల సంఖ్య మనం చూసుకున్నట్టయితే కనుక 825 బిలియన్ డాలర్లు చేరుకున్నాయి. కాబట్టి ఇంత ఘనమైనటువంటి చరిత్రని 12 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిందని చెప్పేసి చెప్పొచ్చు.
1: సరే, మనం మాట్లాడుకున్నా మీరు చెప్పారు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా మనకి స్టార్ట్అప్ ఇండియా. సో ఇటువంటి కార్యక్రమాలు యువతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయంటారు సార్?
0: నరేంద్ర మోడీ గారు ప్రముఖంగా 4 వర్గాలని ఈ 12 ఏళ్లలో కూడా ఆయన ప్రధాన అంశాలుగా పెట్టుకున్నారు. అవి ఏంటనేది మనం గమనిస్తే గనక ముఖ్యంగా మొదటిది రైతులు, అలాగే శ్రామిక వర్గానికి సంబంధించిన వారు, మరి అలాగే మహిళలు, మరి యువత, మరి అలాగే వెనుకబడినటువంటి తరగతులు చెందినారు. ఈ 4 రకాలకి సంబంధించినటువంటి అంశాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తాకేటువంటి విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏదో ఒక రకంగా ఒక ఉపయోగం జరుగుతుందనేటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు యువత ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. అందుకు ప్రత్యేక సాక్ష్యంగానే మనం చూసినట్టయితే గనక జెన్జీ ఏదైతే ఉన్నారో వారందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నారంటానికి ఉదాహరణ ఇటీవల జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలైతే కానివ్వండి, అలాగే అస్సాంలో మళ్ళీ తిరిగి 3వ సారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రావడం అయితే కానివ్వండి, మళ్ళీ ఢిల్లీలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే కానివ్వండి, గుజరాత్ లో చూసినట్టయితే గనక దాదాపు 5-6 సార్లు కంటిన్యూస్ కాదు అంటే దాత 30 ఏళ్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రావడం అయితే కానివ్వండి, పుదుచ్చేరిలో రావడం అయితే కానివ్వండి ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఒడిశాలో కూడా భారతీయ జనతా పార్టీ రావడం, అలాగే మధ్యప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే గనక దేశంలో ఉన్నటువంటి యువత ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటానికి బలమైనటువంటి ఆ సూచనగా మనం పరిగణించవచ్చు. ఉద్యోగాలు వెతికే యువత నుంచి ఉద్యోగాలు కల్పించే యువ పారిశ్రామికవేత్తలుగా మారేటువంటి వాతావరణం ఈ స్టార్టప్ ఇండియా ద్వారా కలిగింది. స్టార్టప్ ఇండియా ద్వారా భారతదేశం ప్రపంచంలోని 3వ స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగింది. ముఖ్యంగా కొన్ని యూనికాన్స్ ఏవైతే స్టార్టప్ లో అంటామో అటువంటి యూనికాన్స్ భారతదేశం నుంచి ఆవిర్భవించడం జరిగింది. మనం చూసినట్టయితే డిజిటల్ వ్యవస్థ అయితే కానివ్వండి, ఫిన్టెక్ వ్యవస్థలు అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ కి బలపరిచే విధంగా తయారైంది. అలాగే డిజిటల్ ఇండియాకి సంబంధించి గ్రామీణ యువతకు కూడా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అలాగే మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగంలో అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో కానివ్వండి, స్పేస్ రంగంలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ రావడం అనేది జరిగింది. అలాగే స్కిల్ ఇండియా ద్వారా కూడా లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వటం, మరి ఆ నైపుణ్యం ద్వారా వారు ఉద్యోగాలు కానివ్వండి, అలాగే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. అలాగే డిజిటల్ రంగంలో చూసినట్టయితే సుమారుగా 1.5 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరిగింది.
1: సరే, అదేవిధంగా మనం చూస్తే కనుక భారత విద్యాసంఘ విధానంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వం వల్ల వచ్చిన మార్పులు అనేక ఉన్నాయి కదా సార్. సో ఆ మార్పులు ఏంటి సార్?
0: గతంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం సాయి గారు. గతంలో గనక మనం చూసినట్టయితే భారతదేశం తన వాణిని బలంగా ప్రపంచ వేదికపై వినిపించాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అలాగే కొన్నిసార్లు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల స్వేచ్ఛగా తన సొంత అభిప్రాయాన్ని వెలిబెచ్చలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు కాశ్మీర్ విషయంలో అయితే కానివ్వండి, చైనా విషయంలో అయితే కానివ్వండి, అమెరికాకు సమాధానం ఇచ్చేటువంటి విషయంలో అయితే కానివ్వండి, తన సొంత ఈ స్పేస్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయితే కానివ్వండి, ఇవన్నీ చేయటం అనే వంటి అంశాల మీద భారతదేశం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వాన్ని మనం చూసినట్టయితే ప్రతి ఒక్క విదేశీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం భారతదేశం ప్రపంచంలో అత్యంత ప్రభావిత దేశంగా ఉంటుంది అని చెప్పేసి కొని అట్టం జరిగింది. ఇటీవలే నరేంద్ర మోడీ గారు ఇటలీ ప్రధానమంత్రి అయినటువంటి మెలోనీ గారిని కలవటం, మరి ఆవిడ ఇచ్చినటువంటి సందేశం అయితే కానివ్వండి, అలాగే రష్యా నుంచి పుతిన్ గారు ఇచ్చినటువంటి సందేశం అయితే కానివ్వండి, సాక్షాత్తు అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ కూడా అదే విషయాన్ని ధృవీకరించడం, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వారిలో కూడా ఎవరైతే ఉన్నారో ముగ్గురు నాయకులు కూడా భారతదేశం తలుచుకుంటే ఈ యుద్ధం ఆగిపోతుంది అని చెప్పేసి తెలియజెప్పడం, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా భారతదేశం గనక క్రియాశీలక పాత్ర పోషిస్తే ఈ యుద్ధం అయిపోతుందని చెప్పేసి తెలియజెప్పడం, ఇటువంటి సందర్భాల్లో మన విదేశాంగ విధానాన్ని ముఖ్యంగా మనకి విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారిని కూడా మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది.

0: భారత విదేశాంగ విధానం మరింత ధైర్యవంతంగా ఆత్మవిశ్వాసంగా మారింది. ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు బలంగా పెరిగాయి. G20 అధ్యక్షత్వాన్ని విజయవంతంగా నిర్వహించడం కానివ్వండి, అలాగే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో క్వాడ్ వంటి బలమైన సంబంధాలు అయితే కానివ్వండి, వ్యాక్సిన్ మైత్రి ఏవైతే ఉందో, కోవిడ్ వ్యాక్సిన్ది, దాని ద్వారా అనేక దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ అయితే కానివ్వండి, అంతర్జాతీయ వేదికలపై భారత్ స్వరం బలపడటం, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్లో అయితే కానివ్వండి, సార్క్లో అయితే కానివ్వండి, G20 అయితే కానివ్వండి, అలాగే విదేశాల్లో భారతీయుల గౌరవం పెరగడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భారతదేశం ప్రస్తుతం గ్లోబల్ సౌత్కు ముఖ్య ప్రతినిధిగా ఎదుగుతుంది.
1: సరే, మనం చూస్తే కనుక సార్, రక్షణ రంగం గురించి మనం మాట్లాడితే కనుక, ఈ రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమం సాధించిన విజయం ప్రపంచ దేశాలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందనుకోవచ్చు సార్?
0: రక్షణ రంగంలో ముఖ్యంగా భారతదేశం ఇటీవల సాధించినటువంటి విజయాలను అయితే మనం చూసినట్లయితే ప్రతి ఒక్క భారతీయుడు ఛాతి కూడా ఉప్పొంగే విధంగా మనం గమనించవచ్చు. భారతదేశం ఆయుధాలు దిగుమతులపై మాత్రమే ఆధారపడే దేశం కాదు, స్వయంగా రక్షణ సామాగ్రి తయారు చేసే శక్తిగా ఎదుగుతోంది అనేటువంటి సందేశం ప్రపంచానికి వెళ్ళింది. అలాగే మనం చూసినట్టయితే తేజస్ యుద్ధ విమానం అయితే కానివ్వండి, బ్రహ్మోస్ క్షిపణి ఇప్పుడు ఫిలిప్పీన్స్ వారు కూడా తీసుకుంటాం, అలాగే కొన్ని యూరోపియన్ దేశాలు కూడా, సైప్రస్ వంటి దేశాలు కూడా బ్రహ్మోస్ క్షిపణి కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే డ్రోన్లు, రక్షణ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అయితే కానివ్వండి, రక్షణ ఎగుమతుల్లో భారీ అభివృద్ధి అయితే కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ తయారీకి ప్రోత్సాహం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్, అంటే భారతదేశం తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి కార్యక్రమాన్ని సాధించే దిశగా విజయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, మనం చూస్తే కనుక మన రాష్ట్రంకు అంటే కేంద్ర సహకారం చూస్తే పోలవరం కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, రైల్వేల పరంగా, పోర్టుల పరంగా, సో ఇటువంటి ప్రాజెక్టులలో మనకి కేంద్రం నుంచి సహకారం ఎలా ఉందంటారు సార్?
0: ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒక పరిస్థితి చూసినట్టయితే గనక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అప్పటికి రాజధాని పూర్తిగా నిర్ణయించకపోవటం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మూడు రాజధానులనే అంశం తీసుకురావటం, అటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కల్పిస్తూ పూర్తి సహాయ సహకారాలను ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారి NDA ప్రభుత్వం ఏదైతే ఉందో, దానిలో భాగంగానే కేవలం రాష్ట్రం మొత్తంగానే కాకుండా జిల్లా వారీగా కూడా కేటాయింపులు జరగటం, అది పోలవరానికైతే కానివ్వండి, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయటం, అలాగే జాతీయ రహదారులు ప్రతిరోజు కూడా రోజుకి 37 నుంచి 47 కిలోమీటర్ల చొప్పున వేయటం అనేది జరగటం, అలాగే రైల్వే లైన్ చూసినట్టయితే కనుక మనకి రాయపూడి కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇవన్నీ కారిడార్స్ డెవలప్ చేయటం, వైజాగ్ వాల్టేర్ జంక్షన్ కూడా అభివృద్ధి చేయటం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి పోర్టులకు సంబంధించి మనం చూసినట్టయితే కాకినాడ అయితే కానివ్వండి, దుగరాజపట్నం అయితే కానివ్వండి, మరి అట్లాగే విశాఖ పోర్ట్ అయితే కానివ్వండి, మచిలీపట్నం పోర్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా త్వరగా అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పేసి మనం తెలియజెప్పచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని అనడానికి ఉదాహరణే ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి భారీ నిధులు అయితే కానివ్వండి, ఇందాక చెప్పినట్టు జాతీయ రహదారులు అయితే కానివ్వండి, రైల్వే మౌలిక సదుపాయాలు అయితే కానివ్వండి, విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు విస్తరణ అయితే కానివ్వండి, ఈ పారిశ్రామిక కారిడార్లకు మద్దతు అయితే కానివ్వండి, ఇటీవల రాష్ట్రం చేపట్టినటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ద్వారా వచ్చినటువంటి 120 కోట్ల పెట్టుబడులు ఏవైతే అంతర్జాతీయ పెట్టుబడులు అయితే కానివ్వండి, వాటన్నిటికీ కూడా FIPB ద్వారా క్లియరెన్స్ ఇవ్వటం, అట్లాగే కొన్ని అంతర్జాతీయ సంస్థలైనటువంటి కియా కానివ్వండి, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కానివ్వండి, ఇటువంటి ఎన్నో సంస్థలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి మనం తెలియజేయచ్చు.
1: సరే, మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనేక ఉన్నాయి కదా సార్, సో వాటి వివరాలు సార్?
0: అంటే ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఒక అభివృద్ధి కార్యక్రమం, అటు అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమం, ఇదే NDA పార్టీ యొక్క కూటమి ప్రభుత్వ ఎజెండాగా సాగుతూ వస్తుంది. మరి ఇందులో గనక మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినట్టయితే గనక ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నో ఏళ్ల కోరికైనటువంటి విశాఖ రైల్వే జోన్, అంటే విశాఖ ఉక్కు ఏదైతే ఉందో ఆ పరిశ్రమను కూడా ఇప్పటిదాకా దాన్ని ప్రైవేటీకరించకుండా ఉంటాం, అది కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లే జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. NDA ప్రభుత్వం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ దీర్ఘకాల డిమాండ్ అయినటువంటి ఆ రైల్వే జోన్ కార్యక్రమాన్ని కార్యరూపం దాల్చడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైనటువంటి అంశంగా మనం తెలియజేయచ్చు. అలాగే పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ అయితే కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ అయితే సోలార్కు సంబంధించి కానివ్వండి, తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నారు, మరి కొన్ని ప్రాజెక్టులు ఇటీవలే స్టార్ట్ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా. అలాగే IT రంగ అభివృద్ధి కనుక చూసినట్టయితే విశాఖపట్నాన్ని IT హబ్గా తీర్చిదిద్దే దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ అయితే కానివ్వండి, మైక్రోసాఫ్ట్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఓరవకల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేయటం, కర్నూలు ప్రాంతాన్ని తయారీ మరియు లాజిస్టిక్స్ కేంద్రంగా తయారు చేయటం, అట్లాగే దానిలో ఉన్నటువంటి ఈ సోలార్ ఏదైతే ఉందో అనంతపురం ఏరియాలో

0: కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పేసి డ్రోన్ తయారీలు కానివ్వండి, అందులో శిక్షణ కానివ్వండి, డ్రోన్ దీది అనేటువంటి కార్యక్రమం ద్వారా, అలాగే పరిశోధన రంగాల్లో అవకాశాలు, ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కింద మనం చూడం. దాంతో పాటుగానే మనకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అయితే కానివ్వండి, మనకి హెల్త్ కేర్ కు సంబంధించి ఎయిమ్స్ అయితే కానివ్వండి, అలాగే మనకి ఐఐటి తిరుపతి అయితే కానివ్వండి, అలాగే IIIT అయితే కానివ్వండి, ఇవన్నీ ఎన్నో సంస్థలు, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అకాడమీ అయితే కానివ్వండి, పెట్రోల్ సంబంధించి కానివ్వండి, ఎన్నో సంస్థలు మనకి ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది.
1: సార్, మనం చూస్తే కనుక రాయలసీమ అనేది మనం వింటూ ఉంటాం వెనుకబడిన ప్రాంతం అని చెప్పి. సార్, మీరు ఇందాకే చెప్పడం జరిగింది ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పి, డ్రోన్ సిటీ అని చెప్పి. సో ఇటువంటి ప్రాజెక్టులు రాయలసీమ భవిష్యత్తును ఏ విధంగా మార్చగలవంటారు సార్?
0: రాయలసీమ అనేది మనం చూసినట్టయితే గనక అది గతంలో శ్రీనాథ కవి సార్వభౌములంటి మహాకవులు చెప్పినట్టు ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాల సీమ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అటువంటి రత్నాల సీమ రాను చరిత్రలో కొంత నీరు లేక, పంటలు లేక, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఘర్షణ వాతావరణంతో అక్కడ కొంత ఫ్యాక్షన్కి లోనవటం జరిగింది. మరి ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో, అటు 2014లోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మళ్ళీ తిరిగి 2024లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో రాయలసీమ ప్రభుత్వానికి సంబంధించి వెనకబడినటువంటి జిల్లాల్లో దాన్ని చేర్చడం, దానికి సంబంధించి ప్రత్యేకంగా 300 కోట్ల ప్యాకేజీని రిలీజ్ చేయటం, అలాగే కొన్ని ప్రాజెక్టులు ముఖ్యంగా రాయలసీమ ఆర్థిక రూపురేఖలను మార్చే విధంగా తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా స్థానిక రాయలసీమ యువతకు ఉద్యోగాలు ఇవ్వటం అయితే కానివ్వండి, ఆన్సిలరీ యూనిట్స్ ఏర్పాటు అయితే కానివ్వండి, పరిశ్రమల ద్వారా పెట్టుబడులు పెరుగుదల అయితే కానివ్వండి, రహదారులు, విద్యుత్తు, పట్టణాభివృద్ధి ఇవన్నీ కూడా వేగవంతం, అలాగే వీటి వల్ల వలసలు తగ్గేటువంటి అవకాశం కూడా జరిగింది. ఇటీవల చిత్తూరులో మనం చూసినట్టయితే గనక రాయల్ ఎన్ఫీల్డ్ అనేటువంటి సంస్థ కూడా, బైక్ తయారీ సంస్థ, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతాం. అట్లాగే మనకి అక్కడ నెల్లూరు దగ్గరలో ఉన్నటువంటి తడా దగ్గర మనకి ఈ శ్రీ సిటీ ఏదైతే ఉందో, శ్రీ సిటీలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉంటాం, అట్లాగే కియా మోటార్స్ వారు ఆన్సిలేటరీ యూనిట్స్ ఏర్పాటు చేయడం అయితే కానివ్వండి, అలాగే ఎన్నో కంపెనీలు అక్కడ రావటం. కాబట్టి రాయలసీమ అనేది తిరిగి రత్నాల సీమగా ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనం అందుకోవచ్చు.
1: సార్, కేంద్ర ప్రభుత్వ పథకాలు, వీటి ద్వారా మనకి గ్రామీణ మధ్యతరగతి కుటుంబాలకు కలుగుతున్న ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటారు సార్?
0: అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు గనక మనం చూసినట్టయితే అందులో ఉన్నటువంటి పథకాలు ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత అధికమైనటువంటి జనాభాకి అత్యంత అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తూ అత్యంత అధిక బడ్జెట్ను కేటాయించినటువంటి పథకాలు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఉజ్వల యోజన ఏదైతే ఉందో, పేద మహిళలకు అలాగే గ్రామీణ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఇందాక మనం చూసినట్టు 9.5 కోట్లు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే యునైటెడ్ నేషన్స్ వారు చేపట్టిన 20 సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ 20 సూత్రాల అమలులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ఆత్మ నిర్భర్ భారత్ అయితే కానివ్వండి, వికసిత్ భారత్ 2047 అనేటువంటి అంశాన్ని చేపడుతూ అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో, ఆరోగ్య ఖర్చులపై కూడా 125,000 కోట్లకు పైగా ఆదా కలిగిందని చెప్పేసి కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. అలాగే పీఎం ఆవాస్ యోజన ఏదైతే ఉందో, సొంత ఇంటి కల సాధనలో కూడా సహాయం చేస్తూ గ్రామీణ మరియు పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో, జల్ జీవన్ మిషన్ కూడా సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వడం అనేది ప్రధాన అంశంగా చేసుకోవడం జరిగింది. అలాగే డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా 72 కోట్లకు పైగా డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించబడ్డాయి. కాబట్టి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెనింగ్ చేయడం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా చూసినట్టయితే గనక అటు గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ ఉపయోగపడేటువంటి అంశాలుగా మనం పరిగణించవచ్చు.
1: సార్, యువత ఉపాధి అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటు విషయంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికలు ఎలా ఉన్నాయంటారు సార్?
0: ముఖ్యంగా యువతకి ఎన్డీఏ ప్రభుత్వం అనేది పెద్దపీట వేయటం మనం చూస్తున్నాం. మనం చూసినట్టయితే గనక ఎక్కడైనా సరే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో యువతకి ప్రధాన పాత్ర అనేది మనం అటు రాఘవ చద్దా గారు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి యువతకి అవకాశం ఇస్తారు, కొత్త తరం వారికి అవకాశం ఇస్తారు, ఇక్కడ కేవలం రాజకీయ వారసత్వం మాత్రమే కాదు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రతిభ ఉన్నటువంటి యువకులు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా లేటరల్ జాయినింగ్ అనేటువంటి అంశంతో ప్రభుత్వ రంగంలో కూడా యువతకి ప్రాధాన్యత ఇస్తూ తగినటువంటి ఎక్స్పీరియన్స్ అలాగే తగినటువంటి శిక్షణ ఉన్నటువంటి వారు లేటరల్ జాయినీస్ గా ప్రభుత్వ రంగాల్లో జాయిన్ అవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్కిల్ ఇండియా ద్వారా నైపుణ్య శిక్షణ అయితే కానివ్వండి, ముద్రా రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చిన్న వ్యాపారాలకి ప్రోత్సాహం సిడ్బీ ద్వారా అందించడం, అలాగే స్టార్టప్ ఇండియా ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం, స్టార్టప్ ఇండియా ద్వారా 7 సంవత్సరాల పాటు వారికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉండటం కానివ్వండి, వారికి ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ వారికి తీసుకోవాలని చెప్పడం, జంప్ పోర్టల్లో వారికి ప్రయారిటీ ఇవ్వడం అయితే కానివ్వండి, ఈఎండి నుంచి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ నుంచి ఎగ్జెంప్షన్ అయితే కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా MSME రంగానికి

0: కూడా ఆర్థిక సహాయం చేసేటట్టు, ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి కొంత గ్యాప్ ఫండింగ్ చేయటం వంటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ వచ్చారు. అట్లాగే వాటి రంగానికి సంబంధించి కొన్ని సహాయక ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెమీ కండక్టర్స్ అయితే కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఇటువంటి వాటి తయారీ రంగాల్లో పెట్టుబడులు విపరీతంగా పెంచడం ద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు పెరిగాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే గ్రీన్ ఎనర్జీ, ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానిలో, అలాగే డిజిటల్ రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, ప్రజలు ప్రభుత్వాలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు సార్?
0: అంటే ముఖ్యంగా ఒక ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క నమ్మకమే ప్రామాణికం. ఇదే సూత్రాన్ని భారతీయ జనతా పార్టీ బలంగా నమ్ముతుంది. ఎందుకంటే మాటల్లో కాదు చేతల్లోనే అని చెప్పేసి భారతదేశపు ప్రధానమంత్రిగా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది 100వ సంవత్సరం జయంతి సందర్భంగా ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి ఒక సూత్రం ఏదైతే పార్లమెంట్లో ఉందో, అందేరా చటేగా, సూరజ్ నెక్లేగా, కమల్ కిలేగా ఆయన తెలియజేశారు అప్పట్లోనే. కేవలం ఒకే ఒక్క ఓటు వస్తే అప్పటి ప్రభుత్వం గట్టెక్కుతుంది, మనం ఏదన్నా స్పీకర్ గారితో మాట్లాడదామా అని నాయకులు చెప్పినప్పటికీ కూడా మన ప్రభుత్వం ప్రజల విశ్వాసం మీదే, ప్రజల యొక్క నమ్మకం మీదే ఆధారపడి మనం ప్రభుత్వాన్ని నడపాలి తప్ప ఎటువంటి అంశాలు మనకి వద్దు అని చెప్పేసి ఆనాడు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక్క ఓటుతో ఆయన ప్రభుత్వాన్ని నుంచి దిగిపోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎన్డీఏ ఒక నిబద్ధత ఇందులో మనకి కనిపిస్తుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి నిజాయితీగా పనిచేయాలి, ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ పారదర్శక పాలన అందిస్తేనే ప్రజల విశ్వాసం బలపడుతుంది. అయితే ఇటీవల మనం చూసినట్టయితే గనక ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి నాయకులందరికంటే కూడా 75% ప్రజా విశ్వాసంతో అత్యంత బలంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటీవల జరుగుతున్నటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో అయితే కానివ్వండి, ఉప ఎన్నికల్లో అయితే కానివ్వండి, కేరళలో బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా 3 ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ అయితే కానివ్వండి, మరి సాక్షాత్తు కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో మున్సిపాలిటీని కైవసం చేసుకుంటూ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే, అలాగే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు ఉదయించినటువంటి, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతకర్త జనసంఘ్ స్థాపించినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అక్కడి నుంచే పుట్టినటువంటి వ్యక్తి, పశ్చిమ బెంగాల్ నుంచి, మరి అటువంటి పశ్చిమ బెంగాల్లో దాదాపు 44 ఏళ్ల తర్వాత పార్టీ అక్కడ జీవం పోసుకుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ప్రజల విశ్వాసం అనే చూరగొంటంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించిందని చెప్పేసి మనం అనుకోవచ్చు.
1: సార్, అంతర్జాతీయ పరిస్థితులు, ముడిచమురు ధరలు, మార్పులు వంటి కారణాలతో మనకి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ ధరలు కానివ్వండి పెరుగుతున్న నేపథ్యంలో సరి యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు మనకి ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలను మీరు ఎలాగా విశ్లేషిస్తారు? అలాగే సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు ఇంకా ఎలాంటి చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారు సార్?
0: అంటే ముఖ్యంగా మనం గమనించినట్టయితే గనక సామాన్య ప్రజలకి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, వీటి ధరల పెరుగుదల అనేది ఖచ్చితంగా ప్రభావితం చేసేది అంశం. దాన్ని ఎవరు కూడా నిరాకరించేటువంటి పరిస్థితి లేదు. అయితే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వీటి యొక్క ధరలు కేవలం మన దేశ అంతర్భాగంలో మనం నిర్ణయించే పరిస్థితులు మాత్రమే కావు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం ఒక అంశం అయితే, అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు దాదాపు 70% పనిచేస్తాయి. బ్యారల్, క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ఎలా ప్రభావితం అవుతుంది అనేది అంతర్జాతీయ మార్కెట్లు శాసిస్తాయి. కాబట్టి ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ గందరగోళం ఏదైతే ఉందో, అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం ఒకవైపు జరుగుతుంటే, మరొక వైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకవైపు జరుగుతుంది, అలాగే అమెరికా ప్రభుత్వం సాక్షాత్తు వెనుజులా అధ్యక్షుణ్ణి అక్కడి నుంచి తీసేసి అక్కడ ప్రాక్సీ ప్రభుత్వాన్ని నడపటం, అక్కడ వెనుజులాలో ఉన్నటువంటి ఆయిల్ని భారతదేశం కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగినటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది, భారతీయ పౌరుల యొక్క అవసరం, భారతీయ పౌరుల యొక్క నీడ్ ఏదైతే ఉందో అది ప్రాథమికంగా చేసుకుని దాని పరంగానే మేము సంబంధాలను కొనసాగిస్తాం, మాకు అందులో భాగంగా రష్యా నుంచి గనక మాకు ఆయిల్ నిరంతరం వస్తూ మంచి ప్రైజ్లు వస్తే మేము రష్యా నుంచి కొనుగోలు చేస్తాం, అలాగే మేము కొనుగోలు చేయాలంటే ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తాం, కాబట్టి మాకున్నటువంటి అన్ని వనరులు మేము ఉంచుకుంటామని ధైర్యంగా ఇటీవలే మార్కో రూబియో గారు భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, హెచ్చుతగ్గులు అయితే కానివ్వండి, ప్రతి ఒక్క దేశం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంది. మీరు చూసినట్టయితే ప్రపంచ దేశాల్లో దాదాపు 50% నుంచి 125% వరకు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. భారతదేశంలో మాత్రం 5 రూపాయల వరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగటం మనం చూసాం.

0: అయితే ఎన్డీఏతర పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మరింత అధికంగా ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా కొంతమేరకు ఈ ప్రోడక్ట్స్ మీద సుంకాన్ని తగ్గించినట్టయితే గనక అప్పుడు ప్రజలపై భారాన్ని కొంత తగ్గించవచ్చు. కాబట్టి ఈ ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, అలాగే ఎథనాల్ బ్లెండింగ్ కు ప్రోత్సాహం, మరి ఎలక్ట్రిక్ వాహనాల కింద పిఎం ఎలక్ట్రిక్ వాహన యోజన అనేటువంటి దాని కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం అయితే కానివ్వండి, దేశీయ శక్తి వనరుల్లో వినియోగం అయితే కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణ, అంటే ఇటీవల మనం చూసినట్టయితే గనక ఇందులో భాగంగానే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రపంచంలో కొన్ని దుష్ట శక్తుల నుంచి ఉన్నటువంటి అపాయం ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క కాన్వాయ్ ని కేవలం 2 కార్లుగా ఆయన తగ్గించడం, మరి అది చూసి మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూసినట్టయితే కూడా ఇక్కడ ప్రభుత్వం వారు కూడా వారి యొక్క కాన్వాయ్ ని తగ్గించుకుంటాం, అలాగే ఇతర నాయకులు కూడా సైకిల్ మీద రావటం కానివ్వండి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాల మీద అయితే కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ముఖ్యంగా రైలు బస్సు రవాణాన్ని వాడటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దీర్ఘకాలంలో ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం అనేది ప్రధాన లక్ష్యంగా మనం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంటుంది.
1: సార్, కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించాలనుకునే సందేశం సార్?
0: భారతదేశం అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతుంది. ఈ అభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కూడా అవసరం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నటువంటి సూత్రాన్ని మనం అవలంబించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత బలపడాలని చెప్పేసి కోరుకుంటూ, మనం ఎటువంటి భేషజాలకు పోకుండా ఎటువంటి విదేశీ శక్తులు కూడా విచ్ఛిన్నకర శక్తులు మన దేశాన్ని విడతీయకూడదని చెప్పేసి చెప్తూ, యువత సానుకూల దృక్పథంతో ముందుకు రావాలి, అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకుని కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధికి తోడ్పడాలి. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనలో అందరం కలిసి పనిచేద్దాం. ధన్యవాదాలు.
1: సరేనంటే, మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 ఇయర్స్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు సాయి గారు.
1: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ తరుణ్ కాకాని గారు, భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్, పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్.
2: ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ గ్రామం శ్రోతలు మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయేష వీరందరి కోరిక మేరకు ప్రతిభావంతుడు చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట, రచన ఆత్రేయ.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఈ పాటను కోరిన శ్రోతలు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ వీరందరి కోరిక మేరకు ఈ పాట విన్నారు. తర్వాత వినబోతున్న పాట సఖీ చిత్రానికి కళ్యాణి మీనన్, హరిణి, కల్పన పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు ఈ పాట వినండి.

0: ప్రియమైన నీకు చిత్రానికి చిత్ర బృందం పాడిన పాట వినబోతున్నారు కోరిన శ్రోతలు. విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. ఈ పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన సి నారాయణ రెడ్డి గీతం వినబోతున్నారు నీరాజనం చిత్రానికి. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఏ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎద్దుమైలారం శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరి కోరిక మేరకు మహర్షి చిత్రానికి శంకర్ మహదేవన్ పాడిన పాట వింటున్నారు. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గుణ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట, గీత రచన వెన్నెల కంటి.
1: ఏం రాయాలి?
2: లెటర్
1: ఎవరికి?
2: నీకు.
1: నాకా?
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
1: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.

0: Nico.
1: Ne.
0: Rase.
1: Nenu. Rase.
0: Uttaram.
1: Uttaram letter che. Lekka kadu uttarve enra. Chadu.
2: Kammani ee prema lekhane rasindi hrudayame.
1: పాటలు మార్చిరా సేవ, అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: నాని గారు.
1: ఇట్స్ ఓకే చిన్ని గారు.
2: గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మిర్చి ఈ చిత్రానికి మీకా సింగ్ పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చూసినడు ఎగురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండి పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకి ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.

ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆరెంజ్ ఈ చిత్రానికి కారుణ్య రవీంద్రారెడ్డి పాడిన పాట. గీత రచన సురేంద్ర కృష్ణ, కేదార్నాథ్ పరిమి.

కార్యక్రమంలో చివరిగా డాన్ ఈ చిత్రానికి హరిహరన్ రీటా పాడిన పాట, సంగీతం లారెన్స్, గీత రచన చందు మధు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 12:30 వస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయస్థాయి వార్తలు విజయవాడ కేంద్రం శ్రీలే. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 12:30 వస్తుంది. కొద్ది క్షణాల్లో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం శ్రీలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యోమి నాంగ్ హలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మర్లెస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాళ వెలువడింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ ని ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు యూమి నాంగ్ హ్లైంగ్ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ప్రస్తుతం ఈ చర్చలు సాగుతున్నాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయి. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయాకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలనల కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. జాతీయ రాజధానిలోని రాయ్పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ది లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద అవేకెండ్ వన్ అనే ప్రదర్శన కూడా ఆయన సందర్శిస్తారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రావశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు.

భారతదేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్టిస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. అధ్యక్షుడు యుమి నాంగ్ హ్లైంగ్ అధికార భరిత పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు మరింత విస్తరణకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రెండవ భారత్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల చర్చలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ధి, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక విశ్వాసాన్ని సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టుకు కొత్తగా 5 న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తుల సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీల్ నాగు, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూకాశ్మీర్ లదాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించినట్లు న్యాయమంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించారు. సీనియర్ అడ్వకేట్ వెంకట సుబ్రమణి మోహన్ కూడా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేలాగా చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈరోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. కోల్కతా లోక్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో 35 కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. కొత్తగా ఎంపికైన మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ఆర్ఎన్ రవి పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులతో పాటు మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలను త్వరలో కేటాయించే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వపన్ దాస్ గుప్తా, అర్జున్ సింగ్, పాపస్ రాయ్, శంకర్ ఘోష్ తదితరులు ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రజన్ జిల్లా నుంచి ఖేత్ బచావ్ అభియాన్ను ప్రారంభిస్తారు. నెల రోజుల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమం జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతూకంతో విచక్షణాయుతమైన వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి సంభాషించారు. 10 రాష్ట్రాల నుంచి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుండి చేరి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరొక స్థానానికి ఈ నెల 18 తేదీన పోలింగ్ జరగనుంది. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ, కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే సభ్యుల్లో ఉన్నారు. మహారాష్ట, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈవేళ విడుదలైంది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవార్, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్పూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 89. అప్పటి బ్రిటిష్ భారతదేశంలో భాగమైన ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఢాకాలో

1930 జనవరి 28వ తేదీన జన్మించిన సుమన్ కళ్యాణ్పూర్ 1950 మధ్యకాలంలో హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలను రికార్డు చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్తే ప్యార్ మొదలైనవి ఉన్నాయి.

లత మంగేష్కర్ స్వరంతో దగ్గర పోలికొన్నప్పటికీ సుమన్ కళ్యాణ్పూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీఎం స్వనిధి పథకం నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్యారంటీ లేని రుణాలు ఆర్థిక సమూహీకరణ వృద్ధికి కొత్త అవకాశాలు కల్పించడం ద్వారా పీఎం స్వనిధి పథకం అసంఖ్యాకమైన వీధి వ్యాపారుల జీవితాలను మార్చివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని కొనియాడారు. విశ్వాసం, గౌరవం సలక్షణమైన సాధికారతకు చిహ్నమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2020లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా రుణాలను పీఎం స్వనిధి పథకం కింద పంపిణీ చేశారు. గత 6 ఏళ్లలో లక్షలాది మంది వీధి వ్యాపారులు సులభంగా రుణాలు పొందేందుకు పీఎం స్వనిధి తోడ్పడింది. మయన్మార్లోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలోని కాంగ్టూప్ గ్రామంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరుకుంది. నిన్న జరిగిన ఈ పేలుళ్లలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గనుల తవ్వకం కోసం నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రామమంతా పేలుడు ప్రభావానికి గురైందని స్థానిక వార్తా సంస్థలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2 ఏళ్లది కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ టైటిల్ను స్వాధీనం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ నాంగ్ లాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు సంయుక్త సమావేశం జరుపుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ క్రికెట్ టైటిల్ను గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

आकाशवाणी। కార్మికుల కార్యక్రమం

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పని ప్రదేశాలలో కార్మికులకు వచ్చే సీఓపీడి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు నమస్కారం అండి.
2: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం అండి.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిజీజెస్ సూపరింటెండెంట్గాను, గుంటూరు మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఊపిరితిత్తుల లేదా శ్వాసకోశ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులు అని అంటారు డాక్టర్గా.
2: అవునండి.
1: పల్మనాలజిస్ట్, చెస్ట్ ఫిజిషియన్, చెస్ట్ స్పెషలిస్ట్ ఇలాంటి పేర్లతో పిలుస్తారు.
2: ఇంగ్లీష్లో రకరకాల పేర్లను, తెలుగులో ఊపిరితిత్తుల వైద్య నిపుణులు అంటాం.
1: అది డాక్టర్ గారు. అయితే డాక్టర్ గారు, ఊపిరితిత్తుల వ్యాధుల్లో అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటైనటువంటి సిఓపిడి, ఈ వ్యాధి నవంబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ సిఓపిడి డే అని జరుపుకుంటుంటాము.
2: అవునండి.
1: అంటే మిగిలిన ఆరోగ్య దినోత్సవాల్లాగానే
2: ప్రతి సభకి మనం ఒక అవగాహన కోసమని ఒక సంవత్సరంలో ఒకరోజు దానికి

0: విషయాల మీద ఈ సంవత్సరం మనకి ఆయాసం ఉన్న ప్రతి ఒక్కరూ COPD ఉందా లేదా అని పరీక్షలు చేయించుకోవాలా అనేది దానికోసం అని చెప్పి ఈ నినాదం అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అసలు ఏంటి డాక్టర్ గారు COPD? ఇది ఇంగ్లీష్ పదమే అయినప్పటికీ అంటే ఏంటి అసలు?
0: అంటే ఇది మనకి ఖచ్చితంగా తెలుగులో దీనికి పేరు అంటూ లేదంటే COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఈ నాలుగింటిని కలిపితే మనకి శ్వాస తీసుకోవడంలో దీర్ఘకాలికంగా ఇబ్బంది ఏర్పడుతుంది. సో ఆ జబ్బు పేరే అదనమాట, పేరులోనే ఆ జబ్బు ఎంత తీవ్రత కలిగిందో మనం దాన్ని అర్థం చేసుకోవాలి.
1: ఈ జబ్బు ఎందుకు వస్తుంది, అసలు కారణాలు ఏంటి?
0: అంటే మనం ప్రతి ఒక్కరూ COPD రావడానికి మనమే కారణమవుతామండి. ముఖ్యంగా మనకి ఊపిరితిత్తులు అనేవి చాలా ముఖ్యమైన శరీరంలో అవయవము. ముఖ్యంగా ప్రతి మనిషికి బతికి ఉన్నాడంటే ప్రతి మనిషికి ప్రాణవాయువు కావాలి. సో ప్రాణవాయువు లేనిదే ఎవరు బతకలేరు. సో ప్రాణవాయువుని మన గాలిలో కనపడకుండా ఉంటుంది. గాలిలో ఉండేటువంటి ప్రాణవాయువు ఎప్పుడైతే ఊపిరితిత్తులోకి వెళ్తుందో, ఊపిరితిత్తుల చుట్టుపక్కల ఉండే రక్తనాళాల్లోకి మన ఊపిరితిత్తులు ప్రాణవాయువుని పంపించేస్తుంది. అట్లాగే మన శరీరంలో చేరినటువంటి రసాయన క్రియల వలన ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని రక్తం ద్వారా ఈ ఊపిరితిత్తులు చేరి మన గాలి బయటకు వదిలినప్పుడు COPD కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇట్లా మన శరీరానికి కావలసినటువంటి ప్రాణవాయువుని అందించేటువంటి అవయవమే ఊపిరితిత్తులు. కాబట్టి మన ఊపిరితిత్తులని ఏ జబ్బు రాకుండా మనం ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటుంటే మన జీవితం అంత సుఖంగానూ అంత సంతోషంగానూ ఉంటుందండి.
1: డాక్టర్ శ్రీకంఠి రఘు గారు,
0: సార్,
1: ఈ COPD యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి?
0: సో COPD అనేది ఒక చాప కింద నీరులా వచ్చేస్తుందండి. అంటే మనకు తెలియకుండా జబ్బు వస్తుంది. అంటే మనం చేసేటువంటి మన దురలవాట్ల వల్లనే ముఖ్యంగా మనకి COPD రావడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఆయాసం, ఇందాక మనం నినాదం చెప్పుకున్నాం కదా, ఆయాసం ఉంటే COPD అయి ఉండొచ్చు, పరీక్షలు చేయించుకోండి అని. అట్లే మొదట ఆయాసము, ముందు పొడి దగ్గుగా ఉంటుందండి. పొడి దగ్గు కొన్ని రోజులు పోయిన తర్వాత దీర్ఘకాలికమైనటువంటి పొడి దగ్గు లేకపోతే కళ్ళె పట్టముగా మార్పు చెందుతుంది. తర్వాత ఆయాసం పెరిగే కొద్దీ మనకి దానివల్ల అనేకమైనటువంటి దుష్ప్రభావాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా ఆయాసము, దగ్గు, కళ్ళెపట్టం, ఈ మూడే దానికి ప్రధాన లక్షణాలు అన్నమాట.
1: అయితే డాక్టర్ గారు, మరి ఇది COPD వ్యాధి అని ఎలా నిర్ధారిస్తారు?
0: నిర్ధారణ చేయటం అనేది కొంచెం కష్టమైన పనే, కానీ మనకి ఇప్పుడు చాలా రకమైనటువంటి మనకి నిర్ధారణ చేయటానికి స్పైరోమెట్రీ అని ఉందండి. సో స్పైరోమెట్రీ ద్వారా మనకి COPD ఉందా లేదా అనే ఖచ్చితమైన నిర్ధారణ వస్తుంది. అదే మన నినాదం ప్రకారం కూడా మనము ఎవరికైతే ఆయాసం ఉందో అటువంటి వారు, అంటే ముఖ్యంగా దాని లక్షణాలు మనం చెప్పుకున్నాం కదా, అటువంటి ఉండేవాళ్ళు ఈ స్పైరోమెట్రీ పరీక్ష చేయించుకుంటే మనకి COPD ఉందా లేదా. ఈ స్పైరోమెట్రీలో మనకి ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మనకి తెలిసే మనకి, అంటే రోగి నాకు COPD ఉందా లేదా, ఆయాసం పెరుగుతూ ఉందా లేదా తెలుసుకునే లోపల 10 సంవత్సరాల ముందే ఈ పరీక్ష చేయించుకుంటే మనకి COPD ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయండి.
1: అయితే డాక్టర్ గారు, ఎక్కువ మంది మీ వైద్య నిపుణులు చెబుతుంటారు పొగ త్రాగేటువంటి వారికి ఈ COPD అనేటువంటిది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి చెబుతుంటారు డాక్టర్ గారు.
0: అవును,
1: ఎందుకంటారు?
0: అంటే మనకి ఇందాక మనం చెప్పినట్టుగా చాప కింద నీరులా ప్రవహిస్తూ ఉంటుందండి. ముఖ్యంగా COPD రావడానికి 80-85% పొగ తాగటమే. పొగ ఏ రకంగా తాగినా, బీడీ తాగినా, సిగరెట్ తాగినా, చుట్ట తాగినా, ఇంకో రకంగా ఏ రకంగా మనం పొగ పీల్చుకున్నా కానీ పొగ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని రకమైన రసాయన క్రియలు ఏర్పడతాయి. ఇప్పుడు మనకి అవి కనపడవు కాబట్టి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకి కంట్లో నలిసి పడింది అనుకోండి, ముందు కంట్లో నలిసి పడగానే నీళ్లు వస్తాయి. మన నెలక తీలేదనుకో కన్ను ఎర్రబడుతుంది, ఇంకా తీలేదనుకో కంటి చుట్టూ వాపు వస్తుంది. అట్లాగే ఊపిరితిత్తుల్లో కూడా ఈ పొగ అంతా వెళ్ళినప్పుడు ముందుగా మనకి నేచురల్ ఇచ్చినటువంటి ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయి, రక్షణ వ్యవస్థలు అంటాం దాన్ని. రక్షణ వ్యవస్థలు సన్న సన్న సీలియా, మన బ్రష్లో ఉండేటువంటి సన్న సన్న తీరినట్టుగాను సీలియా అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ పొగ వేడితోటి లోపలికి వెళ్ళినప్పుడు ఆ వేడికి అయితేనేమి ఈ పొగలో ఉండేటువంటి రసాయన వల్ల అయితేనేమి, పొగలో ఉండేటువంటి క్యాన్సర్ కారకాల వల్ల అయితేనేమి, ఏదైనా రసాయనికలు ముందుగా ఆ సీలియా మాడి మస్ అయిపోతాయి. దాంతోపాటుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఏం జరుగుతుంది, నీళ్లు కారుతాయి. అట్లాగే

0: దగ్గు కళ్ళు రావడం జరుగుతుంది. తర్వాత ఎర్రబడతాయి, అంటే లోపల మనకు తెలియకుండా శ్వాసనాళాలు బాగా ఎర్రగా వాసి తర్వాత ఉబ్బిపోతాయి అన్నమాట. అలాగే శ్వాసనాళాలు జరిగేటువంటి క్రియ, శ్వాసనాళాలు ఒక చెట్టులాగా మనం ఊపిరితిత్తులను ఊహించుకుంటే చెట్టుకి కాండము కొమ్మలు ఆకులు ఉన్నట్టుగా, అట్లాగే మన ఊపిరితిత్తులు కూడా శ్వాసనాళము, చిన్న కొమ్మలు శ్వాస నాళాలు, అలాగే ఆకుల్ని శ్వాసగోడాలుగా అనుకుంటే చెట్టు బతకాలంటే చెట్టు పచ్చగా ఉండాలి, ఆకులు బాగా ఉండాలి, అప్పుడే చెట్టు బతుకుతుంది. అట్లాగే మనకి ఊపిరితిత్తుల చివరిలో ఉండే శ్వాసగోళాలు, అక్కడే మనకి ఈ ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే పొగ లోపలికి వెళ్ళిన తర్వాత శ్వాసగోళాల్లో కూడా, అంటే చెట్టు ఆకులు లాంటి వాటిలో కూడా అవి శ్వాసగోళాలు పగిలిపోవటము, శ్వాసగోళాల సంఖ్య తగ్గిపోవటము, అలాగే శ్వాసగోళాల పరిమాణం పెరగటము జరిగినప్పుడు మనకి అందాల్సినటువంటి ఆక్సిజన్ మన శరీరానికి అందదు. సో అటువంటి క్రియలన్నీ జరిగేటువంటి మార్పులన్నీ శాశ్వతమైన మార్పులు. అంటే ఒకసారి మార్పు జరిగిందంటే అవి వెనక్కి రాలేవు. కాబట్టి పొగ తాగే వాళ్ళు వల్ల పొగల్లో ఉండేటువంటి విషకారకాల వల్ల, రసాయనకాల వల్ల, క్యాన్సర్ కారకాల వల్ల మూడు రకాలైన మార్పులు జరిగి మనకి ఆక్సిజన్ అనేది ఆగిపోతుంది. సో అందుకని ఎవరైనా మన ఈ ఆకాశం వల్ల మన ప్రోగ్రామ్ వినేవాళ్ళు ఎవరైనా పొగ తాగే వాళ్ళు ఉంటే వెంటనే పొగ ఆపితే మన ఊపిరితిత్తులను మనకి మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాం.
1: ఇక ముఖ్యంగా డాక్టర్ రఘు గారు, కర్మాగారాల్లో, పరిశ్రమల్లో, అలాగే రకరకాల పని ప్రదేశాల్లో ఆయా పనులు చేసేటువంటి వారికి ఈ COPD అనేటువంటి వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది అని చెప్పి వింటుంటాం. ఎందుకంటే కర్మాగారాల్లో పనిచేసేటువంటి వాళ్ళు పనిచేసే ప్రదేశాలను బట్టి, అది కర్మాగారమే అవసరం, అక్కడక్కడ ముఠా మేస్తులని, లేకపోతే క్రషర్లో పనిచేసే వాళ్ళు, పత్తి మిల్లుల్లో, అక్కడ ఇక్కడెక్కడ బోళ్ళంత చోట్ల పనులు
0: చేస్తుంటారు.
1: వాళ్ళల్లో కొంచెం ఈ పొగ తాగే అలవాటు కూడా కొద్దిగా
0: తరచూ
1: ఎక్కువగా వింటుంటాం డాక్టర్ గారు. సో వీళ్ళకి బాగా ఈ COPD అనే ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని చెబుతుంటారు డాక్టర్. కొంచెం వివరించండి ఎందుకు అయి ఉంటుంది, మరి వాళ్ళు ఆ సమస్య నుంచి బయటికి రావాలంటే వాళ్ళకి ఏం జాగ్రత్తలు మీరు చెబుతారు?
0: అదే మీరు చెప్పినట్టుగా ప్రతి కర్మాగారాల్లో, మీరు చెప్పేటువంటి ప్రతి వాటిలో కూడా దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పొగ అయితే ఎట్లా వెళ్తే తేడా వస్తుందని చెప్పుకున్నాము, అట్నే దుమ్ము ధూళి వెళ్ళినా లోపల ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు ఊపిరితిలో జరుగుతాయి. ఎప్పుడైతే ఊపిరితిలో మార్పులు వస్తాయో దాన్ని బట్టి వాళ్ళకి COPD రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పని ప్రదేశాల్లో, ఇందాక మీరు చెప్పినట్టుగానే పని ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళు ఈ దుమ్ము ధూళితో పాటు కూడా పొగ తాగడం అనేది అలవాటు చాలామందికి ఎక్కువగా ఉంటుంది. మూలిగే నాక మీద తాటి పండు పడినట్టుగా పొగతో పాటు దుమ్ము ధూళి కూడా ఎప్పుడైతే చేరుతుందో ఊపిరితిత్తుల తొందరగా మనకి చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. పొగ తాగే వాళ్ళకి 15 నుంచి 20 సంవత్సరాలు పడితే, ఈ దుమ్ము ధూళితో పాటు పొగ తాగే వాళ్ళకి 10 సంవత్సరాలకి జబ్బు తొందరగా రావడానికి, చిన్న వయసులోనే జబ్బు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి దుమ్ము ధూళి ప్రదేశాలు పనిచేసే కార్మికులకి రక్షణ కోసం ఆ ఫ్యాక్టరీ యజమానులు కానీ, ఆ ఫ్యాక్టరీ సంబంధించిన వాళ్ళు కానీ పని ప్రదేశాల్లో వాళ్ళకి స్వచ్ఛమైన గాలి, దుమ్ము ధూళి లేనటువంటి గాలి అందించే ఏర్పాట్లు వాళ్ళు చేయాలి. అటువంటి ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు కూడా తన వంతు రక్షణ వ్యవస్థలు వాళ్ళు తయారు చేసుకోవాలి. ముఖ్యంగా పొగ తాగడం అనేది చాలా హానికరమైన ఇది కాబట్టి, అందరికీ మన శ్రోతలు ఎట్లా వింటున్నారు కాబట్టి పొగ తాగడం అనేది ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది. అట్లాగే వాళ్ళ ఫ్యాక్టరీ ఓనర్స్ వాళ్ళు రక్షణ వ్యవస్థలు కలిగించలేనప్పుడు తన వంతు రక్షణగా మాస్క్ పెట్టుకోవడం. ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే, మేము మాస్క్ పెట్టుకుంటే మాకు గాలి ఆడట్లేదు, మేము పనిచేయలేకపోతున్నాం అని చెప్పేసి మాస్క్ పెట్టుకోకుండా ఉంటారు. సో అట్లా చేసినప్పుడు మనకు తెలియకుండానే దుమ్ము ధూళి మన కంటికి కనపడదు, సన్న సన్న సూక్ష్మరేవులు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఊపిరితిత్తులు చెడిపోతుంటాయి. కాబట్టి అటువంటి ప్రదేశాల్లో పనిచేసే ప్రతి కార్మికుడు కూడా తన వంతు రక్షణగా మాస్క్ పెట్టుకుంటే వీలైనంత వరకు తన ఊపిరితిత్తులను తనే కాపాడుకున్న వాళ్ళు అవుతారు అన్నమాట.
1: యాజమాన్యంతో పాటు యాజమాన్యం వాళ్ళ యూనియన్ లీడర్లని ఏదో
0: అవును,
1: వాళ్ళు కూడా నెలకొకసారి ఇలా ఆరోగ్యం కాపాడుకోవడం మంచిది, ధూమపానం లాంటివి చేయకుండా ఉంటే మంచిది, వాళ్ళు కూడా
0: అవగాహన కల్పిస్తే ఇంకా మన కార్మికులకి ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా, అంటే వీళ్ళు ఒక్కరే పనిచేస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయనుకోండి ఆ భారం అట్లా కుటుంబం మీద కూడా పడుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే తొందరగా అవగాహన కల్పించుకొని దాని తగ్గట్టుగా రక్షణ వ్యవస్థలు

0: తెచ్చుకొని ఊపిరితిత్తులని తనంతగా తనకు శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా.
1: ఏమిటి డాక్టర్ గారు నష్టం? సరే ఆయనకు అంతగా తెలియదు, ఏదో శ్వాస పీల్చుకోవడం కొంచెం ఇబ్బంది ఉందో, ఏముందిలే ఉబ్బసం, అదేం పెద్దగా ఏం చెయ్యదులే, మామూలు తగ్గిపోద్దిలే అని ఇలా అంటుంటారు పక్కన ఉన్నటువంటి కార్మికులు లాంటి వాళ్ళు కానీ స్నేహితులు కానీ చెబుతారు. అదేంటి, ఏమన్నా అంటే హార్ట్ అటాకులు వస్తాయా లేకపోతే పక్షవాతాలు వస్తాయా, ఇలా ఏమన్నా రిస్క్ ఉంటుందా, ఏమొస్తుంది దానివల్ల?
0: అంటే మనకి ఎప్పుడైతే ఆయాసం మొదలైందో దాదాపుగా ఊపిరితిత్తుల్లో 50% పైన మనకు ఊపిరితిత్తులు చెడిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఊపిరితిత్తులు మామూలుగా గాలి పీల్చుకోవాలంటే ఓన్లీ 20% ఊపిరితిత్తులు మనం వాడుకుంటాం, మిగతా 80% రిజర్వ్లో ఉంటుంది. అంటే అది పనిచేయదు, అంటే అవసరమైనప్పుడు పనిచేద్దాం ఖాళీగా ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఆయాసం వచ్చిందని మనకి అర్థం చేసుకున్నామో దాదాపుగా మన 20% కాక ఇంకో 30% కూడా అది వర్క్ లోడ్లో పడిపోయి ఆయాసం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆయాసం వచ్చిందో వెంటనే మనం అంటే మామూలుగా కింద ఒక ఇంజెక్షన్ వేసుకుంటే ఆయాసం తగ్గిపోతుంది. అవన్నీ తాత్కాలికమైన వైద్యాలు, శాశ్వతంగా అసలు మన జబ్బు ఏందో తెలుసుకొని ఆ జబ్బుకు తగ్గట్టు ముందుగానే జబ్బు నిర్ధారణ చేసుకోవటం, ముందుగానే వైద్యం సలహా తీసుకోవటం, ముందుగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటుంటే ఇటువంటి జబ్బు అందరితో ఆగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు దుమ్ము ధూళికి వెళ్తున్నారు అనుకోండి, ఇంకా ఆయాసం వచ్చింది, ఇంకా దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కాకుండా పనిచేసే ప్రదేశం నుంచి బయటకు వచ్చేసేసి ఇంకో పని ఎత్తుకోవటము, దుమ్ము ధూళిని పని ఎత్తుకోవటము, శారీరక శ్రమ పడే కొద్దీ మనకి ఆయాసం పెరిగే కొద్దీ మనకి శరీర ఊపిరితిత్తులో మార్పులు వస్తాయని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మన వర్క్ స్టైల్ అనేది మార్చుకోవాలండి.
1: సరే డాక్టర్ గారు, ఏదో అతనికి ఉండేటువంటి బలహీనత వల్లనో కార్మికులు పనిచేసే కాడ ఖాళీ సమయాల్లో ఆగలేకుండా గబాలన పొగాకు తాగేస్తుంటారు, బీడీలని చుట్టలని సిగరెట్లని ఇలా ఏదో తాగేస్తుంటారు, వాళ్ళ నిర్లక్ష్యం వలనో ఎక్కువ తాగేయడం వలనో దీర్ఘకాలికంగా తాగడం వలనో ఈ COPD డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు, మీలాంటి స్పెషలిస్ట్ దగ్గరికి COPD అయ్యాన్ని నిర్ధారించారనుకోండి, మరి చికిత్స అందించాలి కదా, ఏమి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?
0: అంటే మామూలుగా ఏంటంటే ముందు నిర్ధారణ అయిన తర్వాత తీవ్రత ఎంత ఉందో తెలుసుకుంటాం. మొదటి దశలో ఉన్నారా, రెండో దశలో ఉన్నారా, మూడో దశలో ఉన్నారా, చివరి దశలో ఉన్నారా, అంటే అతని ఆయాసాన్ని బట్టి మనం ఇందాక చెప్పుకుంటాం నిర్ధారణ పరీక్ష ఉన్నాం కదా స్పైరోమెట్రీ, ఆ స్పైరోమెట్రీలో జబ్బు నిర్ధారణ ఒకటే కాకుండా తీవ్రత కూడా ఎంత ఉందో తెలుసుకోవచ్చు. సో తీవ్రతను బట్టి పేషెంట్కి వైద్యం చేయడం అనేది జరుగుతుంది. ఆ తీవ్రత మొదటి రెండు దశల్లో ఉన్నాయనుకోండి, ఇందాక చెప్పినట్టుగా పనిచేసే ప్రదేశం నుంచి బయటకు వచ్చేసి వేరే పని చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందులో పొగ తాగే వాళ్ళు అలవాటు ఉండే వాళ్ళు ఖచ్చితంగా పొగ ఆపాలి. ఎందుకంటే ఈ జబ్బు ఒకసారి మొదలైందంటే ఆపడానికి ఎటువంటి మందులు లేవు. మనం ఇచ్చే మందులు కానీ వైద్యం కానీ పెరిగే తీవ్రతని స్పీడ్ని తగ్గించే మందులే తప్ప పెరుగుతున్న దాన్ని మనం ఆపడానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి అది మొదలైందని తెలుసుకోగానే తీవ్రతను బట్టి మనం వైద్యం చేసుకో. మొదటి రెండు దశల్లో పెద్ద ఇబ్బంది ఉండదు రోగికి, మూడు నాలుగు దశలకు వచ్చేటప్పటికి కొంచెం ఆక్సిజన్ ఇవ్వటము, రకరకాల మందులు వాడటము, ఒక ఇంటికే పరిమితం అవ్వటము, లేదంటే ఎక్కువైనప్పుడు హాస్పిటల్కి తరచుగా వెళ్ళటం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి తీవ్రతను బట్టి తీవ్రత నిర్ధారణ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి వైద్యానికి అందులో కూడా డాక్టర్లు చెప్పిన సహకరించి దాని తగ్గట్టుగా వైద్యం చేయించుకోవాలి.
1: వీళ్ళు ఈ వైద్యంతో పాటు డాక్టర్ గారు కార్మికులు కావచ్చు, మామూలు వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటే ఆహార విహార నియమాలు ఏమైనా పాటించాలా వీళ్ళు ఏమైనా ప్రత్యేకించి?
0: ప్రత్యేకించి అంటే మనకి కొన్ని విటమిన్స్ లోపాల వల్ల కూడా ఇది వస్తూ ఉంటుందండి, విటమిన్ ఏ కానీ డి కానీ సి కానీ. సో అటువంటి సంపూర్ణమైన సమతుల్యమైనటువంటి ఆహారం అనేది చాలా వాళ్ళకి ముఖ్యము. సరిపోయిన కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ మాంసకృతులు కానీ కొవ్వు పదార్థాలు కానీ అన్నీ సమతుల్యంలో ఉండేటట్టుగా మనం ఆహారం తీసుకోవాలి. కొందరు ఏంటంటే ఎక్కువగా తినటం కానీ చేయకుండా మితంగా తినటము, ఎంతవరకు మనకి సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఉంటే మనకి దాదాపుగా ఈ జబ్బుకి సరైన వైద్యం చేసుకున్నట్టుగా ఆహారం తరపున.
1: తర్వాత డాక్టర్ శ్రీకంఠి రఘు గారు,
0: సార్
1: మామూలుగా చాలా వ్యాధులకు సంబంధించి ఇటీవల కాలంలో వ్యాధి నిరోధక టీకాలు లాంటివి వేస్తూ ఉంటారు, ముఖ్యంగా చిన్నతనం బాల్యంలో ఎక్కువ వేస్తుంటారు అనుకోండి, కొన్ని కొన్నిటికి ఆ మధ్య కరోనా టైంలో చాలా వ్యాక్సినేషన్ ఇచ్చారు, అట్లాగే ఈ COPD లాంటి వాటికి కూడా ఏమైనా వ్యాక్సినేషన్ లాంటి కానీ వ్యాధి నిరోధక టీకాలు లాంటివి కానీ ఉన్నాయా?
0: COPD కంటూ వ్యాధి నిరోధక టీకాలు అయితే ఏం లేవండి. మామూలుగా రెండు రకాల టీకాలు ఊపిరితిత్తులకు సంబంధించి వేస్తుంటాము. ఒకటి నిమోనియా రాకుండా నిమోకాకిల్ వ్యాక్సినేషన్ ఉంటుంది, అది 60 సంవత్సరాల లోపల వాళ్ళకైతే ఒక డోసు వేస్తాము, 65 సంవత్సరాల పైన

0: చెప్పండి వాళ్ళకి, 60 సంవత్సరాల లోపల వాళ్ళకి 2 డోసులు ఇస్తాం అనమాట. అది ఏంటంటే సీఓపీడీలో ఆల్రెడీ ఊపిరితిత్తులు దెబ్బతింటే దాంతో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఇంకా ఆయాసం ఎక్కువ అవ్వడం, హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆ తీవ్రత పెరగకుండా ఉండడం కోసం నిమోకాకిల్ వ్యాక్సిన్ ఒకటి, రెండోది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటే జలుబు మూలకంగా, జలుబు వచ్చిన ప్రతిసారి కూడా ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటడం జరుగుతుంటుంది. సో వాటి నుండి రక్షణ కలిగించడం కోసము ప్రతి సంవత్సరము మనం ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి వీళ్ళకి.
1: అయితేనండి, ఈ సీఓపీడీ ఉన్నటువంటి వారు మరీ ముఖ్యంగా ఈ కార్మికులు లాంటి వాళ్ళు ఎలాంటి జీవన శైలి మార్పులు చేసుకోవాలండి? అంటే ఇప్పుడు మామూలుగా వ్యాయామం చెబుతుంటారు, ప్రతి ఒక్క సమస్యకు వ్యాయామం మంచిది అంటుంటారు, వీళ్ళకు కూడా మంచిదేనా చేసుకోవచ్చు?
0: వీళ్ళకు కూడా
1: ఇంకోటి డాక్టర్, ఈ కార్మికులు
0: చెప్పండి.
1: అనగానే వాళ్లకు నిర్ధారించినటువంటి సమయంలో అంటే 7 గంటలు 8 గంటలు ఏదో ఉంటుంది వాళ్ళ టైమింగ్స్, వాళ్ళు పని చేస్తూనే ఉంటారు, అంటే శరీరంలోని అన్ని అవయవాలు కదులుతూనే ఉంటాయి. ఇంకా వ్యాయామం చేస్తే మంచిది అంటే ఇది సరిపోదా, ఇంకేమైనా చేస్తే మంచిదా?
0: అంటే మనకి సీఓపీడీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సీఓపీడీకి సంబంధించి ఊపిరితిత్తుల వ్యాయామం కొన్ని ఉన్నాయండి. అవి చేసుకుంటూ ఉంటే మనకి ముఖ్యంగా 3వ దశ 4వ దశ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 మీటర్లు నడిస్తే ఆయాసం వచ్చేవాళ్ళు మన ఈ వ్యాయామంలు ఎన్ని యోగా ప్లస్ దీనికి సంబంధించిన వ్యాయామాలు చేసుకుంటుంటే ఇంకా 100, 150 నుంచి 200 మీటర్ల వరకు నడవడానికి అవకాశం ఉంటుంది. సో తీవ్రతను మనం తగ్గించుకున్న వాళ్ళు అవుతాము, అట్లాగే మన బాడీ కండిషనింగ్ అంటారు, ఫిట్నెస్ అంటారు అన్నమాట. సో దానికి కూడా ఈ శ్వాస సంబంధించినటువంటి వ్యాయామాలు వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయండి.
1: తర్వాత డాక్టర్ గారు, వీళ్ళు ఎలాంటి మందులు తీసుకోవాలండి? అంటే దగ్గుకు మందు తీసుకోవాలా, ఆస్త్మాకు మందు తీసుకోవాలా, ఇలా అంటుంటారు,
0: అవునవును,
1: పారాసెటమాల్ అని, పెయిన్ కిల్లర్స్ ఇలా చెప్పినట్టే, దీనికి ఏమైనా మందులు ఉంటాయా?
0: అదే మనకి తీవ్రతను బట్టి ఇందాక అనుకున్నట్టుగా దశల వారీగా దాన్ని ఉంటుందండి. ఏ దశలో ఉన్నారో మనం నిర్ధారణ అయిన తర్వాత దానికి సంబంధించిన వైద్యం డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకుంటుంటే వాళ్ళు సుఖంగాను సంతోషంగాను, ముఖ్యంగా వాళ్ళ సమస్య ఏంటంటే ఆయాసం. సో ఆయాసం తగ్గితే అతని పని అతను చేసుకోగలుగుతాడు. సో డాక్టర్ పర్యవేక్షణలు ఎప్పుడైతే వైద్యం చేసుకుంటారో వీళ్ళకి ఆయాసం అనేది మనం కొంచెం తగ్గించగలుగుతాము, అతని పని అతను చేసుకోవడానికి, అతన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయి.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, మరీ ప్రధానంగా ఈ కార్మికులు ఆయా పనిచేసే ప్రదేశాలను బట్టి, వాళ్ళకి బలహీనతలను బట్టి ఆ పొగ త్రాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మానేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఎందుకంటే అది ఆపుకోలేరు, ఎంత ఆపుకుందామన్నా. అందులో డిపెండెంట్ నికోటిన్ అంటే ఈ పొగకి డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఏదైనా సలహాలు లాంటివి ఏమైనా మీరు అందించగలరా మానేయడానికి?
0: అదే ముఖ్యంగా అది రోగి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండేవాళ్ళు, పట్టుదల ఉండేవాళ్ళు, అంటే ఆల్రెడీ అతనికి దీనివల్ల నాకు ఆరోగ్యం చెడిపోతున్నది అనేది అతను తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఇదేంటంటే మిగతా జబ్బుల మాదిరి కాకుండా ఇది మనకి తెలియకుండా లోపల నుంచి దొంగ దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే మనకి సీఓపీడీ మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత వీలైనంత వరకు మనము పొగ తాగడం అనేది ఆపాలి. ఖచ్చితంగా పొగ తాగడం అనేది ఆపకుండా సీఓపీడీని ఆపటము, జబ్బును తీవ్రత తగ్గించడం ఎవరి వల్ల కాదు, అది రోగి వల్లనే అవుతుంది. ఎప్పుడైతే మన జబ్బు నిర్ధారణ అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఈ 10 లోపల అనుకోండి, నిదానికి ఎట్లయినా ఆపుతాడు, 10 కంటే రోజుకి ఎక్కువ తాగేవాళ్ళు, 20 అంతకంటే ఎక్కువ తాగేవాళ్ళు ఆపడం అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. సో అటువంటి వాళ్ళని కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. రోగికి, రోగితో పాటు రోగి బంధువులకి వాళ్ళకు కూడా చెప్తాం, రోజుకి ఎన్ని తాగుతున్నాడు, ఎట్లా తాగుతున్నాడు, ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకోవటం. ఆ డేట్ లోపల ఇప్పుడు 4 రోజులు 15 రోజులు 20 రోజులు తగ్గించుకుంటా వచ్చి ఆపడం అనేది అతనికి కౌన్సిలింగ్ ఇస్తాం. అట్లాగే కుటుంబ సభ్యులు కూడా చెప్పాలి, అలాంటి డేట్కి మీ వాళ్ళు పొగ తాగడం ఆపుతా ఉన్నారు, వాళ్ళు మధ్య మధ్యలో గుర్తు చేయటం, దీనితో పాటు పొగ తాగే వాళ్ళతో తిరగకుండా ఉండాలి. అది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఎంత దూరం ఎంత మనం కట్టడి చేసుకున్నా పొగ తాగే ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఏం కాదు ఎరారు తాగుతారు అంటే వాడు పోతాడు తాగుతాడు, దానికి మళ్ళీ బానిస అయిపోతాడు. ప్రతి ఒక్కరికి ఒక చోట సిగరెట్ తాగాలని ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్లకుండా ఉండాలి. ఒకే షాప్లో సిగరెట్ కొంటాడు, ఆ షాప్ సైడ్ పోకుండా ఉండాలి. సో ఈ కొన్ని మన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే, ప్లస్ ఎప్పుడైతే మనకి పొగ తాగాలని మనసు ఎప్పుడైతే లాగుతుందో మన కాన్సన్ట్రేషన్ వేరే దాని మీదకి డైవర్ట్ చేసుకోవాలి. తాగాల మీద వెంటనే 4 సార్లు బాగా గాలి

0: తీసుకోవడం, లేదా పక్కన ఎవరితో మాట్లాడడం, లేకపోతే గ్లాస్ మంచీలు తాగడం, అట్లా చిన్న చిన్న ఒక రెండు మూడు సెకండ్స్ దాని మీద దృష్టి మళ్ళీ చేస్తే అక్కడికి ఇది పోతుందన్నమాట, తాగాలనే లాగేటువంటిది కూడా తగ్గిపోతుంది.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం. ఆకాశవాణి శ్రోతలు నమస్కారం.
2: మీరింతవరకు పని ప్రదేశాలలో కార్మికులకు వచ్చే COPD సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో పరిచయం విన్నారు. కార్మిక కార్యక్రమంలో ఇప్పుడు ఒక కార్మిక గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా భాగమతి, ఈ చిత్రానికి శ్రేయా ఘోషల్ పాడిన పాట, సంగీతం తమన్, గీత రచన శ్రీజో.

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వార్తల వివరాలు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో నిర్వహించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్దిదారులకు నగదును అందజేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం P4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందజేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పేదరికం లేని సమాజం చూడాలనేదే మా కళ. పేదల కనీస అవసరాలు తీర్చాలని అనునిత్యం ఆలోచిస్తున్నాం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 పూర్తిగా బెడ్కే పరిమితమైతే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క NDA ప్రభుత్వమే. సంవత్సరానికి 32,000 కోట్లు అవుతుంది. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తున్నాం.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని AS పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కని నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నూతన రైల్వే జోన్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
2: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమ

0: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే మన రాష్ట్రంలో మన డిఆర్ఎం మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కలలకంటూ మన జోన్ మనకు ఉండాలని మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఆ కర్తవ్యాన్ని ఈరోజు చేసి చూపించాం.
1: రైల్వే జోన్ ప్రాంతీయ సమతుల్య అభివృద్దికి దోహదపడుతుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా సరుకు రవాణా మౌలిక వసతుల అభివృద్ది వేగవంతం అవుతాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం శిక్షణా తరగతుల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తల వికాసం పరిరక్షణ బాధ్యతలు అనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ శిక్షణా తరగతులు కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తాయని తెలిపారు. పంచాయతీల ఆదాయ వనరులను బలోపేతం చేయడంతో పాటు పరిశ్రమలు ప్రైవేటు విద్యాసంస్థల నుంచి రావాల్సిన పన్నుల వసూళ్లను సమర్థవంతంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్నుల వసూళ్లపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2: అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, దానికి పర్ క్యాపిటల్ కన్సంప్షన్, రోడ్లు వేయడం దగ్గర నుంచి కానీ చెత్త సేకరణకు కానీ వాళ్ళు వచ్చే వదిలే పొల్యూషన్ కానీ మంచినీళ్ళు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఎల్ ఆల్ ఆర్ అండర్ ఎస్ఎస్. దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్కి రిపేర్స్కి మెయింటెనెన్స్కి వచ్చేస్తుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల జీవనోపాధి కార్యక్రమాల సమీక్షా సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి అవకాశాలను విస్తరించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, రుణ సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు వివిధ రంగాల్లో ఉపాధి కార్యక్రమాలను విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదిలో పడవ ప్రయాణం చేసి కాలుష్య పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోనే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది ని తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ద్వారా నదుల పరిస్థితిని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిరంతరం పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. తిరుపతి రక్సోల్ ఎక్స్ప్రెస్ రైలు రెగ్యులర్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం తిరుపతి రైల్వే స్టేషన్లో ఈరోజు ఘనంగా జరిగింది. తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి జెండా ఊపి రైలు తొలి ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇప్పుడు సాధారణ రైలుగా అందుబాటులోకి తీసుకురావడం పట్ల గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు ఉత్తర భారత రాష్ట్రాలతో మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలను గుంతకల్లు రైల్వే డివిజన్ డీసీఎం మోహన్ కృష్ణ పాత్రికేయులకు వివరిస్తూ,
3: ఈ రోజున 07051 నెంబర్తో నడుస్తున్న స్పెషల్ రైల్ని, తిరుపతి రక్సాల్ స్పెషల్ రైల్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 17433 అనే నెంబర్తో ఇక నుంచి రెగ్యులర్గా ఇక్కడ నుంచి నడుస్తుంది. ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చి ఈ ట్రైన్ యొక్క మొదటి రన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ప్రయాణికులందరికీ కూడా ఈ సౌకర్యం బాగా వినియోగించుకుంటారని, ముఖ్యంగా బీహార్ వరకు ట్రైన్ వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే భక్తులకి ఇది చాలా మేలు చేకూరుస్తుందని భావిస్తున్నాము.
1: పర్యావరణ అను

కులం కాలుష్యరహితం వాతావరణ మార్పులను తట్టుకునే నగరాల అభివృద్ధిపై చర్చించేందుకు విజయవాడలో భారతదేశంలో సుస్థిర నగరాల సమగ్ర విధాన సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఈ సదస్సును ఈరోజు, రేపు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. పాలు, పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 1వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. మన దైనందిన ఆహారంలో పాలు ఒక ముఖ్యమైన భాగం. పాలు మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా శరీరానికి సమతుల్య ఆహారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమ కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న పాల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేందుకే ఈరోజు పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట మహిళా విభాగం సమావేశం నిన్న నిర్వహించారు. రాష్ట మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు, పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్టంలో మహిళలకు సంబంధించిన అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మహిళల సాధికారత, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశం నిర్ణయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట సమగ్రాభివృద్ధికి నూతన రైల్వే జోన్ ఉపకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఆదాయ వనరుల పెంపు కీలకమని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా స్వయం ఉపాధిగా జూట్ బ్యాగ్స్ తయారీ, ఈ అంశంపై శ్రీమతి సూర్యకుమారి గారితో పరిచయం వింటారు.
8: ఆధునికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మహిళలు అనేక రంగాల్లో రాణిస్తూ తమ ప్రతిభా పాటవాలని జోడిస్తూ మరి రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలకి అనుకూలంగా తమ సంసారాలను నెట్టుకు రావడానికి మహిళలు ఎన్నో రంగాలలో తమ ఉన్నతిని, అభివృద్ధిని సాధిస్తున్నారు. మరి నేటి కాలంలో ఈ పెరిగిన ధరలకి అనుగుణంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తే కానీ కుటుంబాన్ని గడపలేని పరిస్థితిలో ఉందన్న సత్యం అందరికీ తెలిసిందే. మరి ఎంతోమంది చదువుకున్న మహిళలు కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళలేక అలాగే ఇంటి పట్టున ఉంటూ తమ ప్రతిభా పాఠవాళ్ళకి ప్రభుత్వం కల్పిస్తున్న రుణాలను తీసుకుంటూ

0: ప్రభుత్వం వారు అందించే అనేక రుణాలని మహిళలు తీసుకుంటూ అనేక రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. మరి వాటిలో ఈ కోవకు చెందిందే జూట్ బ్యాగ్స్ల తయారీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న సూర్యకుమారి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: సూర్యకుమారి గారు, మీరు ఈ జూట్ బ్యాగ్స్ రంగం తయారీలో రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి?
1: ప్రధాన కారణం నాకున్న ఇంట్రెస్టు. తర్వాత మనకి ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనకి పాలిథిన్ని బ్యాన్ చేసి కవర్స్ అనేవి తయారీ అనే ప్రాసెస్ వచ్చింది. ఆ ప్రాసెస్లో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉన్నవి ఏవైతే తయారీ జరుగుతుందో మన దగ్గర అవి బాగా మార్కెట్లోకి వెళ్తాయి అన్న ఆలోచనలో నేను ఈ జూట్ని ఎంచుకోవడం జరిగింది. సో అలాగా నేను జూట్ బ్యాగ్స్ తయారీని నేర్చుకున్నాను. నేర్చుకొని తర్వాత నేను కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించి అలా ముందుకు వచ్చాను. ఇందులో కేవలం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి ఆ కాన్సెప్ట్లో ముందుకు వచ్చాను.
0: అంటే మీ వంతుగా ప్రకృతికి సహాయం చేయడానికి.
1: అంతే అండి.
0: చాలా మంచి ఆలోచన అండి. అసలు మీరు ఈ జూట్ బ్యాగ్స్ ఎక్కడ నేర్చుకున్నారు? తయారీ చేయటం అనేది ఎక్కడ నేర్చుకున్నారు?
1: నేను తయారీ విజయవాడలోనే నేర్చుకున్నానండి.
0: ఎంత సమయం పట్టింది మీకు నేర్చుకోవడానికి?
1: ఒక వారం రోజుల్లో కొన్ని రకాల బ్యాగ్స్ వాళ్ళు తయారీ చేయడం అనేది నాకు నేర్పించారు. ఇంకా వాళ్ళు నేర్పినవి కొంత హ్యాండ్ బ్యాగ్స్, పౌచ్లు, ఇట్లాగా రన్నర్స్ జిప్పులు ఎక్కించడం ఇట్లా కొంత నేర్పించారు వాళ్ళు. ఒక 8 రకాల బ్యాగులు. ఇంకా అక్కడి నుంచి నేను డెవలప్ చేసి నేను 100 రకాల మోడల్స్ ఇప్పుడు నా దగ్గర తయారీ ఉన్నాయండి.
0: అంటే ఇప్పుడు జూట్ బ్యాగ్స్ అన్ని రకాలు చేస్తున్నానన్నారు కదా. కొన్ని జూట్ బ్యాగ్స్ మనకి ట్రావెలింగ్కి పనికొచ్చే జూట్ బ్యాగ్స్ ఉంటాయి, అలాగే సెల్ ఫోన్ పెట్టుకోవడానికి జూట్ బ్యాగ్స్ ఉంటాయి. అసలు ఏ రకాలు ఉంటాయి ఈ జూట్ బ్యాగ్స్లో? ఈ జూట్ బ్యాగ్స్ తయారీకి అది ఎలా ఉపయోగిస్తారు? తయారీకి ఈ జూట్ను తీసుకొచ్చి ఎన్ని రోజులు నానబెడుతూ ఉంటారు కదా, అది అసలు ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది కొంచెం మా శ్రోతలకు తెలియజేయండి.
1: జూట్ తయారీ అయిన జూట్నే కొంటామండి. మేమేమి తీసుకొచ్చి నానబెట్టడం అది ఏమి ఉండదు. మనకి ఏలూరు జూట్ మిల్స్లో నేను తీసుకునేదాన్ని. అక్కడ మనకి ఏంటంటే వెనకాల మనకి ఫాయిల్తో వచ్చిన మంచి జూట్లో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ క్వాలిటీ జూట్ని నేను తీసుకుని దాంతోనే బ్యాగ్స్ తయారు చేయడం స్టార్ట్ చేసాము. అయితే అందులో చెప్పాను కదా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర 100 రకాల మోడల్స్ ఉంటాయి. ఆ 100 రకాల్లో కూడా స్టార్టింగ్ చిన్నది ఏంటి అంటే చిన్న మన కాయిన్స్ పౌచ్ దగ్గర నుంచి మొదలుపెట్టి పిల్లలు స్కెచ్ పెన్స్ పెన్స్ వాడుకునే దాన్ని, తర్వాత టాయిలెట్ పౌచ్లుగా వాడుకుంటారు, ట్రావెలింగ్ పౌచ్లు వాడుకుంటారు, ఇవన్నీ కూడా సెల్ ఫోన్ బ్యాగ్స్, సెల్ ఫోన్ పర్సెస్, సెల్ ఫోన్ పౌచ్లు, సెల్ ఫోన్ ఛార్జింగ్ పౌచ్లు, తర్వాత మన వాషింగ్ మెషిన్ కవర్స్, వాషింగ్ మెషిన్ కవర్స్, మిక్సీ కవర్స్, గ్రైండర్ కవర్స్, ఓవెన్ కవర్స్, ఇవన్నీ కూడా మన నా దగ్గర తయారీ ఉన్నాయండి. తర్వాత ఇంకా ఏంటంటే ట్రావెలింగ్ బ్యాగ్స్, బ్యాగ్స్ కూడా పెద్ద సైజ్ బ్యాగ్స్.
0: తర్వాత అంటే బరువు ఆపుతుందండి?
1: చక్కగా ఆపుతుందండి బరువు. ఇప్పుడు నా దగ్గర నేను తయారీ చేసి ఇచ్చిన వాళ్ళు కనీసం 2-3 ఏళ్ళు స్కూల్ బ్యాగ్స్ అయితే 5 సంవత్సరాల వరకు కూడా వాడుకుంటున్నారు, చాలా బాగున్నాయండి అని. కొంత జూట్తో కలిపి మనం కింద ఇలాగ తాళ్ళు అవి వేసిన వాటిల్లో కొంత వేరే మెటీరియల్ వస్తుంది. ఆ మెటీరియల్ పాడవుతుందేమో కానీ ఇది మాత్రం జూట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. అలాగా మన స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు నేను ఎలా చేయిస్తాను అంటే చాలా మంది చాలా లూజ్ స్టిచ్చింగ్ వేస్తారు.
0: అంటే కొంతమంది వింటూ ఉంటాం జూట్ బ్యాగ్స్ పిగిలిపోయినాయి.
1: ఏదైనా బ్యాగ్ కొనుక్కుని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మనం రీస్టిచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది జనరల్ గా బయట నుంచి ఏ బ్యాగ్ తెచ్చిన. కానీ నా దగ్గర స్టిచ్చింగ్ మాత్రం ఒకసారి మనం బ్యాగ్ ఇచ్చాము అంటే మళ్ళీ అది ఊడిపోకూడదు, మళ్ళీ తిరిగి రాకూడదు. అది లాంగ్ రన్ లో కొంత ఊడతాయి కానీ ఇస్తూనే సహజంగా ఉండలేదు, కానీ ఇస్తూనే మనం తీసుకొచ్చుకుంటూనే మనం ఇచ్చేయకూడదు. అందుకని నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ డబుల్ స్టిచ్చింగ్ ఇస్తానండి. కాబట్టి దాని వల్ల ప్రాబ్లం లేదు, నాకు అదే రెప్యుటేషన్.
0: అంటే ఇప్పుడు జూట్ బ్యాగ్స్ తయారీకి మామూలుగా మనం మిషన్, మామూలు మిషన్ ఏనా అండి దానికి సెపరేట్ ఉంటుంది?
1: కాదండి, జూట్ మిషన్ వేరే, జూట్కి మిషన్స్ వేరే ఉంటాయి.
0: అంటే ఇప్పుడు బ్యాగ్కి తయారీ అప్పుడు, అంటే మోడల్కి తయారీ అప్పుడు సూది అది మార్చడం అనేది ఏమన్నా ఉంటుందా?
1: లేదండి, జూట్తో కుట్టేటప్పుడు జూట్కి అన్నిటికీ ఒకటే సూది, కలర్ కాంబినేషన్స్లో కుడతాం కాబట్టి.

0: దారం మార్చుకుంటూ ఉంటాం కానీ సూది మాత్రం సేమ్.
1: మరి ఇప్పుడు జూట్ బ్యాగ్స్ మనకి చాలా మార్కెట్లో చూస్తూ ఉంటాము, చాలా రకరకాల డిజైన్స్ అవి వస్తాయి. ఏ సీజనల్ వైజ్గా అంటే స్కూల్ పిల్లలు స్కూల్ రీఓపెన్ అప్పుడు ఒక రకంగా ఉంటూ ఉంటాయి, పండగలప్పుడు ప్రత్యేకంగా ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉంటాయి, మరి అవి ఎలా తయారు చేస్తారు?
0: మేము పండగలకి వాటికి ప్రత్యేకంగా వాళ్ళు ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది మన దగ్గర. సో ఇప్పుడు మొన్ననే సంక్రాంతి పండగ అయింది. సంక్రాంతి పండగ అంటే గొబ్బెళ్ళు, తర్వాత భోగి మంటలు, తర్వాత మన గంగిరెద్దు వాళ్ళు ముగ్గులు ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని ఆ కాంబినేషన్స్లో మేము ప్రింట్లు తయారు చేస్తాము. అచ్చంగా ముగ్గులు కావాలి, ముగ్గులు ప్రింట్లు కావాలి అన్న వాళ్ళకి అలా ఇస్తాము. తర్వాత మీరు ట్రెడిషనల్ పండుగలు చూడండి, శ్రీరామనవమికి రాములు వారు, సీతాదేవి ఇలాగా నలుగురు ఉన్న పిక్చర్స్లో అడుగుతూ ఉంటారు. అంటే రాములు వారి పందిట్లో పంచి పెడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ప్రింట్ అడుగుతారు, అలా ఇస్తాము. అమ్మవారి దసరా నవరాత్రులు అవుతాయి, ఆ నవరాత్రుల్లో అమ్మవారి ప్రింట్లు అడుగుతారు. అట్లా ఇది దేనికి తగ్గట్టుగా దానికి. తర్వాత పెళ్లిళ్ళల్లో వాళ్ళ పేర్లు, వాళ్ళ డేట్స్ మెన్షన్ చేస్తారు.
1: మధ్యలో తెర చల్లా పట్టుకున్నట్టు
0: అడుగుతారు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అవన్నీ కూడా మేము చేస్తామండి. తర్వాత పెన్షనర్లు ఇప్పుడు రీసెంట్ గా పెన్షనర్స్ కూడా ఇలాంటివి ఇచ్చుకునేటప్పుడు వాళ్ళ లోగో, వాళ్ళ ఇవులు, వాళ్ళ పేర్లు అవి అడుగుతూ వాళ్ళు మెన్షన్ చేసినవి ఏదైనా సరే మనం. తర్వాత నేను ఓఎన్జీసీ వాళ్ళకు కూడా బ్యాగ్స్ ఇచ్చానండి, వాళ్ళు కూడా వాళ్ళ లోగో అండ్ వాళ్ళు అడిగినట్టుగా ప్రింట్లు. ఇలాగా వాళ్ళు ఏది అడిగితే అది మనం ప్రింట్ ఇవ్వచ్చు, ప్రాసెస్లో అలా తయారు చేసి ఇస్తూ ఉంటాం.
1: అంటే ఇప్పుడు పెద్ద బ్యాగులు తయారు చేయడానికి, చిన్న బ్యాగులు తయారు చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది?
0: పెద్ద బ్యాగులకి చిన్న బ్యాగులకి వేరియేషన్ ఉంటుందండి. ఇప్పుడు చిన్న బ్యాగులు అయితే మన వర్కర్స్ చిన్న సైజు బ్యాగులు అయితే 20-30 బ్యాగులు రోజుకి కుట్టేయగలరు, 20-30 బ్యాగులు రోజుకి పర్ డే కుట్టగలుగుతారు. అదే పెద్ద సైజు బ్యాగులు అయితే ఒక 1/2 డజన్ బ్యాగులు అంటే చాలా పాకెట్స్, పెద్ద లగేజ్ బ్యాగులు అంటే పెద్ద పెద్దవి కదా. ఫినిషింగ్ ఇవ్వొచ్చేసరికి, కటింగ్ చేసుకుంటూ ఫినిషింగ్ ఇవ్వొచ్చేసరికి ఒక 1/2 డజన్ బ్యాగులు అయితే రోజుకి కుట్టగలుగుతారు.
1: సూర్యకుమారి గారు, మరి మీరు ఇలా చెప్తున్నారు, ఇన్ని రకరకాలుగా చెప్తున్నారు, మరి ఇవన్నీ చేయడానికి మీరు ఏమైనా బ్యాంక్ లోన్లు కానీ అలాంటివి ఏమైనా తీసుకున్నారా?
0: తీసుకున్నానండి, నేను డ్వాక్రాలో మహిళని డ్వాక్రా లోన్ తీసుకున్నాను, అలాగే ముద్రా లోన్ కూడా తీసుకున్నానండి. తీసుకుని దాని ప్రకారమే ఆ హెల్ప్తోను అవి కట్టుకుంటూ చేసుకుంటున్నాను.
1: బాగుంది సూర్యకుమారి గారు. ఇప్పుడు మీరు ఎంచుకున్న రంగంలో మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు?
0: నా దగ్గర నెలవారీగా అయితే ఒక 5 గురికి నేను ఉపాధి ఇస్తూ ఉంటాను. నాకు వచ్చిన ఆర్డర్స్ని బట్టి, నాకున్న దీన్ని బట్టి, ప్రతి నెల అవసరాన్ని బట్టి. కొంతమంది ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళు రెగ్యులర్గా రాలేరు, అలాంటి వాళ్ళని ఏం చేస్తానంటే నాకు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు పీస్ లెక్క వాళ్ళు వచ్చి నాకు స్టిచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు.
1: అంటే
0: అలాంటి వాళ్ళు 5-10 మంది.
1: ఎలాంటి సమయాల్లో మీకు సీజనల్ అనిపిస్తూ ఉంటుంది?
0: పెళ్లిళ్ళ సమయాల్లోను, తర్వాత ఇలా ఫంక్షన్స్ వచ్చినప్పుడు, మన పండగలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనకి సీజనల్ గా జరుగుతూ ఉంటాయి.
1: అంటే మీకు రోజు వర్క్ ఉంటుంది?
0: రోజు రెగ్యులర్ గా ఏంటంటే మేము తయారీ చేసుకునే కొంత ఉంటుంది కదా. ఇప్పుడు మీకు చెప్పాను, మీకు ఇందాక మిక్సీ కవర్స్, గ్రైండర్ కవర్స్ ఇవన్నీ రెగ్యులర్ గా ఆర్డర్స్ ఉంటూనే ఉంటాయి. అట్లాంటివి కాకుండా 500, 1000 పీసులు, 2000 పీసులు ఇట్లా కూడా అడుగుతూ ఉంటారు చాలా ఫంక్షన్స్కి. అట్లాంటివి సీజనల్గా వస్తూ ఉంటాయి. అలా సీజనల్గా వచ్చిన వాటికి మాత్రం నేను పెయిడ్ వర్కర్స్ అంటే పర్ పీస్ లెక్క ఇచ్చి వర్కర్స్ని చేత చేయించుకుంటూ ఉంటాను. వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు.
1: అంటే వాళ్ళకి ముందు మీరు ఏమన్నా ట్రైనింగ్ ఇస్తారా?
0: ట్రైనింగ్ ఇచ్చానండి. ఇప్పుడు నేను నేర్చుకున్నాను, నేను ఒక 1 ముగ్గురికి ట్రైనింగ్ ఇచ్చాను. ఆ 1 ముగ్గురు ద్వారా ఒక 10-15 మందికి వరకు నేను ట్రైనింగ్ ఇప్పించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ట్రైనింగ్ నేర్చుకుని ఉంటారు. వచ్చి కుడతాను అంటే రెగ్యులర్గా నేను పెట్టుకున్న నా కెపాసిటీని బట్టి పెట్టుకున్నాను. లేని వాళ్ళు నాకున్న ఆర్డర్స్ని బట్టి, వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి వచ్చి చేస్తూ ఉంటారు.
1: మీరు ఈ జూట్ బ్యాగ్స్ మార్కెటింగ్ అది ఎలా చేస్తూ ఉంటారండి?
0: మార్కెటింగ్ నేను నా పర్సనల్ నేనే మార్కెటింగ్ చేస్తానండి. నేను నాకు ఆన్లైన్లో చేస్తాను, తర్వాత నా ఫ్రెండ్స్ గ్రూప్స్ ఇవన్నీ చాలామంది ఉన్నారు. తర్వాత కొంత మౌత్ పబ్లిసిటీలో కూడా నేను ఆల్రెడీ ఎవరికైతే చేస్తున్నానో వాళ్ళు వీళ్ళ దగ్గర బాగుంటుంది అని ఒకరికి ఇచ్చేలా చెప్పుకుని అట్లా వచ్చిన ఆర్డర్సే కాక నేను లోకల్గా జరిగే అన్ని ఎగ్జిబిషన్స్లోనూ

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: హార్ట్ని కాపాడితే ఈ చెడు కొలెస్ట్రాల్ శరీరాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామందిలో కూడా విచ్చలవిడిగా కొవ్వు అనేది పెరిగి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య పురుషులలో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో కనబడే లక్షణాలు అందరికీ కూడా ఒకేలా ఉండవు. శరీరంలో వచ్చే కొత్త మార్పులను ప్రతి మహిళ గమనిస్తూ ఉండాలి. త్వరగా ఈ సమస్య నుండి బయటపడటం మంచిది, లేదంటే నెమ్మదిగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు చూద్దాం. ముఖ్యంగా ఇది రక్త ప్రసరణ వ్యవస్థపై దారితీస్తుంది. రక్త ప్రసరణ జరిగే నాళాలలో ఈ చెడు కొలెస్ట్రాల్ ఏర్పడి అన్ని అవయవాలకు రక్త ప్రసరణ అనేది సాఫీగా జరగకుండా అడ్డుకుంటుంది. దానివలన గుండె నొప్పి సమస్యలు, శరీరంలోని వివిధ భాగాలలో నొప్పులు కనిపిస్తాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మహిళల్లో ఎక్కువగా కీళ్లనొప్పులు పెరుగుతాయి. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడి హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అసలు ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక మైనపు పదార్థం. ఇది రక్తనాళాలను అంటుకుని ఉండి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్ అనేది ముఖ్యంగా పొట్ట దగ్గర, భుజాల్లో, కాళ్లలో పేరుకుపోవడం ఎక్కువగా జరుగుతుంది. శరీర భాగాల్లో నొప్పులు ఎక్కువగా ఉన్నా, లేకపోతే శరీరంపై నీలం, పసుపు రంగు మచ్చలు ఏర్పడినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఈ చెడు కొలెస్ట్రాల్ దూరం చేయడానికి మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. సరైన వేళకు ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా రోజుకు అరగంట సేపు వ్యాయామం లేదా యోగా చేసినా కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇవి తోడ్పడతాయి. శరీర సామర్థ్యాన్ని బట్టి సమయం పెంచుకోవడం మంచిది. నడక, అందులో వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం అనేది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు, ఊబకాయం సమస్య ఉన్నవారు వ్యాయామాల ద్వారా బరువును కనుక తగ్గించుకున్నట్లయితే కొలెస్ట్రాల్ ముప్పు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువనే చెప్పాలి. ఈ ఒత్తిడి వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సరైన ఆహారం, ధ్యానం, వ్యాయామం చేస్తూ, అలాగే నలుగురితో నవ్వుతూ గడుపుతూ ఈ కొలెస్ట్రాల్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం.
1: కార్యక్రమంలో మీరింతవరకు విశేషాలు విన్నారు.
2: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం వింటారు.

మీరింతవరకు లలితగీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వినండి. చెడు కొలెస్ట్రాల్, దాని లక్షణాల గురించి చూద్దాం. ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నవారే. అధ్యయనాల ప్రకారం చూసినట్లయితే దీనికి కారణం సరైన లైఫ్ స్టైల్ విధానం లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం. వీటివల్లే అందరూ అనేక సమస్యలకు గురి అవుతున్నారు. ఇలా అందర్నీ ఇబ్బంది పెట్టే సమస్యలలో మరొకటి కొలెస్ట్రాల్ కూడా. దీనివల్లనే బరువు పెరగడం మరియు ఇతరత్ర అనారోగ్య సమస్యలు. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. ఏ విషయంలోనైనా కూడా మంచి చెడు ఉన్నట్లే ఈ కొలెస్ట్రాల్లో కూడా ఈ రెండూ ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ శరీరం

0: इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

లలిత గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆషికీ 2 ఈ చిత్రానికి పలక్ సింగ్ పాడిన పాట

కార్యక్రమంలో చివరిగా లూతేరా ఈ చిత్రానికి స్వనాంద్ కిర్కిరే అమితాబ్ భట్టాచార్య పాడిన పాట, గీత రచన అమితాబ్ భట్టాచార్య.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ఆకాశవాణి, మీరు ఇంతవరకు టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ యువలయలో నేను అడిగే క్విజ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ పంపించవలసిన మా వాట్సాప్ నెంబర్ 0866248812 0866248812. మరి మొదటి ప్రశ్న ఏంటంటే, బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? మొదటి ప్రశ్నకి సమాధానాలు పంపించండి. ఈలోగా లవ్ ఫెయిల్యూర్ ఈ చిత్రం నుండి ఒక మంచి పాట.

బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుందని అడిగాను కదా మొదటి ప్రశ్న. మరి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశాల నెల్లూరు నుండి, తర్వాత శ్యామ్ నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్, ఫణిరాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, తర్వాత భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస, వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుండి రైట్ ఆన్సర్, తర్వాత అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి, తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్, సారీ రాంగ్ ఆన్సర్, మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం నుండి సమాధానం కూడా పంపించాలి, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ అండి, తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, యూపీ వారణాసి నుండి ఆర్ లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్, విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుండి రైట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి రాంగ్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్ష్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా కరెక్ట్ ఆన్సర్, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్, తర్వాత ఉదయవంశీ, శోభారాణి, మన్మథరావు, హారిక, రాజవోల్ నుండి రైట్ ఆన్సర్, హనుమంతరావు, కరుణావల్లి, ఖమ్మం నుండి రాంగ్ ఆన్సర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్, గణపవరపు నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్, తర్వాత మిడతల రామ్మూర్తి ఉర్వకొండ నుండి రైట్ ఆన్సర్, బుచ్చిరెడ్డిపాలెం నుండి మనోజ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్,

అశోక్ రమ్య దినకర్ దేవాంశ్ శ్రీకృష్ణ ఒంగోలు నుండి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ కుమార్ సుప్రియ రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ రాజేశం సరోజిని కరెక్ట్ ఆన్సర్. తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ నేహాన్ శ్రీరామదాసు కృపాచారి అన్విత అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్ కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుండి త్రివేణి చిన్మయి ప్రీతం కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్. సాయి జ్యోతి భానుతేజ్ సరస్వతి ఎస్ చిదంబరరావు యాడికి హాస్పిటల్ కాలనీ నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తి చేసేవాళ్ళలో కనిపిస్తుంది? బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తి చేసేవాళ్ళలో కనిపిస్తుంది? తర్వాత ఆత్మకూరు నుండి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుండి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ శివయ్య ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ అండి. మనోజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. మురళి లక్ష్మి బట్టిప్రోల్ నుండి రైట్ ఆన్సర్. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి గగన్ విహార్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మల్లేశ్వరరావు సాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుండి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. తర్వాత రవికుమార్ శ్రీకాకుళం జిల్లా నుండి రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? తర్వాత నల్గొండ జిల్లా నుండి దైదా భిక్షం దైదా వెంకటి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ధ్వని వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుండి రైట్ ఆన్సర్. కరుణావల్లి ఖమ్మం నుండి హనుమంతరావు కరుణావల్లి ఖమ్మం నుండి రైట్ ఆన్సర్. తర్వాత అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి నరేంద్రారెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ బాషా ముంతా పెద్దన్న నారాయణ పెంచలయ్య సూర్యపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప డోక్పర్తి శివప్రసాద్ తుమ్మలచెర్ల గోపీనాథ్ బండారి శంకరయ్య కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఎస్పిఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మి అనూష ఆద్యశ్రీ శ్రీ గాయత్రి రామ్ మనోహర్ తెనాలి నుండి రైట్ ఆన్సర్. ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి రాంగ్ ఆన్సర్. తర్వాత జాబా భూమేశ్వర్ వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ కార్మికులు ఆన్సర్ కూడా పంపించాలండి పేర్లతో పాటు. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనూజ్ కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు తణుకు నుండి రైట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుండి రైట్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుండి కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్ కరెక్ట్ ఆన్సర్.

ఇనాయతుల్లా ఇషతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. ఆ తర్వాత సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నుండి రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభానీ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కడప నుండి వినయ్ శ్రీదేవి రెడ్డెమ్మ ప్రవీణ కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుండి రాంగ్ ఆన్సర్. నిర్మలాదేవి వీరమనోహర్ రావు రాజువోలు గ్రామం నుండి రాంగ్ ఆన్సర్. తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. దేశిరెడ్డిపల్లి నుండి అంజన్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? దంపులూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఇనమడుగు నుండి తుమ్మ పద్మావతి రైట్ ఆన్సర్ అండి. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చెంచినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్. ఇస్మాయిల్ సయ్యద్ జాకీర్ మహమ్మద్ రఫీ ప్రకాష్ ఖాదర్ భాష ఎఫ్ఎంఎస్ సర్దార్ సుధాకర్ రైట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ నుండి. బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది? తర్వాత కడప నుండి యాంటోనీ కరెక్ట్ ఆన్సర్. రాధా మున్నా రఘుబీర్ సింగ్ సుగుణాబాయి రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా నుండి శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి రైట్ ఆన్సర్. మరి మొదటి ప్రశ్న, బ్లాక్ లంగ్ డిసీజ్ ఎక్కువగా ఏ వృత్తికి చెందిన వారిలో కనిపిస్తుంది అని అడిగాను కదా, దానికి సమాధానం వచ్చి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. మరి రెండవ ప్రశ్న ఏంటంటే, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈ పేరుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? సమాధానాలు పంపించండి. ఈలోగా ఆకాశమే నీ హద్దురా ఈ చిత్రం నుండి ఒక మంచి పాఠం.

రెండో ప్రశ్న, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు చీరాల నుండి మానస విజయలక్ష్మి. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాదపురం నుండి రైట్ ఆన్సర్ సూర్యనారాయణ తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాధా ఖమ్మం నుండి రైట్ ఆన్సర్ శేషాద్రి నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ దమ్మోజ్ వెంకటాచారి చిత్రియాల గ్రామం నుండి. ఓకే, తర్వాత చెల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్. కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభాని. రైట్ ఆన్సర్ మల్లేశ్వరరావు సాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు ఉపలూరు గ్రామం నుండి. రైట్ ఆన్సర్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి. రైట్ ఆన్సర్ పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్ సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుండి. రైట్ ఆన్సర్ శ్యామ్ నెల్లూరు నుండి. రైట్ ఆన్సర్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్. కరెక్ట్ ఆన్సర్ రామకృష్ణయ్య సుభాషిణి ఇనమడుగు నుండి. రైట్ ఆన్సర్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి గ్రామం నుండి. రైట్ ఆన్సర్ ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ నుండి. రైట్ ఆన్సర్ ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి.

లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీ గాయత్రి రామ్ మనోహర్ తెనాల నుండి రైట్ ఆన్సర్. లలితా మల్లిక్ సత్తుపల్లి నుండి రైట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్. ఎం రామ్మోహన్ రావు సత్యవతి మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి రైట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు తణుకు నుండి రైట్ ఆన్సర్. యూపీ వారణాసి నుండి ఆర్ లక్ష్మీదేవి ఆర్ లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫణిరాజ్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతినగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్. తర్వాత గణపవరపు నాగేశ్వరరావు కనక సులోచన సురేష్ హరికృష్ణ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి గగన్ విహార్ కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుండి రైట్ ఆన్సర్. కడప నుండి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ కరెక్ట్ ఆన్సర్. అంజాన్ దేశిరెడ్డిపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ అండి. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చెంచినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుండి రైట్ ఆన్సర్. మెడతల రామ్మూర్తి ఉర్వకొండ నుండి రైట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్ష్ నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ కరెక్ట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్ శశాంక్ శ్రీవత్స హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. తర్వాత సోమనాథం జనార్దన్ రావు తాటపర్తి గ్రామం నుండి రైట్ ఆన్సర్. రవికుమార్ శ్రీకాకుళం జిల్లా నుండి రైట్ ఆన్సర్. తర్వాత యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు సరస్వతి సాయిజ్యోతి భానుతేజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత నాగమణి ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. హనుమంతరావు కరుణవల్లి ఖమ్మం నుండి కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుండి రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. విజయ్ శేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుండి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. పావులూరు నుండి మోహన కృష్ణ కరెక్ట్ ఆన్సర్. విట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్. దైదా భిక్షం దైదా వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. తెనాలి నుండి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురా మౌనిక త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్. పాలంపోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి నరేంద్రారెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ భాష బుచిరెడ్డిపాలెం గురుగుంట్ల నుండి ముంతా పెద్దన్న రాపూర్ నుండి నారాయణ పెంచలయ్య సూర్యపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప డోకుపర్తి శివప్రసాద్ తుమ్మలచర్ల గోపినాథ్ బండారు శంకరయ్య కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. తర్వాత బుచిరెడ్డిపాలెం నుండి మనోజ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక నుండి సుభాన్ రషీద్ బేగం సుమయ్య కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు నుండి హసీనా రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత సులోచన కరీం

నగర్ నుండి రైట్ ఆన్సర్. లతా ఉయ్యూరు నుండి కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఒకసారి అడుగుతాను మళ్ళీ. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? సమాధానాలు పంపించండి.

డి వాణి, డి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్ నుండి. కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్. కరెక్ట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, ఎలమంచిల్ నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివరాజ్ రెడ్డి, తిరుపతమ్మ కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఫైజా, అనంతపురం నుండి. రైట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ. కరెక్ట్ ఆన్సర్ అండి. మరి రెండవ ప్రశ్నకి సమాధానం మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఎవరిని పిలుస్తారని అడిగాను కదా, వర్గీస్ కురియన్, తనని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మరి ఇదండి ఇవాళ యువలయ. తిరిగి రేపటి యువలయాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో నీతి దోహే 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి పి. కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. వినండి 10వ తరగతికి హిందీ పాఠం నీతి దోహే.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: నమస్తే. ఆవో ఆలియా బైఠో. ఆజ్ హమ్ నీతి దోహే నామక్ కవితా పాఠ కో పఢేంగే. ధ్యాన్ సే సునో. ఇస్ కవితా పాఠ మే దో మహాన్ కవియోం కే దోహే హై. పహలా రహీమ్ కా, దూసరా బిహారీ కా. అబ్ మై కవి రహీమ్ కే బారే మే పరిచయ్ దూంగి. ధ్యాన్ సే సునో.
2: జీ హాన్ అధ్యాపికా జీ,
3: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ థా. వే అక్బర్ కే దర్బార్ కే నవరత్నో మే ఏక్ థే తథా అక్బర్ కే మిత్ర ఆర్ ప్రధాన సేనాపతి థే. ఉన్కా జన్మ 1556 మే లాహోర్ మే హువా ఔర్ ఉన్కి మృత్యు 1626 మే దిల్లీ మే హుయి థీ. రహీమ్ సంస్కృత్, అరబీ, ఫారసీ భాషావోం కే విద్వాన్ థే. రహీమ్ అప్నే దోహోం కే లియే ప్రసిద్ధ హై. ఉన్కే దోహే నీతి పరక్ ఔర్ ఉపదేశాత్మక్ హోతే హై. రహీమ్ సత్సయి, బరవై నాయికా భేద్, శృంగార్ సోరఠ్ ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. అచ్చా, అబ్ మై రహీమ్ కే దోహోం మే పహలా దోహా పఢూంగి, సునో.
2: జీ హాన్ అధ్యాపికా జీ.
4: कही रहीम संपत्ति सगे बनता बहुत बहुरीत विपति कसौटी जे कसे ते ये सांचे मीत.
3: अच्छा, अब तुम पढ़ो.
2: जी अध्यापिका जी. कही रहीम संपत्ति सगे बनत बहुत बहुरीत विपति कसौटी जे कसे ते ये सांचे मीत.
3: फिर एक बार पढ़ो.
2: कही रहीम संपत्ति सगे बनत बहुत बहुरीत विपत्ति कसौटी जे कसे तेई सांचे मीत.
3: ठीक है, अब इसका भाव बताती हूँ, सुनो. रहीम इस दोहे में कहते हैं कि जब हमारे पास खूब पैसे हैं और हम सुख में डूबे हुए हैं, तब कई लोग कई प्रकार से आते हैं. थोड़ा सा परिचय होने पर भी हमसे दोस्ती करना चाहता है और हमारे साथ साथ घूमते रहते हैं. जब हम कष्टों में हैं और हमारे पास पैसे नहीं हैं, दूसरों की सहायता की आवश्यकता होती है, तब कोई भी हमें सहायता नहीं करते हैं. कष्टों में, विपत्तियों में जो हमें साथ देता है वही सच्चे मित्र है. अर्थात कष्टों में ही सच्चे मित्रों की పహచాన్ హోతి హై. కహీ రహీమ్ మానే రహీమ్ ఈ విధంగా చెబుతున్నారు. ఏమనంటే సంపత్తి అంటే సంపద, ధనము.

అని అర్థం. సంపద ధనము మన వద్ద ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో, మనము సుఖాలలో మునిగి ఉంటామో, అప్పుడు బహురీత్ అంటే అనేక రకాలుగా అనేక మంది మన వద్దకి వస్తారు. కొద్దిగా పరిచయం ఉన్న మనతో స్నేహం చేయాలనుకుంటారు. మన వెంట వెంట తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం కష్టాలలో ఉంటామో, మన వద్ద డబ్బులు ఉండవో, ఇతరుల సహాయం అవసరం మనకు ఏర్పడుతుందో, అప్పుడు ఎవరు మనకు సహాయం చేయడానికి ముందుకు రారు. కష్టాలలో ఆపదలందు ఎవరైతే మనకు తోడుగా ఉంటారో వారే మనకు నిజమైన మిత్రులు. అబ్బు దోసరే దోహేకో పడుంగి ధ్యాన్ శేసును రహిమ.

0: जग यही पाए बौराई। अच्छा अब तुम पढ़ो।
1: जी अध्यापिका जी। कनक कनक तई सौ गुनी माँ दकता अधिकाई, उही खाए बौराई जग इही पाए बौराई।
0: फिर से बोलो।
1: कनक कनक तई सौ गुनी माँ दकता अधिकाई, उही खाए बौराई जग इही पाए बौराई।
0: फिर से बोलो। ठीक है, इसका भाव सुनो। इस दोहे में बिहारी ने कनक शब्द का प्रयोग दोनों बार भिन्न अर्थों में किया। एक अर्थ में सोना, दूसरे अर्थ में धतूरे में किया। यहाँ यमक अलंकार का सौंदर्य है। यमक का अर्थ है दो होता है। किसी शब्द की पुनरावृत्ति भिन्न भिन्न अर्थों में होती है तो उसे यमक अलंकार कहते हैं। बिहारी कहते हैं कि धतूरे की अपेक्षा सोने में 100 गुना नशा होता है। धतूरे खाने से आदमी मदहोश हो जाता है। सोने को अर्थात धन को पाने से मानव पागल हो जाता है। सोने में धतूरे से 100 गुना अधिक नशा होता है। धतूरे या मादक पदार्थों का सेवन करने से थोड़े समय तक के लिए आदमी नशे में होते हैं, उसके बाद नशा उतर जाता है। लेकिन सोने मिलने पर उसकी स्थिति इससे भी बुरी हो जाती है, अर्थात धन की नशा अधिक होता है। इस दोहे में कहा गया कि धन का नशा अधिक होता है। ये दोहा नंदू बिहारी कनक अने शब्दाने की 2 సార్లు వేరు వేరు అర్థములలో ఉపయోగించటం జరిగింది. కనక్ అనే పదానికి ఒక అర్థం బంగారము లేక సంపద, రెండవసారి ఉమ్మెత్తగా చెప్పటం జరిగింది. ఇది యమకాలంకారం. యమక్ అంటే రెండు అని అర్థం. ఏదైనా ఒక పదమును మళ్లీ మళ్లీ వేరు వేరు అర్థాలలో ఉపయోగించినచో దానిని యమక్ అలంకార్ అని అంటాం. కవి బిహారీ ఏమని చెప్తున్నారంటే, కనక్ కనక్ తై సౌగుని అనగా ఉమ్మెత్త కంటే బంగారం అంటే ధనము 100 రెట్లు మత్తును కలిగిస్తుంది. ఉమ్మెత్తకాయను తింటే మనిషికి మత్తు ఎక్కుతుంది. బంగారము అంటే ధనము పొందటం వల్ల మనిషికి శాశ్వతంగా మత్తు ఎక్కుతుంది, అంటే పిచ్చివాడుగా అవుతాడు. ఉమ్మెత్తకాయ లేదా మాదక పదార్థములను సేవించినచో కొద్ది సమయం వరకు మనిషి మత్తులో ఉంటాడు, తరువాత మత్తు వదిలిపోతుంది. కానీ బంగారమును పొందటం వల్ల ధనము యొక్క మత్తు ఎక్కువసేపు ఉంటుంది. अब इस दोहे के कठिन शब्दों को बताती हूँ, लिख लो।
1: जी हाँ अध्यापिका जी।
0: कनक सोना बंगारमु संपदा,
1: कनक सोना बंगारमु संपदा,
0: सौगुनी सौ बार 100 రెట్లు,
1: सौगुनी सौ बार 100 రెట్లు,
0: మాదకతా నషా మత్తు,
1: మాదకతా నషా మత్తు,
0: అధికాయ్ బహుత్ ఎక్కువా,
1: అధికాయ్ బహుత్ ఎక్కువా,
0: బౌరాత్ మదించిన మత్తెక్కిన,
1: బౌరాత్ మదించిన మత్తెక్కిన.
0: అబ్ మై దూసరే దోహే కో పఢుంగి, సునో. నరి

0: అంత అభివృద్ధిని సాధిస్తాడు. మనం ఈ విషయాన్ని వంగిన చెట్ల కొమ్మల నుంచి కూడా నేర్చుకోవచ్చు. వినమ్రత కలిగిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. ఠీక్ హే, అచ్చా ఆలియా, అబ్ పాఠ సమాప్త హో గయా.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: నీతి దోహే 10వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి పి కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
4: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
3: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
4: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
3: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రంగస్థలం. ఈనాటి కార్యక్రమంలో శిబిచక్రవర్తి నాటకం నుండి నారదుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ముత్యాల వెంకటేశ్వర్లు, హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు.

నిరాకార సంచారా నారాయణ, నీ లీలలు వర్ణింపగలవారెవరు? 14 భువనములు సృష్టించుడేగాక ఏ లోకమునక లోక ప్రత్యేకత నిర్ణయించి సృష్టి క్రమమునకు భంగము వాటిలనేక కొనసాగించుటేగాక గూటిలోని పెట్టకు, రాతిలోని కప్పకు, గోధిలోని నక్కకు, గుహలోని పులికి ఆహారం అందించి పోషించు. నీ లీలలు ఏమని వర్ణింపగలదు, ఎన్నని పాడగలదు? లోకైక కళ్యాణ రూపుడవు నీవు. లోకములన్నింటినీ నీ గర్భమునందు విడుచుకున్న దామోదరుడు విష్ణువన విశ్వవ్యాపకుడని గదా భావము. విశ్వమును వ్యాపించి విశ్వమును నీలో ఇమిడించుకున్న తేజోమయుడవు నీవే. తమో గుణములనంతమందింపజేయుచు, రజోగుణముల రాజిల్లజేయుచు, సత్వగుణముల సత్వరముగా వర్చిల్లజేయుచు. మానవులకు, దానవులకు, దేవతలకు ఎవరికి ఆపద వచ్చినను, ఎవరు మొరపెట్టుకును, అందరికీ అన్ని రీతులు అడ్డుపరుచు, ఆనందించు చందువు. ఓ ఈ విశ్వమోహన.

ఎన్ని పిలిచిన కలసి పొందువు, కోరికలిచ్చిపోదువు. ఈ పాయని పూర్ణి సృష్టి పరిపాలన చేతువు.

ఉత్తర పట్టణము ఎక్కడ నుండియో వినబడుచున్నది. అదిగో అక్కడ నుండి ఆ ప్రక్క నుండి జల ప్రవహించుచున్నది. ఆ తీరమునే యజ్ఞ పీఠము. ఎవరు చక్రవర్తి యజ్ఞం అనొచ్చుచున్నట్లున్నది. ఓహో తెలిసినది, సప్త ద్వీపములందును తనకు శత్రువులు లేనివాడు దయాస్వరూపుడు శివచక్రవర్తి ఏ కోరికతో మహాదేవుని గూర్చి తపోదీక్షతో

కాదనడి వారెవరు? వేదములు చెప్పుచున్నది సంసార బంధమున పడి సభజిపొమ్మని కాదు. ఎవరైనాను ఇంద్రియ వ్యామోహముల నుండి తప్పించుకొనజాలరు. దాశ కన్యకకే

0: మీరింతవరకు రంగస్థలం శీర్షికన సిబ్బి చక్రవర్తి నాటకం నుండి నారదుని పాత్రాపద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ ముత్యాల వెంకటేశ్వర్లు, హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ముందుగా ఆర్యా 2 ఈ చిత్రం నుంచి కేకే పాడిన పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈశ్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
4: చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఆత్మీయులు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాటకు సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: చిత్ర తిరగని కార్యక్రమంలో వినబోతున్న పాట ఆకాశవంత చిత్రం నుంచి. కైలాష్ కేర్ పాడిన పాటకు సంగీతం విద్యాసాగర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వినబోతున్న పాట ఆలాపన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా అగ్గిరాముడు ఈ చిత్రం నుంచి పి భానుమతి పాడిన పాట.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: వస్తున్న ప్రవాహంలా. సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: మీరింతవరకు చిత్రతరంగిణి ఫిలిం గీతాలు విన్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యువ శ్రోతలందరికీ స్వాగతం. జూన్ 1 రావడంతో క్యాలెండర్ నెల మారడమే కాదు, ఈరోజుకి కొన్ని అదిరిపోయే స్పెషాలిటీస్ ఉన్నాయి. అవేంటో, వాటి వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అంతేకాదు, ఇంకా ఎన్నో విషయాలు, విశేషాలు తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతిరోజుకి ప్రాముఖ్యతలు ఉంటాయి, అవి తెలుసుకోవడం, తెలియపరచడం ఎంతో ముఖ్యం. కాబట్టి వాటిని తెలుసుకునే ముందు ఒక పాట విందాము.

ముందుగా మొదటి స్పెషాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ జూన్ 1వ తేదీ, కాబట్టి ఇవాళ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే. వినగానే మీకు చిన్న డౌట్ రావచ్చు, చిల్డ్రన్స్ డే అంటే నవంబర్ 14 కదా అని. కాబట్టి ఇక్కడ మనం ఒక చిన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవాలి. నవంబర్ 14, ఇది మన ఇండియాలో చాచా నెహ్రూ గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా జరుపుకునే నేషనల్ చిల్డ్రన్స్ డే అన్నమాట. నవంబర్ 20, ఇది ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల కోసం ప్రకటించిన వరల్డ్ చిల్డ్రన్స్ డే. మరి జూన్ 1 ఎందుకు? అసలు ఇవన్నీ రాకముందు 1925లో జెనీవాలో జరిగిన సదస్సులో మొదటిసారిగా ఈ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డేని జూన్ 1 నిర్ణయించారు. చైనా, రష్యా లాంటి దాదాపు 50కి పైగా దేశాలు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాయి. మరి దీని ఉద్దేశం ఏమిటి అంటే, పేదరికం, అనారోగ్యం లాంటి సమస్యల నుంచి పిల్లలను రక్షించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ తమ్ముడు కానీ లేదా మీ వీధిలో మీరు ఎక్కువగా ఇష్టపడే చిన్న వయసు మిత్రుడు కానీ ఉంటే వారికి ఏమైనా బహుమతిని కొని ఇవ్వండి, వారితో సమయం గడపండి. హరిచరణ్ పాడిన పాట లవ్ టుడే చిత్రం నుండి.

పిల్లల గురించి మాట్లాడుకున్నాం. మరి ఆ పిల్లల కోసం వాళ్ళ జీవితాన్నే ఇచ్చే అమ్మా నాన్నల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. అందుకే మన రెండో స్పెషాలిటీ గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్. తల్లి తండ్రులు తమ పిల్లల కోసం చేసే త్యాగాలు గుర్తించడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజున కేటాయించింది. మనం ఆన్లైన్లో ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా ఫోన్ చూస్తున్నప్పుడు ఆ పాడు ఫోన్ పక్కన పెట్టు అని వాళ్ళు అరిస్తే మనకి కోపం వస్తుంది. ఈ జనరేషన్ గ్యాప్ వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు, కానీ ఆ కోపం వెనుక మన ఫ్యూచర్ గురించి భయమే ఉంటుంది. మన కాలేజ్ ఫీజ్ కోసమో బైక్ పెట్రోల్ కోసమో అడిగిన వెంటనే వాళ్ళు కష్టాన్ని దాచుకొని మరీ మనకు డబ్బులు ఇస్తారు. ఆ సైలెంట్ త్యాగాన్ని మనం అస్సలు వెళ్ళకట్లేము. మీరు కూడా పెద్దయ్యాక బరువు బాధ్యతలు మోస్తూ మీ పిల్లలు మీలాగే మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడిగితే అప్పుడు మీకు అనుభవం వస్తుంది. మీ అమ్మా నాన్నలు మీకోసం ఎంత కష్టపడ్డారో అని మీకు తెలిసి వస్తుంది. మనం ఎంతసేపు కెరియర్ ఫ్రెండ్స్ అనే లోకంలో పడిపోయి పరుగుల జీవితంలో మన అమ్మా నాన్నలను మర్చిపోతున్నాం. వీటన్నిటిలో పడి వారికి సమయం కేటాయించడం తగ్గించేస్తున్నాం. ఏదో ఇన్ని డబ్బులు ఇచ్చేస్తే రుణం తీరిపోతుంది అని అనుకుంటే ఇది చాలా పెద్ద తప్పు. మీరు సంపాదించడానికి కారణమే మీ అమ్మా నాన్న, ఆ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. కాబట్టి నేను ఇంత చెప్పినందుకైనా మీరు ఇవాళ మీ పనులన్నీ పక్కన పెట్టి లేదా త్వరగా పూర్తి చేసి మీ అమ్మా నాన్నలతో ఫోన్లో కానీ అందుబాటులో ఉంటే ఎదురుగా కానీ వెళ్ళి మాట్లాడండి, కాస్త సమయం కేటాయించండి. మీ చిన్ననాటి విషయాలు లేదా వాళ్ళ కాలపు విషయాలు తెలుసుకోండి. అనిరుద్ధ్ రవిచందర్, తనిష్ బగ్చి పాడిన పాట సాహో చిత్రం నుండి వినబోతున్నారు.

0: Faicão.
1: ఇక మూడో స్పెషాలిటీకి వస్తే ఇది మన ఫిట్నెస్ ఫ్రీక్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇవాళ వరల్డ్ మిల్క్ డే. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటంటే, ఇప్పుడు మన యూత్ జిమ్కి వెళ్ళగానే ఖరీదైన ఎనర్జీ డ్రింక్స్, ఫ్యాన్సీ ప్రోటీన్ పౌడర్స్ అంటూ తెగ కొనేసుకుంటారు. కానీ ఒక్కసారి పక్కా లెక్కలు వేసి చూద్దాం. మనం తాగే చిన్న ఎనర్జీ డ్రింక్ క్యాన్ 100 రూపాయల పైనే ఉంటుంది. అందులో ఉండేది షుగర్ అండ్ కెఫైన్ మాత్రమే. అదే ఒక 30 లేదా 40 పెట్టి 1/2 లీటర్ పాల్ ప్యాకెట్ కొంటే వచ్చే స్వచ్ఛమైన ప్రోటీన్ ఎనర్జీయే వేరు. మన పాకెట్కి, మన హెల్త్కి ఏది లాభమో, ఏది కరెక్టో బడ్జెట్లో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ముఖ్యంగా మనలో చాలామంది సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు లేదా ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నప్పుడు నైట్ అవుట్స్ చేసి మరీ చదువుతుంటారు కదా. ఆ టెన్షన్లో నైట్ నిద్ర పట్టదు కూడా కొన్ని కొన్నిసార్లు. మరి అలాంటప్పుడు ఏవో స్లీపింగ్ పిల్స్ వాడడం కానీ, లేదైనా వాటి కోసం ఏమైనా మెడిసిన్స్ వాడే బదులు ఎంచక్క గోరువెచ్చని పాలు తాగితే బ్రెయిన్కి వచ్చే రిలీఫ్ చెప్పలేనంత హాయిగా ఉంటుంది. హెల్త్కి కూడా ఇది ఎంతో మంచిది. రోజంతా కాలేజీలోనో లేదా ఆఫీస్లోనో అలసిపోయి వచ్చిన తర్వాత ఒక చల్లటి మిల్క్ షేక్ తాగితే ఆ రిలాక్సేషన్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పక్కర్లేదు. పాలు అనగానే బోర్గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మన యూత్కి నచ్చేలా కోల్డ్ కాఫీ, థిక్ షేక్స్, చాక్లెట్ స్మూతీస్, ఇలా మన స్టైల్లో కూడా మిల్క్ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. అసలు మనం చిన్నప్పుడు పాలు తాగనని ఏడుస్తుంటే అమ్మ పాలు గ్లాస్ పట్టుకొని ఊరంతా మన వెనకాల పరిగెత్తించిన రోజులు గుర్తున్నాయి కదా. అమ్మ చెప్పిన ఆ పాత ఫార్ములానే మన బాడీకి బెస్ట్ ఫౌండేషన్ అండి. ఇప్పుడు మీరు వినబోతున్నారు చల్ మోహన్ రంగా చిత్రం నుండి రాహుల్ నంబేర్ పాడిన పాట.

పాట ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు నాలుగో స్పెషాలిటీ, వరల్డ్ రీఫ్ అవేర్నెస్ డే. పర్యావరణాన్ని కాపాడే ఈ రోజు గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు కోరల్ రీఫ్ అంటే ఏంటి అని మీకు అనిపించవచ్చు. మీరు టీవీ ఛానల్లో సముద్రం అడుగున రంగురంగుల చెట్లు లాంటివి చూసే ఉంటారు కదా, అవే పగడపు దిబ్బలు. అవి చూడడానికి ఒక అద్భుతమైన యానిమేటెడ్ వరల్డ్ లాగా, కలల ప్రపంచంలాగా అనిపిస్తుంది. మనకి ప్రాణవాయువు కేవలం భూమి మీద ఉన్న చెట్ల ద్వారానే కాదు, సగానికి పైగా ఆక్సిజన్ సముద్రాల నుంచే వస్తుంది. అలాంటి సముద్ర పర్యావరణానికి ఈ పగడపు దిబ్బలు ప్రాణాధారం. అసలు ఇవి లేకపోతే సముద్రంలో ఉండే 25% జీవరాశులకు ఇల్లే ఉండదు. గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ కాలుష్యం వల్ల ఆ అందమైన సముద్ర జీవనరాశి వేగంగా అంతరించిపోతుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు మీ ఫ్యామిలీతో కానీ మిత్రులతో కానీ ట్రిప్కి వెళ్ళినప్పుడు బీచ్, వాటర్ఫాల్ లాంటి ప్రదేశాల్లో వాటర్ బాటిల్స్, ప్యాకెట్ కవర్స్ లేదా ఎటువంటి చెత్త అయినా సరే నీటి ప్రవాహం లేదా మట్టిలో పడేయకండి. వాటిని మీ బ్యాగ్లో ఉంచి జాగ్రత్తగా డస్ట్బిన్లో డిస్పోజ్ చేయండి. ఇలా మనం మన పర్యావరణాన్ని క్షేమంగా ఉంచుతూ రాబోయే తరాలకు ఒక సేఫ్ వరల్డ్ నిర్మించే ప్రయత్నం చేద్దాం. దీపక్ శ్రావణ్ భార్గవి పాడిన పాట నానక్ ప్రేమతో చిత్రం నుండి.

0: మన ఆఖరి స్పెషాలిటీ, ఇది చాలా సింపుల్, ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ టాపిక్. ఇవాళ సే సంథింగ్ నైస్ డే, అనగా ఏదైనా మంచి మాట రోజు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఒకరి మీద ఒకరు నెగిటివ్ కమెంట్స్ చేసుకోవడం బాగా పెరిగిపోయింది. ఒకరిని విమర్శించడం ఈజీ, కానీ మెచ్చుకోవడానికే పెద్ద మనసు కావాలి. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ ఉన్నవారికి మాటలే పెద్ద సపోర్ట్. మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నారో, ఎవరైతే మీకు దూరంగా ఉండి మీకోసం వెయిట్ చేస్తున్నారో, మీ స్పెషల్ పర్సన్కి ఒక స్వీట్ వాయిస్ నోట్ పంపించండి. వాళ్ళ ముఖంలో వచ్చే ఆనందానికి అవధులు ఉండవు. అలాగే మన ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడుతున్నప్పుడు సరిగ్గా ఆడలేదు అని అరిచేస్తుంటాం కదా, కానీ అలా కాకుండా పర్లేదు బాగా ప్రయత్నం చేసావని, లేదా బెటర్ లక్ నెక్స్ట్ టైం మిత్రమా అని చెప్పండి. ఎప్పుడూ మనతో ఉంటూ హెల్ప్ చేసే ఫ్రెండ్కి, డ్యూటీలో అలసిపోయిన సెక్యూరిటీ గార్డ్కి, లేదా మనకు సర్వీస్ అందించే వారికి ఒక చిరునవ్వుతో థ్యాంక్ యూ చెప్పండి. ఇలా అంటే ఒకవేళ వాళ్ళు డల్గా ఉంటే వాళ్ళ మూడ్ని కూడా క్షణాల్లో మార్చేస్తుంది. మంచి మాటకి ఉన్న పవర్ అది.
1: ఇప్పుడు ఒక ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, ఆంగ్లంలో మరియు సంస్కృతంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: ముద్దు, కొత్త కార్డుల చికనే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు ముద్దు.
2: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్ట్రంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగా అంధ్ర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. సామాజిక పింఛన్ల ద్వారా రాష్ట్రంలో సుమారు 62 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరికంలో ఉన్న అన్ని కుటుంబాలకు చేయూతనందించి వారి ఆర్థిక అభివృద్దికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఒక్కో కుటుంబానికి 3-4 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. కాకినాడ జిల్లా చామవరంలో ఈరోజు జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడంతో పాటు మహిళలకు ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి, అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. తల్లికి వందనం. మా ఆడబిడ్డల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం, కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన డాక్రా సంఘాలు, మీరు రాబోయే రోజుల్లో ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్
0: విశాఖపట్నం కేంద్రంగా 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ రోజు నుంచి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. 3532 కిలోమీటర్ల పరిధి, 4 డివిజన్లు, 385 స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్ రాష్ట్ర రైల్వే రంగ ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను భారీగా పెంచనుందని సామాజిక మాధ్యమం పోస్టులో వెల్లడించారు. నగరంలోని సిరిపురం కూడలి వద్ద ఉన్న వైజాగ్ డెక్ భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభం కాగా త్వరలోనే 12 అంతస్తుల అత్యాధునిక శాశ్వత భవనం సిద్దం కానుందని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభంతో పరిపాలన వికేంద్రీకరణకు తోడ్పాటు లభించడంతో పాటు రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ది, కొత్త ప్రాజెక్టుల అమలు, ప్రయాణీకుల సౌకర్యాల విస్తరణ, సరుకు రవాణా సామర్థ్యాల పెంపు వంటి అంశాల్లో వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని విశాఖపట్నం పార్లమెంటు

0: సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న ఆధునిక జీవన శైలిలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే నినాదంతో ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతోందని మంత్రి అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. యోగాను కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయడమే ఈసారి యోగాడే ప్రచారం ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. గత ఏడాది నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమంలా సాగిందని చెప్పారు. ఈ ఏడాది యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభం కానుందని మంత్రి వెల్లడిస్తూ,
1: 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ వెస్టర్న్ బైపాస్ రోడ్ ఆ కృష్ణ దీని మీద చేయాలని, ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక థీమ్లతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గానీ, పతంజలి గానీ, ఈషా ఫౌండేషన్ గానీ, విశ్వ ఆయుష్ పరిషత్ గానీ, ఇటువంటి అనేక యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, తర్వాత వాటిని ప్రమోట్ చేసే దిశగా పనిచేస్తున్నాయో వారి అందరినీ కలుపుకొని కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేయడం జరిగింది. హెల్దీ వెల్దీ హ్యాపీ, ఆరోగ్యవంతమైన సుసంపన్నమైన సంతోషకమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఇవాళ యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది.
0: ఉపాధ్యాయ నియామకాల కోసం గత ఏడాది చేపట్టిన డిఎస్సి పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, డిఎస్సి నిర్వహణ నియామకాల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని తెలిపారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి తప్పుడు సర్టిఫికేట్స్ ను ఎవరు సమర్పించినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డిఎస్సి మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరిగిందని తెలిపారు. డిఎస్సి ఎంపికలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలని తెలియజేశారు. ఇదిలా ఉండగా డిఎస్సి నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నినదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు చేపట్టింది. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మహారాష్టలో పర్యటిస్తున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు ముంబైలో ఆ రాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మంత్రి లోకేష్ మహారాష్ట ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, నైపుణ్యాభివృద్ది విధానాలను ఆయనకు తెలియజేశారు. మహారాష్ట ఐటీ విద్యాశాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను మంత్రి లోకేష్ ఫడ్నవీస్ ను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని దుగ్ధసాగరం, పుల్లేరుగుడ్డి వలస, వంగురగుడ్డి వలస గ్రామాల మధ్య సుమారు 4,13,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల మధ్య అనుసంధానం మరింత పెరుగుతుందని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి అవసరాల కోసం ప్రజలు సులభంగా రాకపోకలు సాగించే అవకాశం కలుగుతుందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించుకునే వీలు ఏర్పడుతుందని అన్నారు. రాష్ట రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక పింఛన్ల ద్వారా రాష్ట్రంలో సుమారు 62,00,000 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్తో స్థానిక ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. డిఎస్సి నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగాంధ్ర 2026 పేరిట ఈ నెల 7వ తేదీ నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.

0: ఉంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
1: నాన్న, నాకు 3000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే, ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐ తోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: ఆకాశవాణి సమతి వార్తా శూయంతాం. ప్రవాచక పురుషోత్తం శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మ్యామాయాః రాష్ట్రపతి ఊ మిన్ ఔ లైన్ చ నవదిల్ల్యాం ద్విపక్షీయోపవేశనం కృతవంతౌ. ఉభయోః మధ్యే ఐతిహాసిక సభ్యతాగత సంబంధాన్ సుదృఢీకర్తుం వార్తా అభవత్. భారత ఓమాన వ్యాపకార్థిక సహభాగితా సంధిః CEPA ఇతి అద్య క్రియాన్వితః అభవత్. అనేన భారతీయ నిర్యాతకేభ్యః ఓమానే 98% విపణౌ శుల్కముక్త కార్యానుమతిః భవిష్యతి. ప్రధానమంత్రి స్వనిధి యోజనాయాః 6 వర్ష పూర్తౌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవోచత్ యత్ అనయా యోజనయా పథ వ్యవసాయిభ్యః ప్రగతేః నూతనావసరాః ప్రదత్తాః. పశ్చిమబంగాళస్య ముఖ్యమంత్రి శుభేందు అధికారి అద్య మంత్రిమండలస్య విస్తారం విధాయ 35 నూతనమంత్రిభ్యః మంత్రిమండలే స్థానం అయచ్చత్. అపి చ హాంకాంగ్ నగరే ఆయోజితాయాం 22తమాయాం ఏషియా మహాద్వీపీయాయాం అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇతి స్పర్ధా మాలికాయాం భారతేన 10 స్వర్ణపదకాన్ని సమేత్య 19 పదకాన్ని విజితాన్ని. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మ్యామాయాః రాష్ట్రపతిః ఊ మిన్ ఔ లైన్ చ అద్య నవదిల్ల్యాం ద్విపక్షీయోపవేశనం కృతవంతౌ. ఉభయోః మధ్యే ఐతిహాసిక సభ్యతాగత సంబంధాన్ ఇతోపి సుదృఢీకర్తుం వార్తా అభవత్. సంవాదె మ్యామా భారతదేశయోః మిథః సురక్షాం సంపర్కం చ సమేత్య దేశద్వయోః సంబంధానాం సమేపి పక్షాః చర్చితాః. ఉపవేశనస్య అనంతరం విదేశసచివః విక్రమ్ మిసరి అవోచత్ యత్ దేశద్వయేన విదేశవ్యవహార వికాస శిక్షా స్వాస్థ్యాది విషయేషు కార్యాచరణాయ సహమత్యం ప్రకటితం.
6: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है.
5: భారత ఓమాన వ్యాపకార్థిక సహభాగితా సంధి CEPA ఇతి అద్య క్రియాన్వితః అభవత్. వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష్ గోయలః అవోచత్ యత్ అయం సంధిః దేశద్వయస్య ఆర్థిక రణనీతిక సంబంధాన్ దృఢయిష్యతి. ఏకస్మిన్ రాష్ట్రీయ దైనిక్ పత్రే ప్రకాశితే లేఖే శ్రీగోయలః అవోచత్ యత్ అయం నిధిః నూతనాపణం ఉద్ఘాటయిష్యతి. అనేన నిర్యాతే వృద్ధిః భవిష్యతి, నివేశః అపి వృద్ధిం యాస్యతి. వ్యాపకార్థిక సహభాగితా సంధేః అంతర్గతం భారతీయ నిర్యాతకేభ్యః ఓమానే ఉత్పాద సమూహేషు విపణౌ 98% శుల్కముక్తి కార్యానుమతిః భవిష్యతి. శ్రీగోయలేన ఉక్తం యత్ అనేన ఆజీవికా సంవర్ధనాయ విద్యార్థిభ్యః, శ్రమికేభ్యః, మహిళాభ్యః, కృషకేభ్యః, మత్స్యజీవిభ్యః, సూక్ష్మ లఘు మధ్యమోద్యోగేభ్యః చ మహత్వపూర్ణరూపేణ లాభో భవిష్యతి.
7: I am confident that this comprehensive agreement.
8: हमें विश्वास है कि व्यापक समझौता ओमान के साथ हमारे संबंधों को नई गति प्रदान करेगा. पहले दिन से ही भारत को ओमान की 98% उत्पाद श्रेणियों में शुल्क मुक्त पहुंच प्राप्त होगी और इससे भारत के ओमान को होने वाले 99% से अधिक निर्यात को लाभ मिलेगा. व्यापक आर्थिक साझेदारी समझौता CEPA हमारे साझा भविष्य की रूपरेखा है.
7: Of our shared future.
5: ప్రధానమంత్రి స్వనిధి యోజనాయాః 6 వర్షాణి పూర్ణాని అభవన్. శ్రీమోదీ అస్యాః యోజనాయాః ప్రశంసాం విధాయ అవదత్ యత్ పిఎం స్వనిధి యోజనయా ప్రతిభూతిం వినా ఋణప్రదానం, విత్తీయ సమావేశనం అపి చ వికాసం.

0: निरन्तरं प्रयत्नं कुर्वन्ति। एतेषां उज्ज्वल भविष्याय प्रधानमन्त्रिणा शुभकामनाः प्रदत्ताः इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:35 అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ కందిలో అధిక దిగుబడికి సూచనలు. ఈ అంశం గురించి దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సంధ్యారాణి గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. 8:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 పాఠక వేలాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు వింటారు. గానం డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వివేకధనుడు అనే అంశం గురించి శ్రీ సుశర్మ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో నువ్వు సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో గుండె జబ్బులు, కారణాలు, నివారణ మార్గాలు ఈ అంశం గురించి డాక్టర్ అన్నంరాజు రఘురామసుందరం గారితో పరిచయం వింటారు. 7:45 బావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం, శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో తెలుగు కవితకు అన్నయ్య నన్నయ్య ఈ అంశం గురించి శ్రీమతి బి వెంకట పద్మావతి గారు అందించే వివరాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420

0: 2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరింతవరకు అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరునేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు.
1: And both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar sarvabhaumadhikaram prantiya samagrataku భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్ పైగా ఉందని మిస్త్రీ పేర్కొన్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. ఉమ్మడి బౌద్ధ వారసత్వంపై ఆధారపడిన ఇరుదేశాల బంధాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతరం మద్దతిస్తుందని ముర్ము పునరుద్ఘాటించారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గోయల్, ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని ఇరుదేశాల మధ్య ఉన్న నాగరికత విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా మొదటి రోజు నుంచే ఒమన్ మార్కెట్లో భారత్కు 98% టారిఫ్ లైన్లపై సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల భారతీయ కార్మికులు, ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.
2: I am confident that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. SEPA is a blueprint of our shared future.
0: న్యూఢిల్లీలో జరిగిన రెండవ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో ఇరుదేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛ వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రాంతీయ భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సహాధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి సముద్రయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణ హక్కులు, అడ్డంకులు లేని వాణిజ్యాన్ని ఇరుపక్షాలు సమర్థించాయి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన మొదటి సమావేశం తర్వాత ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతి ఇరునేతలు అభినందించారు. ద్వైపాక్షిక సముద్ర భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు జాయింట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ను ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని

0: రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్ డీజిల్ను ఎప్పటికప్పుడు నింపుతున్నాయని తెలిపారు. గత 3 రోజుల్లో 1,22,00,000 పైగా ఎల్పీజీ డెలివరీలు జరిగాయని చెప్పారు. ఇందులో దాదాపు 95% డెలివరీలు ఓటీపీ ద్వారానే పూర్తయినట్టు వివరించారు.
1: डोमेस्टिक एलपीजी घरेलू कुकिंग गैस के संबंध में पिछले 3 दिनों में 1,21,00,000 बुकिंग्स रिसीव हुई हैं. उसके अगेंस्ट 1,22,00,000 डिलीवरीज की गई हैं और 95% डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है.
0: రాజ్యసభలో 27 స్థానాలకు 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రోజు నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. మహారాష్ట, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి 1 ఉప ఎన్నిక జరుగుతుంది. బీహార్ శాసన మండలికి 10, కర్ణాటకకు 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునః పరీక్షను సిబిటి మోడల్లో నిర్వహించే ప్రసక్తి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు 7 జూలై వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది. ఈ ఏడాది శుభం కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. కబర్ చిల్లర్ 329, జతిన్ చాహర్ 319 మార్కులతో వరుసగా 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లో రేపటి వరకు ఇటువంటి పరిస్థితులే కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ అంత్యక్రియలు ఈరోజు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిన్న రాత్రి ముంబైలోని ఆమె నివాసంలో కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ గాయనీల్లో ఒకరైన ఆమె మరాఠీ భావగీతాలు, హిందీ చలనచిత్ర సంగీతంలో ప్రముఖ పాత్ర పోషించారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పు వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ల మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి.

0: ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కొప్రం కేంద్రం.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: అపరాలలో కందిని ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. మరి ఈ ఖరీఫ్లో కంది సాగు చేపట్టాలి అంటే ముఖ్యంగా విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా పంట వేయకముందు పొలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, పంట వేసే ముందు విత్తన శుద్ధి యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది, ముఖ్యంగా ఏ రకాలు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి, బెట్టను తెగుళ్ళను తట్టుకొని అధిక దిగుబడులు ఇవ్వాలి అంటే ఏ రకాలు వేసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ పి సంధ్యారాణి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులను వారి ద్వారా తెలియజేద్దాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: మేడం, మరి ప్రస్తుతం ఖరీఫ్ ప్రారంభం కాబోతుంది, ఈ నేపథ్యంలో అపరాలలో ప్రధానమైనటువంటి ఈ కంది అనేది మన ప్రాంతంలో ఎక్కువగా సాగుబడిలో ఉంది, సాగు విస్తీర్ణం నానాటికి కూడా కందిలో పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కంది వేసుకోవాలంటే తెగుళ్ళు బెట్టను తట్టుకునేటువంటి రకాలు ఏ రకాలు మన ప్రాంతానికి అనుకూలమైన రకాలు ఉన్నాయి, ముఖ్యంగా పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలంటే ఎటువంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలంటారు, ముఖ్యంగా కందిలో ఖరీఫ్ కందిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉందంటారు?
3: ఖరీఫ్ కంది పంటకు సంబంధించి అధిక దిగుబడి ఎలా పొందాలి, ఏ నేలలు అనుకూలం అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. కంది పంట ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2.39 లక్షల హెక్టార్లలో

0: సాగు చేయబడుతూ ఉంది. అంతేకాకుండా 0.96 లక్షల టన్నుల ఉత్పత్తి ఇస్తుంది. అంటే సరాసరి ఒక హెక్టార్కి 413 కిలోల దిగుబడి వస్తుందన్నమాట. ఈ కంది పంట అనేది ప్రత్తి, మిరప, పొగాకు వీటికి ప్రత్యామ్నాయంగాను, అదే రీతిగా సజ్జ, జొన్న, మొక్కజొన్న, పెసర, సోయా చిక్కుడు, వేరుశనగ ఇటువంటి పైర్లతో అంతర పంటగా మనం పండించుకోవచ్చు. అంతేకాకుండా నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కూడా కంది పంటను మనం పండించుకోవచ్చు. మరి విత్తే సమయం వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లాలో జూలై మాసము 31 వరకు కూడా, మరి జూన్ చివరి నుంచి జూలై మాసము చివరి వరకు కూడా కంది పంటను విత్తుకోవచ్చు. ముఖ్యంగా మరి కంది పంట అనేది ప్రకాశం జిల్లాలో 2024-25 సంవత్సరం మనం పరిశీలించినట్లయితే 79,000 హెక్టార్లలో పండించబడి ఉంది. కాబట్టి మరి కంది పంటను మంచి యాజమాన్యంగాన్ని చేపట్టినట్లయితే ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.
1: మేడం, మరి చాలా వరకు కూడా కంది పంట పండించాలి అంటే మన ప్రాంతంలో ఏ రకాల నేలలు ఉన్నాయి, ఏ నేలలు ఈ కంది పంటకు అనుకూలంగా ఉంటాయంటారు?
0: నేలల గురించి మనం ఆలోచించినట్లయితే నీరు త్వరగా ఎండిపోయే గరప నేలలు ఉంటాయి, అట్లానే అత్యధికంగా మన ప్రకాశం జిల్లాలో ఎర్ర రేగడి నేలలు ఉన్నాయి, అట్లానే చెల్కా నేలలు, మురుగునీరు పోయే వసతి ఉన్న రేగడి నేలల్లో కూడా ఈ కంది పంటను వేసుకోవచ్చండి. అయితే చౌడు నేలలు కానీ, నీటి ముప్పుకు గురయ్యే నేలలు కానీ ఇవి పనికిరావు. సాధారణంగా మరి నేలలను బాగా చదును చేసుకుని 2 సార్లు నాగలతో దున్ని తర్వాత మెత్తగా చేసుకొని తర్వాత విత్తినట్లయితే చక్కగా దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. తర్వాత రకాలు మనం పరిశీలించినట్లయితే రకాలలో LRG 41 అని ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన రకం ఉందండి. ఇది ఖరీఫు, రబీ 2 పంటకాలాల్లో కూడా మనం వేసుకొనవచ్చును. అదే రీతిగా పంటకాలం వచ్చి ఖరీఫ్లో అయితే 180 రోజులు, రబీలో అయితే 120 నుంచి 130 రోజులు ఉంటుందండి. ఇంకా దిగుబడి, మంచి దిగుబడి వస్తుంది. 1 ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ళ వరకు కూడా దిగుబడి వస్తుంది. మరి పైరు ఒకేసారి పూతకు రావటం వలన కొమ్మలు వంగినట్లుంటాయి. ఇది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే LRG 41 శనగపచ్చ పురుగును తట్టుకుంటుంది. అంతేకాకుండా నల్లరేగడి భూములకు కూడా ఇది అనుకూలం. నీటి వసతితో తక్కువపాటి మరి తేలికపాటి భూముల్లో కూడా మనం ఈ యొక్క LRG 41 రకాన్ని మనం పండించవచ్చు అన్నమాట. ఇక లక్ష్మీ రకాలు ఉన్నాయి, ICPL 85/063. ఖరీఫ్ కంది, రబీ కందిగా మనం పండించుకోవచ్చు. ఖరీఫ్లో అయితే 160 నుంచి 170 రోజులు, అదే రబీ అయితే 120 నుంచి 130 రోజులు మనం పంటకాలానికి వస్తుంది. దిగుబడి 7 నుంచి 8 క్వింటాళ్ళ వరకు వస్తుందండి. అయితే ఈ చెట్లు గుబురుగా ఉంటాయి, ఎక్కువ కొమ్మలు ఉంటాయి అన్నమాట. కొంతవరకు కూడా ఇది ఎండు తెగుల్ని తట్టుకునే రకం అని గుర్తించారు. ఇకపోతే BSMR 736, ఇది కూడా ఖరీఫ్ మరియు రబీ సీజన్స్కి అనుకూలమైనది. ఖరీఫ్ అయితే 180 రోజులు, రబీ అయితే 130 రోజులు. మరి దిగుబడి వచ్చేటప్పటికి 8 నుంచి 10 క్వింటాళ్ళు 1 ఎకరానికి పండించవచ్చు. ముఖ్యంగా దీని యొక్క సుగుణం ఏంటంటే BSMR 736 వెర్రి తెగుల్ని తట్టుకునే రకం కనుక మరి వెర్రి తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో BSMR 736 రకాన్ని మనం వినియోగించుకోవచ్చు. ఇకపోతే LRG 52, ఇది మంచి ప్రాచుర్యంలో ఉన్న రకం అండి. ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం లామ్ ఫామ్ వారు విడుదల చేసిన రకం, దీన్ని అమరావతి అని కూడా అంటారు. ఇది 2 సీజన్స్కు అనుకూలం. ఖరీఫ్లో అయితే 160 రోజులు, రబీలో అయితే 130 రోజులు వస్తుంది. దిగుబడి కూడా దాదాపు 8 నుంచి 9 క్వింటాళ్ళు 1 ఎకరాకు వస్తుంది. మరి అమరావతి యొక్క రకం యొక్క సుగుణం ఏంటంటే ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుందండి. అంతేకాకుండా గింజ కాస్త లావుగా కూడా ఉంటుంది. కాబట్టి

ఎక్కువగా రైతు సోదరులు LRG 52 మనకి అనుకూల రకమైన కంది విత్తనంగా వారు తీసుకుంటారు. మరి మా వ్యవసాయ పరిశోధనా స్థానం దర్శిలో కూడా ఈ LRG 52 రకాన్ని మేము మరి పండించున్నాము. రైతు సోదరులు వాటిని మీరు తీసుకొనవచ్చు. తొలకరి కూడా పడింది కాబట్టి భూమిని మనం సిద్ధపరచుకొని మరి LRG 52 విత్తనాన్ని కంది పండించే ప్రాంతాల్లో మనం వాడుకోవచ్చు. ఇకపోతే LRG 105, LRG 105 కూడా ఖరీఫ్ మరియు రబీ పంటలకు అనుకూలమండి. ఖరీఫ్లో అయితే 170 రోజులు, రబీలో అయితే 145 రోజులకు పంట కోతకు వస్తుందన్నమాట. అదే రీతిగా దిగుబడి వచ్చేటప్పటికి 8 నుంచి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి వస్తుంది. దీని యొక్క ముఖ్య గుణం ఏంటంటే ఎండు తెగుల్ని తట్టుకుంటుంది, వెర్రి తెగుల్ని కూడా ఇది కొంతవరకు కూడా తట్టుకుంటుంది. ఇంకొక రకం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లామ్ ఫార్మ్ వారు విడుదల చేసింది సౌభాగ్య LRG 133-33. ఇది ఖరీఫ్ మరియు రబీ 2 సీజన్స్ కూడా అనుకూలమండి. మరి ఖరీఫ్లో అయితే 175 రోజులు, రబీలో అయితే 130 రోజులు వరకు కూడా మనం పంట కాలపరిమితి, అయితే 8 నుంచి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి దిగుబడి వస్తుందన్నమాట. ఇది ఎండు తెగుళ్ళు కూడా తట్టుకునే రకం. ఇకపోతే కంది పంటలో అధిక దిగుబడికి మేలైన యాజమాన్య పద్ధతులు ఏమి చేపట్టాలంటే మొదటిగా విత్తన శుద్ధి. 1 కిలో విత్తనానికి 8 ml ఇమిడాక్లోప్రిడ్ లేదా 10 ml థయోమిథాక్సామ్ కలిపి మనం విత్తుకున్నట్లయితే చాలా మంచిది. మొదటిగా ఒక కవర్ తీసుకొని 1 kg విత్తనం వేసేసి ఇప్పుడు చెప్పిన మోతాదు ప్రకారం మరి ఇమిడాక్లోప్రిడ్ అయితే 1 kg 8 ml, అదే థయోమిథాక్సామ్ అయితే 10 ml చొప్పున ఆ యొక్క సంచిలో వేసి బాగా అటు ఇటు గిలకొట్టినట్లయితే బాగా ఆ యొక్క మందు అనేది గింజలకు పడుతుంది. అప్పుడు నీడలో ఆరబెట్టి మనం విత్తనాలను విత్తుకున్నట్లయితే మంచిది. మనం తప్పకుండా విత్తనానికి ఒక్కొక్క విత్తనానికి 5 నుంచి మరి 10 సెంటీమీటర్లు దూరంలో విత్తుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంటుందండి. మనం విత్తేటప్పుడు నాగలితో కానీ సాళ్ళలో గొరుతో కానీ లేకపోతే సీడ్ డ్రిల్ ఉంటుంది, సీడ్ డ్రిల్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. తరువాత మరి విత్తే దూరం వచ్చేటప్పటికి చాలా కీలకమండి. 150x20 అంటే 150 సెంటీమీటర్లు దూరము, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు, ఆ రీతిగా కానీ వచ్చేట్లయితే పెట్టుకున్నట్లయితే మంచిది. ఈ ఎరువుల యాజమాన్యం అనేది చాలా కీలకమైన అంశం అండి. సాధారణంగా కంది, పెసర, మినుము అంటే రైతు సోదరులు ఎరువుల గురించి ఆలోచించరు, వెయ్యరు అసలు. కానీ ఎరువులు కానీ వేసినట్లయితే ఎక్కువ దిగుబడిని మనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. మరి చివరి దుక్కిలో ఎకరాకు 1-2 టన్నులు చొప్పున పశువుల ఎరువు, అట్లానే ఖరీఫ్లో అయితే 8 కిలోలు, అదే రబీలో అయితే మరి 16 కిలోల చొప్పున నత్రజని మనం వేసుకోవాల్సి ఉంటుంది. తరువాత మరి 2 కాలాల్లో కూడా, ఖరీఫ్ రబీల్లో కూడా ముఖ్యంగా పశువుల ఎరువు వాడకం అనేది చాలా అవసరం అని చెప్పి మనం గమనించాలి. ఈ రీతిగా ఎరువుల వాడకాన్ని మనం చేయాలి. తదుపరి నీటి యాజమాన్యం. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం లేని ప్రాంతాల్లో మరి తప్పకుండా కీలక దశలు అంటాం, అప్పుడు ఒక తడిగాని ఇచ్చినట్లయితే మరి చాలా మంచిది. గింజ కూడా బాగా నిండుకునే అవకాశం ఉంటుంది. మొదటిగా పెరిగే దశ, తరువాత పూత వచ్చే దశ, తరువాత గింజ నిండే దశ. ఈ 3 దశల్లో కూడా నీటిని మనం తేలికపాటి తడులు కానీ ఇచ్చినట్లయితే మంచిది. ఇకపోతే కలుపు నివారణ, అంతర్కృషి, ఈ 2 కూడా అధిక దిగుబడికి కీలకమైన అంశాలు అని చెప్పి మనం గమనించాలి. మరి పెండిమితాలిన్ 30% 1 ఎకరాకి 1.5 లీటర్ చొప్పున, లేదా అలాక్లోరు మనం 1 ఎకరాకు మరి విత్తిన వెంటనే మనం కానీ పిచికారీ చేసినట్లయితే మంచిది. తరువాత విత్తిన 30 నుంచి 65 రోజులప్పుడు కూడా గుంటకతో కానీ గొర్రుతో కానీ మనం అంతరకృషి చేసుకోవాలి. తదుపరి విత్తిన 20 నుంచి 25 రోజుల మధ్య గడ్డి జాతి కలుపు మొక్కలైన మరి ఊదర కానీ

చిప్పెర గాని గరిక వీటి నివారణకు క్విజిలోఫాప్ ఇథైల్ మరి దీన్ని 400 ml ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అదే రీతిగా గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు కానీ ఉన్నట్లయితే ఎకరానికి ఒక 250 ml ఇమాజితాఫెర్ మందును మరి 200 లీటర్స్ 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం కానీ పిచికారీ చేసినట్లయితే మంచిది. ఈ రీతిగా ఈ యొక్క కలుపులను సమర్థవంతంగా నిర్మూలించినట్లయితే దాదాపు 20% దిగుబడిని మనం పెంచుకోవచ్చండి. ఇకపోతే అంతర పంటలు, కంది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బాగా దూరంగా మనం విత్తుకుంటాం కాబట్టి మొక్కల మధ్యన కన్నా కూడా వరుసల మధ్యన దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి అంతర పంటలు కానీ మనం వేసుకున్నట్లయితే చాలా మంచిది. కంది పంట దీర్ఘకాలిక రకం, దాదాపు 160 నుంచి 180 రోజుల కాల పరిమితి అన్నమాట. అన్ని రోజులు పంట పొలం మీద ఉంటుంది కాబట్టి తక్కువ కాల పరిమితి.

0: ఫెర్ మందును మరి 200 లీటర్స్ 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం కానీ పిచికారీ చేసినట్లయితే మంచిది. ఈ రీతిగా ఈ యొక్క కలుపులను సమర్థవంతంగా నిర్మూలించినట్లయితే దాదాపు 20% దిగుబడిని మనం పెంచుకోవచ్చండి. ఇకపోతే అంతర పంటలు, కంది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బాగా దూరంగా మనం విత్తుకుంటాం కాబట్టి మొక్కల మధ్యన కన్నా కూడా వరుసల మధ్యన దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి అంతర పంటలు కానీ మనం వేసుకున్నట్లయితే చాలా మంచిది. కంది పంట దీర్ఘకాలిక రకం, దాదాపు 160 నుంచి 180 రోజుల కాల పరిమితి అన్నమాట. అన్ని రోజులు పంట పొలం మీద ఉంటుంది కాబట్టి తక్కువ కాల పరిమితి గల మినుము కానీ పెసర కానీ తృణధాన్యాలు వేరుశనగ ఇటువంటి పంటలను మనం అంతర పంటలుగా కానీ వేసుకున్నట్లయితే సమయం కలిసి వస్తుంది, 2-3 రకాల పంటలు కూడా మనకి చేతికి వస్తాయి. ముఖ్యంగా అంతర పంటల గురించి మనం ఆలోచించినట్లయితే కంది మరియు మొక్కజొన్న లేక జొన్న లేక సజ్జ ఈ పంటలను ఒక వరుస కంది వేసి 2 వరుసలు మొక్కజొన్న కానీ జొన్న కానీ సజ్జ కానీ వేసుకోవచ్చు. అదే రీతిగా కంది మరియు పెసరను కూడా ఒక వరుస కంది వేస్తే పెసర మినుము సోయా చిక్కుడు లేదా వేరుశనగ ఈ పంటల్లో ఏదో ఒకటి 7 వరుసలుగా అంటే 1:7 నిష్పత్తిలో మనం వేసుకోవచ్చు అని చెప్పి పరిశోధనలు తెలుపుతూ ఉన్నాయి. ఇకపోతే పంటల మిశ్రమంలో కూడా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కాస్త మోతాదు మనం పెంచుకొని వేసుకున్నట్లయితే మంచిది. కంది మరియు వేరుశనగ వేసుకున్నప్పుడు కంది 1 ఎకరానికి 2-3 కిలోలు కానీ వేసుకున్నట్లయితే వేరుశనగ కానీ మొక్కజొన్న కానీ 42 నుంచి 45 కిలోలు 1 ఎకరానికి విత్తనాన్ని వాడవలసిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఈ రీతిగా మరి కంది పంటలో అధిక దిగుబడి రావాలంటే మరి మేలైన యాజమాన్యాన్ని చేపట్టాలి. ఇకపోతే సస్యరక్షణ, సస్యరక్షణ అనేది కందిలో ఎక్కువ దిగుబడి పొందటానికి కీలకాంశంగా మనం గమనించాలండి. మరి సమగ్ర సస్యరక్షణలో భాగంగా వేసవిలో ముందుగానే దుక్కి చేసి తరువాత భూమిలోని పురుగు కోసేస్త దశల నుండి బయటపడి పక్షులు ఏరుకు తినటానికి అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ పురుగు మరి ఏదైతే పంటలను ఆశిస్తుందో అవి తక్కువగా ఆశించే పంటలైన జొన్న కానివ్వండి, సోయా కానివ్వండి, నువ్వులు కానివ్వండి, మిరపలు మరి ఉలవలు మెట్టవరి మొదలైన పంటలతో మనం పంట మార్పిడి చేసుకోవచ్చు. అంటే వాటిని చుట్టూ కానీ మనం వేసినట్లయితే అవి రక్షక పంటలుగా ఉపయోగపడతాయి.
1: కంచె పంటలు
0: ఖరీఫ్లో అంతర పంటలుగా 7 సార్లు అట్లానే రబీలో 3 సార్లు పెసర మినుము వేయడం ద్వారా ఏం జరుగుతుందంటే పరాన్న జీవులను మనం వృద్ధి చేయటానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా పొలం చుట్టూ కూడా 4 సార్లు జొన్నని రక్షిత పైరుగా మనం వేసుకోవాలి. కంది పంట వచ్చే ముందే జొన్న ఆకులన్నీ వచ్చేసి ఎక్కువగా విస్తృతంగా పెరుగుతుంది కాబట్టి ఏవైతే చీడపీడలు ఉన్నాయో మొదటగా అవి జొన్నను ఆశిస్తాయి, తరువాత కంది పంటకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ రీతిగా మనం మరి ఆ పురుగుల ఉధృతిని గమనించుకొని మందులు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మంచిది. ఈ యొక్క పురుగుల ఉధృతిని తట్టుకోవటానికి మరి పచ్చ పురుగు యొక్క ఉధృతి తగ్గడానికి ICPL 332 రకాన్ని మనం వాడుకోవచ్చు. అట్లానే LRG 41 రకాన్ని కూడా మనం వాడుకోవచ్చు. తరువాత పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల లోపలే మనం చిగుళ్లను 1 అడుగు మేరకు కత్తిరించాలి. అలా చేసినట్లయితే గుడ్లు ఏవైతే ఆ యొక్క చిగుళ్ళ మీద ఈ పురుగులు పెట్టుంటాయో వాటిని తీసివేసినట్లు అవుతుందన్నమాట. అంతేకాకుండా 1 ఎకరాకు 200 లార్వాలకు సమానమైన NPV ద్రావణం అని చెప్పి మనకు లభిస్తుంది, లేక 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటితో కలిపి వారం తేడాతో మనం కానీ విత్తుకున్నట్లయితే మంచిది. అంతేకాకుండా బాగా ఎదిగిన పురుగులను మనం బాగా చెట్లను కుదిపి ఏరువేసినట్లయితే మంచిది. మొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే రసాయనిక

0: ఎరువులను విచక్షణారహితంగా వాడకూడదు. ఇకపోతే మరుక మచ్చల పురుగు, దీన్నే పూత పురుగు లేక గూడు పురుగు అని చెప్పి లేక బూజు పురుగు అంటాం. దీని నివారణకు ఎసిఫిట్ 1.5 గ్రాములు లేదా థయోడికార్పు 1 గ్రాము లేదా న్యువాల్రాన్ 1 ml పర్ లీటర్ చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు. పురుగుల నివారణకు మనం తగిన చర్యలు చేపట్టాలి. అదే రీతిగా తెగుళ్ళు, ముఖ్యంగా ఎండు తెగులు ఎక్కువగా సోకుతుంది కాబట్టి ఎండు తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాల్లో మరి కందిని ప్రతి సంవత్సరం వేయకుండా పంట మార్పిడి కానీ చేస్తే మంచిదండి. లేదా ఈ తెగులు అధికంగా కనిపించే పొలాల్లో పంట మార్పిడి చేసుకోవాలి. ఈ రీతిగా మరి తెగుళ్ళు పురుగులు వాటిని కూడా నివారించుకొని మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టి అధిక దిగుబడిని మనం పొందుకోవచ్చు.
1: కందిలో మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే ఎటువంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలి, ఏ రకాలు పురుగులు తెగులు తట్టుకునేదానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: థ్యాంక్ యూ. నమస్కారం అండి.
2: మరింతవరకు ఖరీఫ్ కందిలో అధిక దిగుబడికి సూచనలు ఈ అంశం గురించి దర్శీ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సంధ్యారాణి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: ప్రస్తుతము నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్, ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వివిధ రకాల ఈ స్కిల్ డెవలప్మెంట్ పథకంలో ఉదాహరణకు పిఎం విశ్వకర్మ, నాబార్డు, అలాగే మనకు డిడిజీకేవై ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది 1998లో హైదరాబాద్ లో హైటెక్స్ అనే ప్రాంగణంలో ఇది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని స్థాపించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి చైర్మన్ గా, మరియు రోడ్ల భవనాల శాఖ మంత్రి ఉంటారో వారు దీనికి వైస్ చైర్మన్ గా ఉంటూ, అలాగే ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనికి కూడా వైస్ చైర్మన్ గా ఉంటారు. అట్లాగే న్యాక్ కి డైరెక్టర్ జనరల్ ఉంటారు. డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా న్యాక్ కి ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి కానీ స్టేట్ లో కానీ జిల్లాలో కానీ ప్రతి జిల్లాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వారి పైన డైరెక్టర్లుగా ఉండి గత 27-28 సంవత్సరాల నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో వివిధ రకాల నిర్మాణ రంగానికి సంబంధించిన అనేక వృత్తులలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది నిర్మాణ రంగానికి సంబంధించిన వృత్తులలో శిక్షణ ఇవ్వడానికి మెయిన్ గా నిర్మాణ రంగాన్ని మరింత ప్రతిష్టపరచడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప చర్య అది. సో న్యాక్ లో స్కిల్ అప్గ్రేడేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆర్పిఎల్, సో ఇట్లా ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తూ అట్లాగే పీజీ కోర్సులు కూడా రన్ చేస్తున్నాం. అంటే న్యాక్ లో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ ఇంజనీర్స్ వరకు కూడా ప్రతి ఒక్క వృత్తిలో కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు, ఎగ్జిస్టింగ్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి, అలాగే డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి, అలాగే ఇంకా నైపుణ్యత కావాలి అనేటువంటి ఎవరైతే ఆ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో వారందరికీ కూడా నిర్మాణ రంగంలో ప్రతి ఒక్క ట్రేడ్లో, ప్రతి ఒక్క వృత్తిలో వాళ్లకు నైపుణ్యత అందించి వారిని ఉద్యోగంలో చేర్చేటువంటి బాధ్యతతో పాటు వాళ్ళకి సపోర్టుగా, అంటే ఉద్యోగానికి సంబంధించిన సపోర్ట్ స్కిల్స్ నేర్పించి మనము ఇతర దేశాలకు కానీ వాళ్ళు వెళ్ళే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాం సార్. మనము ఈ పద్ధతిలో రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి. ముఖ్యంగా న్యాక్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది కంపల్సరిగా అన్ఎంప్లాయ్ యూత్ కి, డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి ఇది 3 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అట్లాగే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు మ్యాసన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, తర్వాత బార్ బెండర్స్, ఫాల్ సీలింగ్ చేసే వాళ్ళు, టైల్ మేషన్లు, సో ఇట్లా ప్రతి ఒక్క ట్రేడ్. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు వర్క్ వచ్చు, స్కిల్ ఉంటుంది, బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు స్కిల్ ఉందని చెప్పుకోగలుగుతారు. అది కట్టినా, వీళ్ళ బిల్డింగ్ కట్టినా, ఆ సార్ బిల్డింగ్ కట్టినా, ఈ ప్రాజెక్ట్ చేసినా అని చెప్పగలుగుతారు. కానీ సరి స్కిల్ సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడతా ఉంటారు. సో సరి అయినటువంటి స్కిల్స్ తో పాటు వాళ్ళకి టెక్నిక్స్ అంటే మంచి టూల్స్ ఎలా వాడాలి, టూల్స్ తో పాటు వాళ్ళ మరింత త్వరగా ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ వీటిపైన వర్క్ పూర్తిగా కొంచెం అవగాహన తక్కువగా ఉంటుంది. సో వాటిల్లో మెలకువలు ఇందులో నేర్పడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి. అలాగే ఆర్పిఎల్ అంటే రికగ్నైజ్డ్ ప్రియర్ లెర్నింగ్, వీళ్ళు కూడా హెవీ హైలీ క్వాలిఫైడ్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళంతా కూడా. కానీ వీళ్ళకు నేర్చుకోవడానికి సమయం సరిపోదు, ప్లస్ చేయగలుగుతారు, ప్లస్ వీళ్ళకు కూడా సర్టిఫికేట్ అవసరమే. సో వీళ్ళని కూడా ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ, లేకుంటే సైట్స్ లో కానీ, లేదా మా ఇన్స్టిట్యూషన్కి వస్తే మా ఇన్స్టిట్యూషన్ లో కానీ వీళ్ళకి 1 డే ఆర్పిఎల్ అసెస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేసి వాళ్ళకు మా ట్రైనర్స్, మాస్టర్ ట్రైనర్స్ తో, మంచి అసెసర్స్ తో వారికి టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడము. సో ఇవన్నీతో పాటు టామ్కమ్ లో కూడా, టామ్కమ్ అంటే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, వాటి ద్వారా బయట దేశాలకు ఎలా వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర ఎలా రిజిస్ట్రేషన్ చేయకపోవచ్చు అనేటువంటి విషయాలలో వాళ్ళకి ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేటువంటిది వాళ్ళ పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా న్యాక్ గత 27 ఏళ్ళ నుంచి ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎనలేని సేవలు చేయడం జరుగుతుంది. సో మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్ని జిల్లాలో ఉన్నాయి. ఏ జిల్లాలో అయినా కూడా నిరుద్యోగ యువత కావచ్చు, బిల్డింగ్ వర్కర్స్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, తర్వాత ఇంజనీర్స్ కావచ్చు, అలాగే కాంట్రాక్టర్స్.

అలాగే ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్ కి సంబంధించిన ఏ కోర్సులోనైనా పర్వాలేదు, న్యాక్లోకి ఎక్కడైనా ప్రతి జిల్లాలో మా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు సంబంధిత సిబ్బంది, అక్కడ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్, టెక్నికల్ స్టాఫ్ ఉంటారు. మీరు ఏ సెంటర్లోనే రిజిస్ట్రేషన్ వీళ్ళు ట్రైనింగ్ పొందొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు నిబద్ధతతో అంటే ఒక టైం పంచువాలిటీతో వీళ్ళు ఇక్కడ కనుక ఉండి మేము చెప్పినటువంటి మా ట్రైనర్స్ చెప్పినటువంటి మంచి నైపుణ్యాన్ని కనుక వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు ఏ దేశం వెళ్ళినా ఏ ప్రాజెక్టులోకి వెళ్ళినా లేదా సొంతగానైనా కూడా వీళ్ళు కాళ్ళ మీద నీళ్ళు దక్కుని వాళ్ళ ఆదాయాన్ని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో రకరకాల పద్ధతుల్లో ట్రైనింగ్ అనేటువంటిది మంచి పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో ఈ ప్రోగ్రామ్స్ కి తప్పకుండా ఖచ్చితంగా జాయిన్ అయ్యి జాయిన్ అయిన తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నేర్చుకొని తదుపరి మంచి మెరుగైనటువంటి నైపుణ్యతతో మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అలాగే వీటన్నిటితో పాటు ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర డిడిజీకేవై ప్రోగ్రామ్, ఈ డిడిజీకేవై ప్రోగ్రామ్ అనేటువంటిది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దీంట్లో చదువుకొని అంటే డ్రాప్అవుట్స్ క్యాండిడేట్స్ 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఇందులో తీసుకుంటాం. వీళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ కరికులం అనేటువంటి స్పెషల్ గా డిజైన్ చేయడం జరుగుతుంది. ఎన్ఎస్డిసి నామ్స్ ప్రకారము వీళ్ళ కోర్సు డ్యూరేషను, వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ కరికులము, వాటితో పాటు వాళ్ళకు కంప్యూటర్ గా సాఫ్ట్ స్కిల్స్ కానీ కంప్యూటర్ స్కిల్స్ కానీ అంటే ఐటి స్కిల్స్ కానీ వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వీటన్నిటిని కూడా చెప్పి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అనంతరము ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా పంపడం జరుగుతుంది. సో ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనంతరము వీరు కంపెనీలలో వాళ్ళకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టించి, లేదు అంటే మన క్యాంపస్ లో ఇంటర్వ్యూ పెట్టించి వాళ్ళని ఆ కంపెనీకి సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చినటువంటి నాక్ లో డిడిజీకే ప్రోగ్రామ్ లో కానీ ఇతర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కానీ జాయిన్ అయి ట్రైనింగ్ పూర్తి స్థాయిలో అంటే 80% అటెండెన్స్ తో కనుక అతను అన్ని ఎగ్జామ్స్ రాసి సరైన రిజల్ట్ ఉండి అతను కనుక పరిపూర్ణంగా బయటికి వెళ్తే కనుక 100% ప్లేస్మెంట్ నాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ కూడా అందరికీ ఇచ్చాం కానీ పిల్లలు కొంత నిలదొక్కుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు, కొత్త జాబు, కొత్త వ్యక్తులు, అక్కడ కొత్త పరిసరాలు ఇవన్నిటిలో ఉద్యోగులకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వాటిని నిలదొక్కుని మనం గనక ఆ ప్రాజెక్టులో కొన్ని రోజులు వర్క్ చేస్తే, లేకుంటే ఆ కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేస్తే డిఫరెంట్ గా ఆ కంపెనీ కూడా మనల్ని గుర్తించి మీకు తప్పనిసరిగా మరింత మెరుగైన జీతాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడదు. ఎందుకంటే ఈరోజు ఎంత టెక్నాలజీ వచ్చినా, ఏఐ వచ్చినా కూడా నిర్మాణ రంగంలో ఖచ్చితంగా మాన్యువల్ గా ఒక వ్యక్తి యొక్క స్కిల్ అనేటువంటిది అవసరం. ఈ రోజున టెక్నాలజీ రాను రాను గత 20 సంవత్సరాలకు ఈ రోజుకు మనం పోల్చుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాం. సో ఆ టెక్నాలజీని కనుక మనము దాన్ని బేరీజు వేసుకొని దానిపై నైపుణ్యత సంపాదించుకొని ముందుకు వెళ్తే నిర్మాణ రంగంలో కొల్లలుగా ఉద్యోగాల అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వాటితో పాటు విదేశాలకు వెళ్లే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగ యువత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇస్తున్నటువంటి వివిధ రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలలో ఆసక్తి చూపండి. ఒకసారి మా వెబ్సైట్ చూడండి. మీరు ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందికరంగా మీకు అర్థం కాకపోయి ఉన్నట్లయితే మా డైరెక్ట్ గా మా ట్రైనింగ్ సెంటర్లు ప్రతి జిల్లాలో ఉంటాయి. ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో మీరు వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా కలవచ్చు, లేదా మన వెబ్సైట్ లో కూడా మీరు మన వెబ్సైట్ లాగిన్ అయి అక్కడ చూస్తే కనుక మీకు పూర్తిగా అన్ని వివరాలు అందులో పొందపరిచి ఉంటాయి. అవే కాకుండా నాక్ లో ఈ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు స్కిల్ అప్గ్రేడేషన్, ఉదాహరణకు తెలంగాణలో చూస్తే ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు చూసినట్లయితే చాలా జిల్లాల నుంచి నిరుద్యోగులు మరియు ఉద్యోగం చేస్తూ నైపుణ్యత ఉన్న వాళ్ళు బయటి దేశాలకు అంటే ఇజ్రాయెల్ గాని లేదా దుబాయ్ గాని లేకుంటే ఇంకా దుబాయ్కి సంబంధించిన దగ్గర కంట్రీస్ కానీ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ ప్రయత్నంలో కొంతమందిని కొంత ఏజెంట్స్ ద్వారా కానీ లేకుంటే టాప్కమ్ ద్వారా కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకు మినిమం స్కిల్స్ ఉంటాయి, కానీ సర్టిఫికెట్ కూడా మ్యాండేటరీ కదా అక్కడ. ఎందుకంటే అడుగుతారు మీరు ఏం చదువుకున్నారు అంటే అప్పుడు మనం అన్ని చదువుకున్నామని చెప్పలేదు. సో సర్టిఫికెట్ అనేది ఇక్కడ

0: మనకు ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఒక పట్ట, ఒక డిగ్రీ లాగా ఉంటుంది. సో దీంతో పాటు మనము కనుక ఆ సర్టిఫికేట్ సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడు వాళ్ళందరూ స్కిల్డ్ వర్కర్స్ అయితే మా దగ్గరికి ఆర్పిఎల్ ప్రోగ్రామ్లో జాయిన్ కావచ్చు. లేదు మాకు కొంత సెమీ స్కిల్డ్ సార్, మాకు అన్ని తెలుసు, ఇంకా కొంత నైపుణ్యత నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నట్లయితే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే 15 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రావచ్చు. సో ఇదే కాకుండా ఇంకా నిరుద్యోగులు కూడా ఆసక్తి చూపించి చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు. మేము కూడా విదేశాలకు వెళ్ళి చాలా మెరుగుపడాలనుకున్న వాళ్ళందరూ కూడా మన 3 మంత్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. సో అట్లాగే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన 3 నెలలతో పాటు మా దగ్గర పిఎం విశ్వకర్మ కూడా ఉంది. సో మేము పిఎం విశ్వకర్మ కూడా చేస్తా ఉన్నాం. నాకు సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్, నో ప్రాఫిట్, అంటే ఇక్కడ ఏం ప్రాఫిట్ ఆశించి కానీ లేకుండా ఆదాయాన్ని ఆశించి చేసేది కాదు, బట్ సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఎవరైతే స్పాన్సరర్స్ ఉన్నారో వాళ్ళు మినిమం మన ఎక్స్పెండిచర్స్ అంతా పేరు చేస్తారు, స్పాన్సరింగ్ ఇస్తారు. సో అట్లాంటి స్పాన్సరర్స్ మనకు చాలా ఉన్నారు. అంటే పిఎం విశ్వకర్మతో పాటు పిఓసి డబ్ల్యూడబ్ల్యూబి ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, టీజీఎంఎఫ్సి ఉంది, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, అట్లాగే ఇతర కార్పొరేషన్లన్నీ కూడా నాబార్డ్ ఉంది. ఈ మధ్యలో మాకు వారధి ప్రోగ్రామ్ వచ్చింది. సో ఇట్లా ప్రతిదీ కూడా ఏదైనా కూడా స్కిల్ డెవలప్మెంట్లో నాక్కి స్పాన్సరింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ క్రమంలో ప్రతి జిల్లాలో ఏదో ఒక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. నాక్కి మీకు అవసరమైన ప్రోగ్రామ్స్, మీకు అనుకూలమైన ప్రోగ్రామ్స్ ఏ జిల్లాలో ఉన్నా ఆ జిల్లాలోకి వెళ్ళి మీరు అక్కడ జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. సో కాబట్టి నిరుద్యోగ యువత మీరు ఎప్పుడు కూడా అరే నిర్మాణ రంగం అంటే ఇది కష్టించి పనిచేయాలి, హార్డ్ వర్క్, మనం హార్డ్ వర్క్ చేసుకుంటే ఎట్లా, మనం సాఫ్ట్ కార్నర్లో వెళ్దాం, సాఫ్ట్ వర్క్కి వెళ్దాం అనుకుంటే కనుక చాలా నష్టపోతాం. దీనిలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవిత కాలంలో మొత్తానికి మొత్తం ఒక ఇల్లు కట్టాలనే ఒక ఆశయం అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి, క్వాలిటీ మంచి క్వాలిటీతో కట్టడానికి, తక్కువ ఖర్చుతోని తక్కువ సమయంతో నిర్మించి ఇవ్వడానికి సంబంధించినటువంటి ఆ నైపుణ్య టిప్స్, ఆ మెలకువలన్నీ కూడా నాక్లో నేర్పబడతాయి. కాబట్టి నాక్ అనేటువంటిది ఇక్కడే కాదు, మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళ వర్కర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఎలాంటి టెక్నీషియన్స్ కైనా నాక్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దీంట్లో మా డైరెక్టర్ జనరల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఇచ్చేటువంటి ఆ సూచనలు మేము పాటిస్తూ మా డైరెక్టర్ గారు శాంతిశ్రీ గారు, అలాగే రాజిరెడ్డి గారు, మా డైరెక్టరు అందరూ కూడా గవర్నమెంట్ సూచనల మేరకు మేము ఎన్నో రకాల నైపుణ్య ఈ స్కిల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ కూడా నాకు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నటువంటి స్కిల్డ్ మంచి మాస్టర్ ట్రైనర్స్, నైపుణ్యం కలిగినటువంటి ట్రైనర్స్, అసెసర్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. సో వీటితో పాటు వాళ్ళకందరూ కూడా ఎప్పటికప్పుడు మేము ట్రైన్అప్ చేస్తూ ఉంటాం, అంటే టీఓటీగా పెడతాం, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్. సో ఇక్కడ ఏంటంటే ఇటు మార్కెట్కు అనుకూలంగా ట్రైనర్స్ని డెవలప్ చేయడము, మార్కెట్కు కావలసిన ట్రైనర్స్ని కూడా అందించడము, వాటితో పాటు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి యూత్ అంటే బీటెక్ చేసి వాళ్లకు ఆ కాలేజీలలో సరి అయినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. ఆ టైంలో ఆ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు మాతో సంప్రదింపులు చేసి వాళ్లకు ఫినిషింగ్ స్కూల్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అంటే ఏంటి అంటే నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు, నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్స్, నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లను దేశానికి, రాష్ట్రానికి, ఇతర దేశాలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనిచేస్తుందండి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు.
1: మీరింతవరకు న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది వికసిత్ భారత్ కార్యక్రమం. ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మార్కు ప్రింకేంద్రం.

0: యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, ఫిల్మ్ సాంగ్, అనంతరం క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: విద్యా ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ కేజీబీవి బోధనా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని 352 Type 3 కేజీబీవీలలో ఖాళీగా ఉన్న పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పోస్టు పేరు ఖాళీలు: ప్రిన్సిపల్ 16 ఖాళీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 98, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ 133, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 52. మొత్తం ఖాళీల సంఖ్య 299. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, యూజీడిపిఈ లేదా బీపీఈడి లేదా ఎంపీఈడి, 50% మార్కులతో డిగ్రీ, పీజీ, బీఈడి, ఏపీ టెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 2025 జులై 1వ తేదీ నాటికి కనీస వయసు 18 ఏళ్ళు, గరిష్ట వయసు 45 ఏళ్ళు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 ఏళ్ళు, దివ్యాంగులకు 52 ఏళ్ళ వరకు సడలింపు ఉంది. వేతనం: ప్రిన్సిపల్ పోస్టుకు నెలకు 34,139 రూపాయలు. పీజీటీ, సిఆర్టీ, పీఈటీ పోస్టులకు 26,759 రూపాయలు. దరఖాస్తు విధానం: అర్హులైన మహిళా అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ kgbvrecruitment.apcfss.in. దరఖాస్తు చివరి తేదీ జూన్ 5. ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. అభ్యర్థులకు వారి అకాడమిక్ మరియు ప్రొఫెషనల్ కోర్సుల్లో సాధించిన మార్కుల ఆధారంగా వెయిటేజ్ ఇచ్చి 100 మార్కులకు జాబితా రూపొందిస్తారు. ఎన్ఐటీవీఆర్లో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ ఖాళీలు. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ అయిన పూణేలోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ ఎన్ఐటీవీఏఆర్ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ, రాత పరీక్ష నిర్వహిస్తుంది. పోస్టు పేరు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 1 మెడికల్. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 35 ఏళ్ళు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు ఉంటాయి. వేతనం నెలకు 67 వేలు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ జూన్ 4. అధికారిక వెబ్సైట్ icmr.gov.in. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. 100% లవ్ చిత్రం కోసం ఆద్నాన్ సమీప అన్న పాట వింటారు.

0: ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్నారు క్రీడావలోకనం. వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష. ప్రణతి నాయక్కు రజతం. 25 మే సోమవారం భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ ఎఫ్ఐజి వరల్డ్ ఛాలెంజ్ కప్లో రజత పతకంతో మెరిసింది. తాష్కాంట్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో ఒడిశాకు చెందిన ప్రణతి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు 3 సార్లు ఆసియా ఛాంపియన్షిప్లలో పతకాలు సాధించిన ప్రణతి తాజా పోటీల్లో మహిళల వాల్ట్ విభాగంలో 2వ స్థానంలో నిలిచింది. ప్రణతి 13.025 పాయింట్లు సాధించగా వియత్నాంకు చెందిన తీక్విన్ న్యోన్ 13.375 పాయింట్లతో పసిడి పతకం సొంతం చేసుకుంది. సకీనా బోను యుసోఫోవా 12.950 పాయింట్లు ఉజ్బెకిస్తాన్ కాంస్యం దక్కించుకుంది. భారత్కే చెందిన ప్రతిష్ట 12.850 పాయింట్లతో 6వ స్థానానికి పరిమితమైంది. భారత్ అండర్-18 మహిళల జట్టు కెప్టెన్గా విహారెడ్డి. దక్షిణాసియా క్వాలిఫైయింగ్ అండర్-18 బాస్కెట్బాల్ టోర్నీలో పాల్గొనే భారత మహిళల జట్టుకు తెలంగాణ అమ్మాయి జొన్నలగడ్డ విహారెడ్డి నాయకత్వం వహిస్తుంది. ఈ టోర్నమెంట్ శ్రీలంక రాజధాని కొలంబోలో మొదలైంది. తెలంగాణకే చెందిన నేత్రా బిర్దవోలు, అదితి సుబ్రహ్మణ్యన్, ఏంజలీనా జార్జ్, మహేక్ శర్మ, వైష్ణవి పరదేశి జట్టులోని ఇతర సభ్యులుగా ఉన్నారు. పుదుచ్చేరిలో జాతీయ జూనియర్ ఛాంపియన్షిప్ సందర్భంగా టీమిండియాకు భారత బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, తమిళనాడు ప్రభుత్వ క్రీడల మంత్రి అదవ్ర అర్జున్ కిట్లు అందజేశారు. ఆసియా కప్ అండర్-18 బాస్కెట్బాల్ టోర్నీకి అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ ఈ ఏడాది 13 నుంచి 23 వరకు జరుగుతుంది. జ్వెరేవ్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లమ్. సీజన్ 2 గ్రాండ్స్లమ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరేవ్ శుభారంభం చేశారు. మట్టి కోర్టులో జరిగే ఈ టోర్నీ ఆదివారం ప్రారంభమైంది. పురుషుల సింగిల్స్ విభాగం తొలి రౌండ్ మ్యాచ్లో 2వ సీడ్ జ్వెరేవ్ 6-3, 6-4, 6-2 బెంజమిన్ బోంజి ఫ్రాన్స్పై గెలుపొందాడు. 2 గంటల 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో జ్వెరేవ్ 5 ఏస్లు సంధించాడు. తొలి సర్వీస్లో 37 పాయింట్లు, 2వ సర్వీస్లో 23 పాయింట్లు స్కోర్ చేశాడు. ప్లేఆఫ్స్కు చేరిన రాజస్థాన్ రాయల్స్ ముంబైపై 30 పరుగులతో విజయం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ చివరి బర్త్ ఖరారు చేసుకుంది. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో ఆదివారం రాజస్థాన్ 30 పరుగుల తేడాతో 5 సార్లు ట్రోఫీ విజేత అయిన ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. ఫలితంగా 14 మ్యాచ్ల్లో 8 విజయాలు, 6 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్లేఆఫ్స్కు చేరింది. ఇప్పటికే బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్ బెర్త్ సాధించగా రాజస్థాన్ 4వ స్థానంలో నిలిచింది. మే 27వ తారీఖు క్రీడలు పరిశీలిస్తే వరుసగా 2వసారి ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ తొలి క్వాలిఫైయర్లో ఘన విజయం. 92 పరుగుల తేడాతో గుజరాత్పై విజయం. రజిత్ పాటిదార్ 33 బంతుల్లో 93. మంగళవారం జరిగిన క్వాలిఫైయర్ 1లో గుజరాత్పై విజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో వరుసగా 2వసారి ఐపీఎల్ ఫైనల్కి ఆర్సీబీ వెళ్ళింది. మే 28 క్రీడలు పరిశీలిస్తే ప్రపంచ రికార్డుతో పచ్చడి పథకం

0: గెలిచిన షూటర్ ఇషా సింగ్. ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ పతకాల బోణి కొట్టింది. బుధవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇషా సింగ్ కొత్త ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసింది. 8 మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల ఇషా సింగ్ 43 పాయింట్లు స్కోర్ చేసి విజేతగా నిలిచింది. అదే క్రమంలో 42 పాయింట్లతో 2024లో కిమ్ యోజీ దక్షిణ కొరియా దేశస్థులను నెలకొల్పిన ప్రపంచ రికార్డును కూడా ఇషా సింగ్ బద్దలు కొట్టింది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర దేవన్ కలిసి పాడిన పాట వింటారు.

కార్ల్సన్ పై ప్రజ్ఞానంద్ విజయం, ప్రపంచ నెంబర్ 1 పై భారత్ గ్రాండ్ మాస్టర్ గెలుపు, నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్ సంచలన ప్రదర్శన చేశాడు, ప్రపంచ నెంబర్ 1 నార్వే దిగ్గజం మ్యాగ్నస్ కార్ల్సన్ పై విజయం సాధించాడు, మూడో రౌండ్లో తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద్ 46 ఎత్తుల్లో కార్ల్సన్ పై గెలుపు పొందాడు. క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్సన్ పై ప్రజ్ఞానంద్కిది రెండో విజయం కావడం విశేషం. 2024లో ఇదే టోర్నీలో తొలిసారి కార్ల్సన్ పై ప్రజ్ఞానంద్ గెలిచాడు. మరోవైపు ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ మరో ఓటమి ఎదురైంది. ఆర్మ్గెడాన్ గేమ్లో అలీరెజా ఫిరూజ్ ఫ్రాన్స్ 62 ఎత్తులో గుకేష్ను ఓడించాడు. వీరిద్దరి మధ్య రెగ్యులర్ క్లాసికల్ గేమ్ 31 ఎత్తుల్లో డ్రా అయింది. దాంతో టోర్నీ నిబంధనల ప్రకారం విజేతను నిర్ణయించేందుకు ఆమ్గెడాన్ గేమ్ను నిర్వహించారు. క్వార్టర్ ఫైనల్స్లో సింధు. ఏడాదిన్నర కాలంగా టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత్ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో సింధు కేవలం 37 నిమిషాల్లో 21-9 21-12తో రికో గుంజి జపాన్పై గెలిచారు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 సెయాంగ్ దక్షిణ కొరియాతో సింధు ఆడనుంది. టైటిల్కు అడుగు దూరంలో ఫైనల్ చేరిన సాత్విక్ చిరాగ్. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ భారత్ బ్యాడ్మింటన్ స్టార్ జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఈ ఏడాది తొలి టైటిల్కు అడుగు దూరంలో నిలిచారు. సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నమెంట్లో సాత్విక్ చిరాగ్ జంట ఫైనల్కు దూసుకెళ్లారు. శనివారం పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ చిరాగ్ ద్వయం 21-19 21-18తో టాప్ సీడ్ కిమ్ వన్ హోసియో దక్షిణ కొరియాపై విజయం సాధించింది.

0: ప్రపంచ ఛాంపియన్, ప్రపంచ నంబర్ వన్ కొరియా జోడీపై భారత్ షెట్లర్లు వరుస గేమ్లలో విజయం సాధించారు. 52 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ప్రతి పాయింట్కు ఆధిక్యం చేతులు మారుతూ సాగింది. హోరాహోరీగా జరిగిన తొలి గేమ్లో 4వ సీడ్ భారత్ జంట 13-11 వెనుకబడ్డ తర్వాత తేరుకొని ఆధిక్యంలోకి వెళ్ళింది. అలాగే 2వ గేమ్లో కూడా ఒక దశలో 11-14 వెనుకంజలో కనిపించిన సాత్విక్ జోడి ఆ తర్వాత మ్యాచ్ను సొంతం చేసుకుంది. మను బాకర్ సామ్రాట్ రాణా జోడీకి రజత పతకం. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ను భారత్ షూటర్లు బృందం 2వ స్థానంలో ముగించింది. భారత్ ఓవరాల్గా 2 స్వర్ణాలు 2 రజతాలు సాధించగా 4 స్వర్ణాలు 3 కాంస్యాలు నెగ్గిన చైనాకు మొదటి స్థానం దక్కింది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ జోడి మను బాకర్ సామ్రాట్ రాణా రజత పతకం గెలుచుకుంది. ఫైనల్లో ఈ ద్వయం 0.3 పాయింట్ తేడాతో ఓటమి పాలైంది. మను సామ్రాట్ మొత్తం 483.6 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. చైనాకు స్వర్ణం, కాంస్యం దక్కాయి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఐపీఎల్ 2026 ఛాంపియన్స్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వరుసగా 2వ ఏడాది విజేతగా నిలిచిన పాటిదార్ బృందం ఫైనల్స్లో గుజరాత్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం. విరాట్ కోహ్లీ 75 నాటౌట్. ఇక ఐపీఎల్లో అవార్డులు పరిశీలిస్తే ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ చెందిన వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచారు. అత్యధిక వికెట్లకు పర్పుల్ క్యాప్ కగిసో రబాడా, గుజరాత్ టైటాన్స్, మొత్తం 17 మ్యాచ్ల్లో 29 వికెట్లు తీశారు. ఇక ఐపీఎల్ 19వ సీజన్ అవార్డుల వివరాలకు వస్తే ఎమర్జింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ, బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ మనీష్ పాండే కోల్కతా, ఫెయిర్ ప్లే అవార్డ్ పంజాబ్ కింగ్స్, అత్యధిక సిక్స్లు వైభవ్ సూర్యవంశీ, అత్యధిక ఫోర్లు సాయి సుదర్శన్, గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ద సీజన్ సిరాజ్, గుజరాత్ టైటాన్స్, మొత్తం 172 డాట్ బాల్స్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ వైభవ్ సూర్యవంశీ, ఇక ఐపీఎల్ 19వ సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 20 కోట్లు ప్రైజ్ మనీ లభించగా రన్నరప్గా నిలిచిన టైటాన్స్కు 12.50 కోట్లు దక్కాయి. మరింతవరకు క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష విన్నారు. ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లయింగ్ రాష్టపతి ద్రౌపదీ ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈరోజు సమావేశమయ్యారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లయింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య చారిత్రక నాగరిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి

0: వేసింది. వార్తల వివరాలు. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లైంగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య చారిత్రక నాగరిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధనం వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు పక్షాలు ఆసక్తి చూపాయని సమావేశం అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాత్రికేయులకు వెల్లడించారు. మయన్మార్ అధ్యక్షుడి పర్యటన రెండు దేశాల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి ఇరు పక్షాల ఉమ్మడి నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించిందని ఆయన వివరిస్తూ,
1: bilateral trade between India and our exports are slightly over $600 million and Myanmar's exports are slightly over $1.5 billion. The president of Myanmar also took the opportunity. The focus obviously of that part of the visit is technology, energy and infrastructure cooperation. Commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region. The Myanmar president also extended an invitation to Prime Minister to visit Myanmar at mutually convenient dates.
0: ప్రధానితో సమావేశం అనంతరం రాష్ట్రపతి భవన్ చేరుకున్న మయన్మార్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఇక రేపు పలు వ్యాపార, పారిశ్రామిక కార్యక్రమాలు, క్షేత్ర పర్యటనల కోసం ముంబై నగరానికి వెళ్లనున్నారు. భారత్ ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. 2025 డిసెంబర్ 18 మస్కట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్ రాజు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పలు దఫాల సమీక్షల అనంతరం ఈ ఒప్పందం నేటి నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. ఒమన్తో భారతదేశ సంబంధాలలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. రైతులు, మత్స్యకారులు, యువత, మహిళలు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ప్రయోజనాలను అందించే వాణిజ్య భాగస్వామ్యాలను ఈ ఒప్పందం పెంపొందిస్తుందని పీయూష్ గోయల్ వివరిస్తూ,
2: that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. As Prime Minister Narendra Modi said in Muscat, SEPA is a blueprint of our shared future, and that blueprint is already taking shape.
0: దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో 4 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జూన్ 18 ఈ 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు తుది ఫలితాలను వెల్లడించనుంది. పీఎం స్వనిధి పథకం 6 పూర్తి చేసుకున్న సందర్భంగా లబ్దిదారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవితాలను మార్చడంలో పీఎం స్వనిధి పథకం విశేషంగా దోహదపడిందని అన్నారు. ఈ పథకం ద్వారా అనేక మంది వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలు లభించాయని ప్రధానమంత్రి వెల్లడించారు. పీఎం స్వనిధి అనేది విశ్వాసం, గౌరవం, సాధికారతల పునాదిపై ఆధారపడిన పథకమని స్పష్టం చేశారు. పీఎం స్వనిధి పథకం లబ్దిదారుల ప్రయత్నాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, సరఫరా సజావుగా సాగేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ

0: కంపెనీలు అన్ని రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్ డీజిల్ను అందుబాటులో ఉంచుతున్నాయని తెలిపారు. ఎల్పీజీ పెట్రోల్ డీజిల్ అమ్మకాలు పంపిణీలో జరిగే అక్రమ నిల్వలు అవకతవకలపై నిఘాను పటిష్టం చేయాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ప్రభుత్వం కోరినట్లు చెప్పారు. గత 3 రోజుల్లో 1,300 దాడులు నిర్వహించి 7 అరెస్టు చేసినట్లు సుజాత శర్మ వెల్లడిస్తూ
1: एलपीजी से संबंधित 10 एफआईआर रजिस्टर हुई हैं और 3 लोगों को अरेस्ट किया गया है. ओएमसीज ने भी 407 एलपीजी डिस्ट्रीब्यूटरशिप्स पर सरप्राइज इंस्पेक्शंस किए हैं और 42 एलपीजी डिस्ट्रीब्यूटर्स पर पेनल्टी लगाई है. पेट्रोल और डीजल से संबंधित पिछले 3 दिनों में लगभग 1300 रेड कंडक्ट की गई है. 960 लीटर पेट्रोल और 2194 लीटर डीजल सीज किया गया है. 18 एफआईआर रजिस्टर हुई है और 7 लोगों को अरेस्ट भी किया गया है.
0: నీట్ యూజీ 2026 పునః పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించాలని ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న పెన్ అండ్ పేపర్ విధానంలోనే నీట్ పునః పరీక్ష నిర్వహించాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎంపీ సుధాకర్ సింగ్ సహా ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27 వాయిదా వేసింది. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని రమాసియా గ్రామం నుండి ఖేత్ బచావో అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతులలో శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రచారం ప్రారంభం సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేలను పరిరక్షిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుందని, తద్వారా రైతులు మరింత బలపడి దేశం సుసంపన్నమవుతుందన్నారు. సమతుల్య ఎరువుల వాడకం, నేల పరీక్షలు, నేల ఆరోగ్య కార్డులు, సహజ వ్యవసాయం, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం ఉండవచ్చని అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం రుతుపవనాలు బలంగానే ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. రుతుపవనాల రాక నేపథ్యంలో ఈ రోజు నుండి రాబోయే 5 రోజుల పాటు కేరళం అంతటా అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, త్రిపురలతో పాటు ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలతో రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. హాంకాంగ్ వేదికగా జరిగిన 22వ ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ చారిత్రాత్మక రికార్డు నెలకొల్పింది. ఈ టోర్నమెంటులో భారత్ మొత్తం 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ 19 పతకాల్లో 10 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో పర్యటిస్తున్న మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్లెయింగ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఈరోజు సమావేశమయ్యారు. భారత్, ఒమన్ దేశాల మధ్య గత ఏడాది కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సీపా నేటి నుండి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఇటీవల ఖాళీ అయిన 24 స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా గబ్బర్ సింగ్ చిత్రం కోసం శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమ కలిసి పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అజ్ఞాతవాసి చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచంద్ర పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఊసర్వల్లి చిత్రం కోసం ఆద్దాన్ సమీప అన్న పాట వింటారు.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్, సుప్రియాలు పాటకు వేలాయర కార్యక్రమంలో విచిత్ర దాంపత్యం చిత్రం నుండి పాట కోరారు. ఇప్పుడు ఆ పాట విందాము.

పాఠక వేలేర కార్యక్రమానికి ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా, అక్షయ అనగా శ్రీమంతుడు చిత్రం నుండి పాట కోరారు. ఇప్పుడు ఆ పాట విందాం.

శ్రీముఖలింగం నుండి రఘు, నాగలక్ష్మి, త్యాగులు గారు పాటకు వేలైర కార్యక్రమంలో నువ్వు నేను చిత్రం నుండి పాట కోరారు. ఇప్పుడు ఆ పాట విందాం.

సున్నిపెంట శ్రీశైలం నుండి శ్రోతలు శ్రీకాంత్ రెడ్డి, విజయ, హరిద్రుతి, భాగ్యలక్ష్మి, ఈశ్వర్ రెడ్డి పాఠక వేలైర కార్యక్రమంలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథా చిత్రం నుండి పాట కోరారు. ఇప్పుడు ఆ పాట విందాం.

పాటకు వేలేర కార్యక్రమంలో ఏదైనా ఒక మంచి పాట వినిపించమని చౌటుపల్ నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ కోరారు. రంగం చిత్రం నుండి ఒక మంచి పాట విందాం.

మరింతవరకు పాటకు వేలాయిరా కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

సర్వేపల్లి నవమల్లిక శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గారుల గాత్రద్వయం వింటారు. వయలిన్ సిహెచ్ రమ్యా కిరణ్మయి, మృదంగం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. ముందుగా సిద్ధి వినాయకం, మోహన కళ్యాణి రాగం, ఆదితాళం, ముత్తయ్య భాగవతార్ కీర్తన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లిక శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి గారుల గాత్రద్వయం వింటున్నారు. వయోలిన్ సిహెచ్ కిరణ్మయ్యి, మృదంగ సహకారం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. తరువాత తందనాన బౌళిరాగం, ఆదితాళం, అన్నమాచార్య కీర్తన.

మీరింతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గార్ల గాత్రద్వయం విన్నారు. వయోలిన్ సిహెచ్ రమ్య కిరణ్మయి, మృదంగ సహకారం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతిల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.